ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 4వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 26వ తేదీ ఆదివారం సమయం 5:53 దాటి 49 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఈరోజు అంతర్జాతీయ మడ అడవుల పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలకు మడ అడవుల ప్రాముఖ్యతను, వాటి పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీరు, మంచినీరు కలిసే ప్రాంతాల్లో పెరిగే ప్రత్యేకమైన చెట్లు, ఇంకా మొక్కల సమూహం ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సంపద. భారతదేశంలో సుందర్బన్స్ పేరుగల అడవి ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవిగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతాల్లో కూడా విస్తారమైన మడ అడవులు ఉన్నాయి. ఈ అడవులు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంటాయి. సముద్ర తుఫాన్లు, సునామీలు భారీ అలల ప్రభావాన్ని తగ్గించి తీర ప్రాంతాలను రక్షిస్తుంటాయి. చేపలు వంటి అనేక జలచరాలకు ఆశ్రయం కల్పిస్తుంటాయి. అనేక రకాల పక్షులు, జంతువులు, వృక్షజాతులకు ఇవి నివాసంగా ఉన్నాయి. అంతేకాకుండా వాతావరణ మార్పులను తగ్గించడంలో భాగంగా కార్బన్ డైఆక్సైడ్ను అధికంగా గ్రహించి నిల్వ చేస్తుంటాయి. అందుకే మడ అడవులను భూమి యొక్క సహజ కవచం అని కూడా అంటారు. అయితే ప్రస్తుతం ఈ అడవులు అనేక ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణ, అక్రమంగా చెట్ల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల మడ అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. ఇది జీవ వైవిధ్యానికి, తీర ప్రాంత ప్రజల జీవనానికి, పర్యావరణ సమతుల్యతకు ఎంతో ముప్పును తెస్తోంది. మడ అడవులను కాపాడేందుకు మనందరం కలిసి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లను నరకకుండా వాటిని రక్షించాలి. తీర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ వాటిపై అవగాహన కల్పించడం, ఇలాంటి చిన్న ప్రయత్నాల వల్ల మడ అడవులను మనం కాపాడుకోవచ్చు. కార్గిల్ విజయ్ దివస్ను ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జూలై 26న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1999లో పాకిస్తాన్కు చెందిన సైనికులు జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలోని భారత భూభాగంలోనికి చొరబడగా దానిని ఎదుర్కోవడానికి భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో సాహసోపేతమైన సైనిక చర్యలను ప్రారంభించడం జరిగింది. మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వతాల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మన సైనికులు అపారమైన ధైర్యం, దేశభక్తి, త్యాగంతో పోరాడి శత్రువులను తరిమి కొట్టడం జరిగింది. యుద్ధంలో భారతదేశం విజయాన్ని సాధించింది. అయితే విజయం కోసం 527 మంది భారత సైనికులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. వేలాది మంది సైనికులు గాయపడ్డారు. వారి త్యాగం వల్లే నేడు మనం స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవిస్తున్నాం. కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది వీరులు తమ అసాధారణ ధైర్యాన్ని చాటుకున్నారు. భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ యుద్ధం కోసం అనేకమంది సైనికులు గాయాలను ఎదుర్కోవడం జరిగింది. వారి వీరోచిత సేవలకు గాను పరమ వీరచక్ర వంటి అత్యున్నత సైనిక పురస్కారాలను ప్రదానం చేశారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులందరికీ హృదయపూర్వక నివాళులు అర్పించారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు జయ జయ జయ మంగళం అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం.
1: ఆదిత్య హృదయం పుణ్యం

नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः।

समस्तमोभिज्ञाय नमस्तमोभिज्ञाय

చీకటి బ్రతుకు కనరాదు

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఎల్ శ్యాంబాబు గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉన్న వాక్యములోనికి మనము వెళ్ళినట్లయితే సామెతల గ్రంథం 12:21 నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు అని రాయబడుతూ ఉన్నది. అయితే నీతిమంతునిగా ఎంచబడితే కదా ఆపద సంభవింపదు అని చెప్తూ ఉన్నారు. మరి నీతిమంతుని యొక్క లక్షణము ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 37:23

0: మూడవ వచనము నుండి 25వ వచనం వరకు రాయబడి ఉన్నటువంటి మాటలో మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడునుగా వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలవాడనయ్యున్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కాని వారి సంతానము భిక్షమెట్టుట కాని నేను చూచి ఉండలేదు. దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతునిగా జీవించడము చాలా కష్టతరముగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ దేవునితో నడవాలని ఆశ ఉంటే, దేవుని యొక్క కార్యములు నా జీవితంలో జరగాలని ఆశ ఉంటే, దేవుడిచ్చినటువంటి తలాంతులు అనుభవించాలని లేదా దేవుని సహవాసంలో ఉండాలని కోరుతూ ఉంటే, ఇది నాన్న జ్ఞాపకం చేసుకుందామా? ప్రభు మనల్ను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక నిన్నడత యెహోవా చేతనే స్థిరపరచబడను కనుక, మరి కీర్తనలు మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా మన నడక, మన ఆలోచన, మన తలంపులు ప్రతీవి కూడా ఆయన చిత్తములోనికి, ఆయన చేతికి మనము అందించినట్లయితే ఆయన సహవాసము ఆటోమేటిక్గా మనకు మొదలవుతుంది. అప్పుడు మన పక్షమున యుద్ధము చేయవాడు ఆయనే, మన పక్షమున మాట్లాడువాడు ఆయనే. ఏ శోధనైనా, ఇబ్బంది అయినా, ఆటంకమైనా, ప్రతి వాటిని కూడా ఆయన చేతిలోనికి తీసుకొని ఒక గొప్ప జయ జీవితము మనము పొందుకొనడానికి సహాయం చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. కీర్తనలు 37వ అధ్యాయం 39వ వచనములో కూడా మనము చదువుకున్నట్లయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. మరి నీతిమంతులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు బాధ కలిగిన, వేదన కలిగిన, సమస్యలు ఉన్న ఆయన ఎలాగా మనకు కనపడుతూ ఉన్నాడు, ఎలాగా మన కొరకు ఆయన తయారు చేయబడుతూ ఉన్నాడంటే, ఆయన ఆశ్రయదుర్గముగా, ఆశ్రయపురముగా, ఆయన రెండు చేతులను చాచి నిన్ను నన్ను ఆయన భద్రపరచుటకు సిద్ధముగా ఉంటున్నాడు. అయితే నీతిమంతులను మరి మనము జ్ఞాపకము చేసుకుంటే, నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథములో నోవాహు పిలువబడి ఉన్నాడు. నోవాహును దేవుడు నీతిమంతుడుగా ఎంచాడు. ఏమిటి అనంటే, దేవుడు చెప్పినటువంటి ప్రణాళికలో సిద్ధపాటుగా ఆయన, ఇదిగో ఒక దినాన నేను ఈ సృష్టి సర్వమును కూడా ఇదిగో నాశనములోనికి తీసుకుని వెళ్తాను అని చెప్పినప్పుడు విశ్వసించిన వారిలో ప్రథముడుగా ఉంటున్నాడు. అతనును, అతని కుటుంబం వారును రక్షింపబడిన వారుగా ఉంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6-7 వచనాల్లో చదువుకుంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు, నమ్మవలను గదా విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వారై ఉన్నారు. దేవుని మాటలను మనం ఈ దినాన మరి జ్ఞాపకము చేసుకుంటే, మరి దేవుని కార్యాలు నీతిమంతునిగా మనల్ని ఎంచుటకు ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. దేవుని కార్యము ఈ దినాన దేవునితో కట్టబడినదై ఉంటూ ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీతిమంతులుగా తీర్చబడదాం. దేవుని యొద్ద మనము నిలబడి ఉన్నప్పుడు నోవాహు వలె నీతిమంతునిగా ఎంచబడదాం.
1: మీరింతవరకు శ్రీ ఎల్ శ్యాంబాబు గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

భూమిలో సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరంల స్థాయి పూర్తిగా అడుగంటిందని ఇటీవల రూపొందించిన ఇక్రిసాట్ భూసార పటాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఆశించిన దిగుబడులను పొందాలంటే నేలలో సేంద్రియ కర్బన శాతం పెంచడం, క్షేత్రంలో సూక్ష్మజీవుల సంపదను పునరుద్ధరించడం దిశగా చర్యలు చేపట్టాలి. పొలంలో సేంద్రియ కర్బన శాతం పెరగాలంటే వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి పొలంలో కలియదున్నాలి. సాంప్రదాయకంగా సాగు చేసే జనుము, జీలుగా అపరాల వలన పాక్షిక ఫలితం మాత్రమే కలుగుతుంది. విత్తన ఎంపికలో దేశీ వంగడాలను ఎంపిక చేసుకోవాలి. అవి లభించకపోతే సూటి రకాలను ఎంపిక చేసుకోవచ్చు. బెరుకలు ఉంటే ఏరు వేయాలి. ఒక డ్రమ్ములో నీరు తీసుకుని అందులో ఒక కోడిగుడ్డును వేయాలి. అది పూర్తిగా అడుక్కు మునిగిపోతుంది. ఆ తర్వాత ఆ నీటిలో క్రమంగా ఉప్పు లేదా ఉప్పు నీటిని కలుపుతూ పోవాలి. నీటి సాంద్రత పెరిగే కొద్దీ గుడ్డు నీటిపైకి తేలుతుంది. ఆ గుడ్డును తీసివేసి పక్కన పెట్టి ఆ నీటిలో వరి విత్తనాలను వేయాలి. మంచి విత్తనం అడుగుకు చేరి తాలు గింజలు పైకి తేలుతాయి. తాలును ఏరువేసి ఆ తర్వాత నీటిని వంపేసి వడ్లను తీసి మంచి నీటితో కడగాలి. సాగు చేసే రకాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. నీటి వసతి గల ప్రాంతాలలో ఎకరం నేలలో విత్తడానికి వివిధ పంట కాలాలున్న రకాల్లో విత్తన మోతాదును ఎంచుకోవాలి. తక్కువ కాల పరిమితి గల రకాలైతే 24 నుంచి 35 కిలోలు అవసరమవుతుంది. మధ్యకాలిక రకాలు గనక అయితే 16 నుంచి 24 కిలోలు, దీర్ఘకాలిక రకాలు గనక అయితే 12 నుంచి 24 కిలోలు, మెట్ట ప్రాంతాలలో వర్షాధార సాగు రకాలైతే 34 నుంచి 40 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తన శుద్ధి, మొలక శక్తిని దృఢంగా పెరగడానికి, పురుగులు తెగుళ్లకు నిరోధక శక్తిని పెంచుతుంది. విత్తన శుద్ధిలో అనేక రకాల పద్ధతులున్నాయి. విత్తనాలను చిన్న గోనె సంచిలో గాని లేదా గుడ్డ సంచిలో గాని కట్టి నీటిలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత సంచిని నీటి నుంచి తొలగించి తడి గోనె సంచితో కప్పాలి. మరుసటి రోజు విత్తనాలను మరల 8 గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత విత్తనాలను నీటి నుంచి తొలగించి నారుమడిలో విత్తుకోవాలి. ఈ పద్ధతి విత్తనాల మొలక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వరి విత్తనాలను ఆవు పేడ ద్రావణంలో శుద్ధి చేయడం వలన మొలక శాతం పెరుగుతుంది. 1/2 కిలో తాజా ఆవు పేడను 2 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకుని 5 లీటర్ల నీటితో కలపాలి. ఆ తర్వాత 10 నుంచి 15 కిలోల విత్తనాన్ని ముందుగా నీటిలో 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టి తరువాత 5 నుంచి 6 గంటల పాటు ఆవు పేడ ద్రావణంలో నానబెట్టాలి. ఈ విత్తనాలను నీడలో ఆరబెట్టి నారుమడిలో విత్తుకోవాలి. విత్తనాలను ఒక్కరోజు మేకపేడ ద్రావణంలో నానబెడితే మొలక శాతం బాగా పెరుగుతుంది. 500 మిల్లీలీటర్ల ఆవు మూత్రాన్ని 2.5 లీటర్ల నీటిలో కలపాలి. విత్తనాలను చిన్న సంచుల్లో కట్టి 1/2 గంట సమయం పాటు ఆవు మూత్రం ద్రావణంలో నానబెట్టాలి. విత్తే ముందు విత్తనాలను తప్పకుండా నీడలో ఆరబెట్టాలి. 1.25 కిలోల వసదుంపల పొడిని 6 లీటర్ల నీటిలో కరిగించి విత్తనాలను చిన్న సంచుల్లో కట్టి ఈ ద్రావణంలో 1/2 గంట పాటు నానబెట్టాలి. విత్తే ముందు విత్తనాలను నీడలో ఆరబెట్టాలి. గున్నంగి, దీన్ని సాల్వడోరా పెర్సికా అని కూడా పిలుస్తారు. దీన్ని ఉపయోగించి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. సాల్వడోరా పెర్సికా ఆకులను దగ్గరగా అల్లిన వెదురు బుట్టల్లో పరిచి ఆ తర్వాత బుట్టని విత్తనాలతో నింపి సుమారు 10 నుంచి 12 లీటర్ల నీటిని బుట్టపై పోసుకోవాలి. బుట్టని గున్నంగి ఆకులతో కప్పి దానిపై బరువును ఉంచాలి. విత్తనాలను 24 గంటలు కదలించకుండా అలాగే ఉంచాలి. విత్తనాలు నారుమడిలో విత్తడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ పద్ధతి వల్ల విత్తనాలు త్వరగా దృఢంగా కూడా మొలకెత్తుతాయి. వరి విత్తనాలను అమృతపాణి లేదా పంచగవ్య లేదా జీవామృతంతో కూడా శుద్ధి చేసుకోవచ్చు. అజోస్పైరిల్లం లేదా అజటోబాక్టర్ లేదా సూడోమోనాస్ జీవన ఎరువులను ఎకరానికి 0.5 కిలోల చొప్పున ముందుగా 1 లీటరు చల్లార్చిన అన్నం గంజితో కలపాలి. మొలకలొచ్చిన విత్తనాలను శుభ్రమైన నేలపై పరిచి జీవన ఎరువులు స్లర్రీలో బాగా కలపాలి. విత్తనాలను జీవన

స్లర్రీలో కుండలో వేసి కూడా కలపవచ్చు. విత్తే ముందు అరగంట పాటు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. విత్తనాలను అరగంట సేపు విత్తే ముందు ఎండలో ఆరబెట్టడం వల్ల మొలక శాతం, నారు, మొక్క దృఢత్వం పెరుగుతుంది. నారుమడి తయారీ విషయానికొస్తే సుమారు 320 చదరపు అడుగుల నారుమడి ఒక ఎకరానికి సరిపోయే నారు పెంచడానికి అవసరమవుతుంది. నారుమడి ప్రదేశాన్ని 2 సార్లు దున్నిన తర్వాత భూమిపై వేప ఆకులను చల్లాలి. ఆకులను నీటిలో 6 నుంచి 7 రోజులు కుళ్ళనివ్వాలి. ఆకులు పూర్తిగా కుళ్ళిన తర్వాత భూమిని మరల 2 సార్లు దున్నుకోవాలి. వేప ఆకులు దొరక్కపోతే 3.2 నుంచి 4 కిలోల వేప పిండి, అలాగే 4 నుంచి 6 కిలోల వర్మీ కంపోస్టు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తర్వాత భూమిని చదును చేసి విత్తనాలను విత్తాలి. పచ్చిరొట్ట కలియదున్నిన తర్వాత 10 రోజులకు కుళ్ళుతుంది. అవకాశం ఉంటే తొలి దుక్కిలోనే వేప, సీతాఫలం, జిల్లేడు, వెంపలి, అడ్డసరం తదితర ఆకులను కలియదున్నుకోవాలి. దీని వలన నారుమడికి సహజ సస్యరక్షణ లభిస్తుంది. నారుమడి నుంచి మురుగునీరు బయటకు వెళ్లే ఏర్పాటు ఉండాలి. సంప్రదాయ పద్ధతిలో వరి సాగుకు 320 చదరపు అడుగుల నారుమడి సరిపోతుంది. అయితే ప్రాకృతిక సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో విత్తన వినియోగం చాలా తగ్గుతుంది. వరుసల మధ్య దూరం పెరిగి కుదురుకు ఒక్కటే మొక్కను పెంచడం వలన విత్తన అవసరం, నారుమడి విస్తీర్ణం తగ్గుతుంది. అనుసరించే విధానాన్ని బట్టి నారుమడి విస్తీర్ణం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో పురుగులు, తెగుళ్ల యాజమాన్యం విషయానికొస్తే పచ్చదీపపు పురుగులు, పచ్చ కొమ్ము ఉన్న లార్వాలు, గోధుమ రంగు ఆకుమచ్చ అగ్గి తెగులు నారు మొక్కలను ఆశిస్తాయి. అందువలన పంట తొలి దశలో నష్టం కలుగుతుంది. వీటి నివారణకు గాను 1% ఆవుమూత్రం ద్రావణాన్ని 2 రోజుల వ్యవధిలో 2 సార్లు మొక్కలపై తెగులు మొదటి లక్షణాలు కనిపించగానే పిచికారీ చేయాలి. వెంటనే పురుగు, తెగుళ్ల యాజమాన్య పద్ధతులను ఆచరించాలి. నారుమడి అంకురాలు ఎత్తు, అంగుళం పెరిగిన తర్వాత బాగా చివికిన పశువుల ఎరువులో అజోస్పైరిల్లంను కలిపి వృద్ధి చేసి చల్లుకోవాలి.

మీరింతవరకు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులు ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో నిన్న జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎల్నినో కారణంగా

0: cannot depend on favorable seasons. It must be built on resilient production system that conserve soil moisture, improve water use efficiency, restore soil health and protect natural resource base for future generations.
1: యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలోని 140 కోట్ల జనాభాలో 30% యువతీ యువకులున్నా చట్టసభల్లో 1% మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టసభల్లో పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప జిల్లా అవధూత కాశీనాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని దేవాలయం వద్ద 1,50,00,000 రూపాయల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై స్పందించిన ఆయన నిన్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను ఏ విధంగా అరికడుతున్నామో ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నారు. బీసీల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బీసీ సంక్షేమానికి గత 2 ఏళ్లలోనే 50,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, రానున్న 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతో ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలను ఏర్పాటు చేసి అదనంగా 5,000 మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ,
2: ఈరోజు సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాలకు ఇచ్చి, ఈరోజు 10 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి, ఏ రకంగా వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బీసీ రక్షణ చట్టబద్ధత విధంగా తీసుకొచ్చడానికి ఈరోజు అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. అతి త్వరలోనే ఆ చట్టం కూడా రాబోతా ఉంది. చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ఇవ్వడం, చేనేత కార్మికులకి మరమగ్గాలుంటే 500 యూనిట్లు, చేతి మగ్గాలుంటే 200 యూనిట్లు ఉచితంగా అందిస్తా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్, అలాగే బ్యాన్ పీరియడ్ లో 20,000 రూపాయలు చొప్పున వేట నిషేధ సమయానికి వాళ్ళకి అందిస్తా ఉన్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విశాఖపట్నం కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో విమానాశ్రయ ప్రారంభోత్సవంపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, ఆహారం, భద్రతతో పాటు రవాణా సౌకర్యాలను పకడ్బందీగా కల్పించాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం బస్సుల రూట్ మ్యాప్, సమయ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 10 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 49కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 302 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బాధితుల్లో 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరో 16 మంది ఇంటి వద్ద వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎల్నినో కారణంగా కష్టాల్లో ఉన్న రైతులకు సూక్ష్మసేద్య పరికరాలను పంపిణీ చేసి అండగా నిలవాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయా సంస్థలకు బకాయి

0: త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో దృష్ట్యా సాగునీటి సద్వినియోగానికి సూక్ష్మ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సీజన్లో 238,000 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే రైతులకు అవసరమైన పరికరాలను సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రతువులో వ్యవసాయ ఉద్యాన శాఖలు సమన్వయంతో వ్యవహరించి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, పరిసర గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు మహోత్సవం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఉదయం 6:30 సూర్యోదయ సుప్రభాతం పేరుతో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, యువతలో మాతృభాషాభిమానాన్ని నింపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానః స్వపదాత్ త్యాగపత్రం దత్వా తత్ ప్రధానమంత్రిణే నరేంద్ర మోదినే సమర్పితవాన్. సామాజిక సంచార పటలె ప్రకాశితే ఏకస్మిన్ సందేశె శ్రీప్రధానః అవదత్ యత్ గత దశ దినేషు ఛాత్రాణాం విరోధ ప్రదర్శనానంతరం ఉత్పన్నయా పరిస్థిత్యా సః అత్యంతం వ్యథితః అభవత్. ఏతద్ స్వస్య ప్రతిష్ఠాయాః విషయః నాస్తీతి ఇత్యపి తేన ఉక్తం. असौ नवदिल्ल्यां जंतरमंतरस्थले विद्यमानां स्थितिं समग्र देशस्य परिस्थितिं चावलोक्य निर्णयं अकरोत्. श्री प्रधानः प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः मार्गदर्शनाय विश्वासाय निरंतर सहयोगाय च कृतज्ञतामपि प्रकटितवान्. असौ एतदपि उक्तवान् यत् राष्ट्रसेवा तस्य जीवनस्य सर्वोच्च प्राथमिकता अस्ति, सहैव जीवनपर्यन्तं तस्यै समर्पितः भविष्यतीति. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः केन्द्रीय मंत्री परिषदः धर्मेन्द्र प्रदानस्य त्यागपत्रं तत्क्षण प्रभावेण स्वीकृतवती. धर्मेन्द्र प्रधानस्य त्यागपत्रानन्तरं केन्द्रीय मंत्री प्रह्लाद जोशी नूतन शिक्षामंत्री भविष्यति. वर्तमान दायित्वेन सह शिक्षा मंत्रालयस्य दायित्वमपि तस्मै समर्पितम्.
3: प्रधानमंत्री जी ने विश्वास रख के ना बड़ा जिम्मेदारी मेरे ऊपर दिया है, उसको मैं पूरा विनम्रता के साथ और पूरा जिम्मेदारी के साथ मैं निभाऊंगा. प्रधानमंत्री जी को धन्यवाद अर्पित करता हूं एंड आई विल ट्राई टू कम टू हिज एक्सपेक्टेशन इन दिस पर्टिकुलर डिपार्टमेंट एंड आई विल विद फुल स्ट्रेंथ आई विल ट्राई टू वर्क विद ऑल ह्यूमिलिटी एंड ऑनेस्ट.
2: राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू मोल्दोवा उत्तर मैसेडोनिया रोमानिया देशानाम आधिकारिक यात्रां संपन्नं कृत्वा अद्य प्रातः नवदिल्लीं प्रत्यागतवती। अस्यां यात्रायां अनेकानि ऐतिहासिक सोपानानि स्थापितानि। तेषु कस्यापि भारतीय राष्ट्रपतेः मोल्दोवा उत्तर मैसेडोनिया देशयोः प्रथमा आधिकारिक यात्रा सहैव त्रिदशकानन्तरं रोमानिया देशस्य प्रथमा आधिकारिक यात्रा सम्मिलिता अस्ति। समग्र यात्रावधौ राष्ट्रपति पदासीना मुर्मुः विभिन्न देशानां राष्ट्राध्यक्षैः सह प्रतिनिधिमण्डलस्तरीय वार्ताः अकरोत्। व्यापार मञ्चान् सम्बोधितवती तथा भारतीय प्रवासी समुदायस्य सदस्यैः सह संवादमपि अकरोत्। प्रशासनं श्वः लोकसभायां सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकं 20-26 इति प्रस्तुतं करिष्यति। एतद् विधेयकं सोमवासरस्य लोकसभा कार्यसूचौ समाविष्टम्। एतेन सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियमः 20-24 इत्येतस्मिन् संशोधनं भविष्यति। केन्द्रीय मन्त्री डॉ जितेन्द्र सिंहः एतद् विधेयकं लोकसभायां प्रस्तोष्यति। उल्लेखनीयमस्ति यत् गत शुक्रवासरे केन्द्रीय मन्त्रिमण्डलेन प्रश्नपत्रस्य गोप्यता भंगे परीक्षासु च अनुचित साधन प्रयोग प्रकरणेषु द्रुत न्यायालयानां स्थापनाय दोषिषु च कठोरतर दण्डविधानं सुनिश्चेतुं प्रारूप विधेयकं अनुमोदितम्। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य पूर्वाह्ने 11 स्वीय मन की बात इत्येतस्मिन् कार्यक्रमे देशवासिभिः साकं विचार विनिमयं करिष्यति। मन की बात इति मासिक कार्यक्रमस्य इदं 37-100 संस्करणं भविता। अस्य कार्यक्रमस्य प्रसारणं आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः प्रसारयिष्यते। अयं कार्यक्रमः आकाशवाणी दूरदर्शनं प्रधानमन्त्री कार्यालयः सूचना प्रसारण मन्त्रालयः इत्येतेषां यूट्यूब वाहिनीष्वपि द्रष्टुं शक्यते इति। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य सायं 4:30 दृश्य श्रव्य परान्तर्जालीय माध्यमेन 26-2000 विकसित वाइब्रेंट विलेज कार्यक्रमस्य सहभागिभिः सह संवादं साधयिष्यति। 20-20 पुरुष क्रिकेट स्पर्धायां भारतेन त्रिस्पर्धात्मक श्रृंखलायाः द्वितीय क्रीडायां जिम्बाब्वे दलं 90 धावनांकैः पराजितम् इति वार्ताः।
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై ప్రసార విశేషాలు ఈ రోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట, 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. 9:00 భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:15 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఈ కార్యక్రమానికి వెనువెంటనే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. 12:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు, 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు.

2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోను వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా కొలనుపాకలోని శ్రీ చండికాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో గ్రామీణ యువతకు చిరు వ్యాపార అవకాశాల గురించి డాక్టర్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార్ సంధ్య. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మెసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తిగల రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ముర్ము ఆయా దేశాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. వ్యాపార వేదికలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో సంభాషించారు. రొమేనియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిస్ట్ స్టడీస్ నుంచి రాష్ట్రపతి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత్ రొమేనియాల మధ్య పెరుగుతున్న విద్యాపరమైన, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటనలో ఆమె భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, ప్రపంచ సహకారం పట్ల ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, ఆవిష్కరణలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పటిష్టమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు.

0: ప్రతి రాష్టము కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రెంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు స్థానికులతో కలిసి నివసించేవారు. అలాగే స్వచ్ఛత డ్రైవ్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ సిమ్యులేషన్లు, స్థానిక కళాకారులతో పరస్పర సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడం వంటి కార్యకలాపాలు చేపట్టారు. దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ది ఆకాంక్షలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. నా యువ భారత్ ద్వారా అమలు జరుగుతున్న వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా పరిగణించాలనే ప్రధానమంత్రి దృక్పథాన్ని సాకారం చేయడానికి, వికసిత్ భారత్ ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి రూపొందించబడింది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ ఆందోళన విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలను నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒకవేళ ఏవైనా ఎఫ్ఐఆర్లు నమోదైతే వాటిని ఉపసంహరించుకుంటామని నడ్డా తెలిపారు. నీట్, యూజీ పేపర్ లీకేజీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని, నిబంధనలకు లోబడి గరిష్ట నష్టపరిహారం అందజేస్తామని నడ్డా తెలిపారు.
1: FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम.
0: ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు నిర్దేశిత గడువులోగా అమలవుతాయనే నమ్మకంతో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కానున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటుగా విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే కేసుల్లో కఠినమైన శిక్షలు విధించడానికి, అలాగే ఫాస్ట్

ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాసిటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్ లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగులకు ఆలౌట్ అయింది. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్ లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ కలగా కృష్ణమోహన్, సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, ఐశ్వేత ప్రసాద్. వినండి మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని.

0: మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని ఈ మాసపు పాట విన్నారు. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, ఐశ్వేత ప్రసాద్, రచన శ్రీ కలగా కృష్ణమోహన్. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి కౌశల్ యోజన క్రింద జాతీయ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో విఎస్యు యువతకు అప్లికేషన్ డెవలపర్

వెబ్ మొబైల్ కోర్సులలో ఉచితంగా శిక్షణనివ్వనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త విజేత తెలియజేశారు. ఆసక్తి ఉన్న డిగ్రీ, డిప్లొమా, పీజీ, బీటెక్ పూర్తి చేసిన వారు వచ్చే నెల 6వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు విఎస్యులో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన ధృవీకరణ పత్రంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు ఆయన తెలియజేశారు. వివరాలకు హెల్ప్ లైన్ నెంబర్లు 8294 50994 95734 8217 నెంబర్లను సంప్రదించాలన్నారు. నెంబర్లు మరొక్కసారి 8294 50994 95734 8217.

శనివారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివార్ల అలంకరణ ఆకట్టుకున్నాయి. మాగుంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గోవిందనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి.

రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి సూచించారు. శనివారం అల్లూరుపేటలోని పోలేరమ్మ ఆలయ ప్రాంగణంలో రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో నష్టం జరిగితే వరికి 42 వేల పరిహారం వస్తుందన్నారు. ఎకరాకు 840 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

ధరించకుంటే ఎన్నో ప్రమాదాలు. అప్పుడే జన్మించిన బిడ్డను చూసేందుకు ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెళ్తున్న తండ్రిని నెల్లూరు గ్రామీణంలో కాకుపల్లి వద్ద కారు ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులు కసుమూరు నుంచి నెల్లూరు నగరానికి ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ బైక్ అదుపు తప్పి ఇద్దరూ కింద పడిపోగా ఒకరి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొకరికి అధికంగా గాయాలయ్యాయి. జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యం. రెండు ఘటనల్లోనూ శిరస్త్రాణం ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడేవారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హెల్మెట్ ధారణపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా చాలామంది పెడచెవిన పెడుతున్నారు, ప్రాణాలను పణంగా పెడుతున్నారు. జిల్లాలో జాతీయ రహదారి ఉంది. నిత్యం ఈ మార్గంలో వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కాస్త ఆదమరిచినా ప్రాణాలకే పెను ప్రమాదం. ఇప్పటి వరకు రహదారిపై జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తలకు హెల్మెట్ లేకపోవడంతోనే అధికంగా మృత్యు తివాత పడినట్లు పోలీసులు చెప్తున్నారు. తరచూ ఘటనలతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కనుక హెల్మెట్ను ధరించి సురక్షితంగా ప్రయాణించవలసిందిగా పోలీసులు కోరుతున్నారు.

సింహపురి సమాచారం విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరులో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డు 2026 కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. 2026లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ సుజాత తదితరులు విద్యార్థులకు మెడల్, ప్రశంసా పత్రాలతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందించారు. జిల్లా వ్యాప్తంగా 224 మంది 10వ తరగతి, 36 మంది ఇంటర్మీడియట్ ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపికై సత్కారం పొందారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటువంటి అవార్డులు విద్యార్థులు మరింత ఉత్సాహాన్ని పెంచి ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాయని తెలిపారు. నెల్లూరు గ్రామీణ పరిధిలోని చిల్డ్రన్స్ పార్క్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం పరిశీలించారు. పార్క్ ఆధునీకరణకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల కోసం ఆధునిక ఆట పరికరాలు, అడ్వెంచర్ యాక్టివిటీస్ తో పాటు స్కై డ్రైవ్, జిప్ లైన్, సైక్లింగ్ ట్రాక్ ను 3 నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రికి టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, నాయకులు, పార్క్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పీజీఆర్ఎస్ కు వచ్చిన ప్రజలకు ప్రత్యేక క్యూలైన్, తాగునీరు, ఉచిత భోజనం, వైద్య సేవలు, రెవెన్యూ ప్రత్యేక కౌంటర్లతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వన్ డిస్టిక్ వన్ ప్రాడక్ట్ పథకంలో జిల్లాలో 2 ఉత్పత్తులను గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంగళవారం పార్లమెంట్లో వీటిపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల నుంచి 99 ఉత్పత్తులను గుర్తించగా 26 ప్రాథమిక, 26 ద్వితీయ, 21 తృతీయ, 26 కేటగిరీలో ఓడిఓపిలో కేంద్రం నోటిఫై చేసిందని మంత్రి వివరించారు. నెల్లూరు జిల్లా నుంచి ప్రాథమిక ఉత్పత్తిగా ఉదయగిరి చెక్క నగిషి, 2వ ఉత్పత్తిగా పాటూరు కాటన్ చీరలు ఎంపిక చేశామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత నైపుణ్యాలు మెరుగుపరుచుకుని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. గూడూరు నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ముందుగా స్థానిక యువతకే ఉద్యోగం ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెట్నెల్ సీఈఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ 30 రోజుల కార్యక్రమంలో నగరపాలక సంస్థ బెస్ట్ పర్ఫార్మింగ్ యుఎల్బిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడంతో బాధ్యత మరింత పెరిగిందని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగం అధికారులు సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం మన బాధ్యత, మన గర్వం అనే భావనతో ప్రతి పౌరుడు పరిశుభ్రమైన హరిత నగర నిర్మాణానికి సహకరించారని కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో పంటల బీమా పథకాల అమలును సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి రైతు నిర్ణీత గడువులోగా పంటల బీమాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఛాంబర్లో పంట బీమా పథకాల అమలుపై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ 2026 సీజన్ కు వరి పంటకు ఎకరానికి 42,000 బీమా మొత్తానికి రైతు వాటా 840 ఆగస్టు 15 వరకు, వేరుశెనగకు 28,000 బీమాకు 280 రూపాయలు జూలై 31 వరకు, పత్తి పంటకు 40,000 బీమాకు 2,000 జూలై 24 వరకు, నిమ్మకు 48,000 బీమాకు 2,000

0: 24వ తేదీలోగా చెల్లించారని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ విధుల్లో పాల్గొంటున్న బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. సర్ విధుల్లో పాల్గొంటున్న వారికి 6,000 రూపాయలు ప్రోత్సాహకం మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో 2,352 మంది పనిచేస్తున్నారు. వీరికి 6,000 చొప్పున నగదు అందనుంది. వీధి విక్రయదారులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఆర్థికంగా ఎదిగేందుకు పీఎం స్వానిధి 2.0 ఎంతో ఉపయోగకరమని మెప్మా పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు రుణాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత 15,000, రెండో విడత 25,000, మూడో విడత 50,000 ఇవ్వబోతున్నట్టు తెలిపారు. యూనియన్ బ్యాంక్ హర్నాథపురం బ్రాంచిలో 50 మందికి 11.30 లక్షలు, వేదాయపాళెం స్టేట్ బ్యాంకులో 50 మందికి 11.50 లక్షల రుణాలు ఇచ్చినట్టు వెల్లడించారు. పాస్పోర్ట్ సేవలను ప్రజలకు మరింత సులభతరంగా, వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా పనిచేయాలని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం అధికారి నందుల భూక్య సిబ్బందిని ఆదేశించారు. నెల్లూరులో ప్రధాన పోస్టాఫీస్ ప్రాంగణంలో పాస్పోర్టు కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పీఎఫ్ చట్టంలో విధించే జరిమానాలు, అపరాధ రుసుముల వివాదాలను పరిష్కరించేందుకు విశ్వాస్ 2026 అనే వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టామని ఈపీఎఫ్ఓ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి సుబ్రహ్మణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది గత నెల 29 నుంచి అమల్లోకి వచ్చిందని, 6 నెలలు అందుబాటులో ఉంటుందని అన్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ఈ నెల 25 నుంచి 31 వరకు ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి షమీం తెలిపారు. కాకుటూరులో ఆర్టీసీ జోనల్ కార్యాలయంలో శుక్రవారం ప్రమాదరహిత వారోత్సవాలపై డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షమీం మాట్లాడుతూ సురక్షిత ప్రయాణం అందరి బాధ్యత అనే లక్ష్యంతో వారోత్సవాలు చేపడుతున్నట్టు చెప్పారు. బస్సుల ఫిట్నెస్, బ్రేకులు, స్టీరింగ్, లైటింగ్ వ్యవస్థలపై ప్రత్యేక తనిఖీ చేపట్టి లోపాలను సరిదిద్దే కార్యక్రమాలు నిర్వహించినట్టు వెల్లడించారు. వారోత్సవాల గురించి డిపోల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ముత్తుకూరు గేట్ సెంటర్లోని సర్వేపల్లి కాలువ వద్ద ఉన్న స్థలాన్ని సుందరీకరించారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అనంతరం సంతపేటలోని ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3,50,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 6 వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ వారంలో జరిగిన వార్తా విశేషాలు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

బాబు పైసాలో లోకం ఉంది, లోకంలో ధర్మం ఉంది, పైసాతో ధర్మం చేయి బాబు. బాబు ఈ మాట కళ్ళను పోకు బాబు, ఈ మాట కళ్ళను పోకు బాబు. పైసాలో లోకం ఉంది, లోకంలో ధర్మం ఉంది, పైసాతో ధర్మం చేయి బాబు. ఈ మాట కళ్ళను పోకు బాబు, ఈ మాట కళ్ళను పోకు బాబు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: पीएम जय अब गरीबों की जय बन गई है.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: deadline for a probe, writes the Tribune. A day after the U.S. announced permanent tariffs on imports from 60 trading partners, the center said that about 45% of India's exports to U.S. remain outside the purview of the new 10% tariff, reports the Hindu. A U.S. federal appeals court has rejected President Trump's bid to revive the H-1B visa fee of $100,000 for highly skilled foreign workers, reports Hindustan Times. Flood situation in Assam remained grim even as water level has started receding, reports the Pioneer. India's ancient Buddhist site of Sarnath has been inscribed on the UNESCO World Heritage List after a 28-year wait, reports the Statesman. The Times of India has quoted an international study that reveals that over half of world's migratory bird species are on a decline. And finally, in a significant technological step forward for the tea plantation sector and in a first, a tea company in Munnar is using drone-based transport to move freshly harvested green leaves to weighing centers and processing factories in Kerala, writes the Hindu. And with that, it's back to you, Sunil.
1: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. CJP withdraws agitation after government accepts its demands. Union Minister Prahlad Joshi appointed as Education Minister following resignation of Dharmendra Pradhan. Government to introduce public examinations prevention of unfair means amendment bill 2026 in Lok Sabha tomorrow. Prime Minister Narendra Modi to share his thoughts in Mann Ki Baat program at 11 this morning. Kargil Vijay Diwas being observed today to honor bravery of Indian soldiers who sacrificed their lives during 1999 Kargil War. Anahat Singh creates history by becoming first Indian to win girls singles final of World Junior Squash Championships. And Indian sub-junior men's team beat Pakistan 3-1 to clinch gold at FIH Youth Hockey 5S Asian Championships. Women's team back silver medal. And with that, we end the morning news. Have a nice day.
2: Akashwani se pesh hai khabarnama.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి. జిల్లా సమాచార లేఖ.
4: మహిళా సాధికారతకు గార్మెంట్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తున్నాయన్న కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతి ఒక్కరూ సంస్కృత జ్ఞానాన్ని సంపాదించి తద్వారా సంస్కృతంలో ఉన్న వైజ్ఞానికత సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్, రాష్ట ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మన దేశంలోని టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా మహిళా సాధికారతకు గార్మెంట్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తున్నాయన్నారు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళల శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఏపీలో వస్త్ర జౌళి రంగాభివృద్ధికి కేంద్రం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్ హబ్గా అభివృద్ధి చేయనున్నామని, అందుకోసం కేంద్రం సహకరిస్తుందని వెల్లడించారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రజల సహకారం అవసరమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుపతిలో స్వర్ణాంధ్ర 2047 ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ రాష్ట్రస్థాయి సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సదస్సుకు స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గర్గ్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, నీతి ఆయోగ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కెవీ రాజు, ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసేందుకు సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు రూపకల్పన చేసి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. P4 విధానాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంపద సృష్టించే ప్రయత్నం నిరంతరాయంగా ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృత జ్ఞానాన్ని సంపాదించి తద్వారా సంస్కృతంలో ఉన్న వైజ్ఞానికత సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ పట్టాభిరామ శాస్త్రి వ్యాఖ్యానమాలను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ సంస్కృత అభివృద్ధికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని అభినందించారు.

0: విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి మరింత ఉత్సాహంతో భావితరానికి అవసరమైన శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ అవార్డు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది విద్యార్థిని విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని, ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు అన్న బోర్డులు పెట్టడం ఇదే ప్రథమం అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధన మెరుగైందని, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు అసెంబ్లీ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు. తిరుపతిలోని జూ పార్కును కమిటీ సందర్శించింది. ఇప్పటికే జంతు ప్రదర్శనశాల ఆదాయం సుమారుగా 10 కోట్ల రూపాయలు వస్తోందని, జంతు ప్రదర్శనశాలకు అదనంగా 8 కోట్ల రూపాయల అవసరం ఉందన్నారు. టీటీడీ 3 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని, మరో 3 కోట్లు సీఎస్ఆర్ ఫండ్ నుంచి సమకూరుస్తున్నామన్నారు. మరో 2 కోట్లు ఎంపీ నిధుల ద్వారా భర్తీ చేయాలని కోరుతామన్నారు. కొత్త జంతువులను జూకి తీసుకొస్తామని, వచ్చే సంవత్సరం నుంచి బడ్జెట్లో నిధులు కేటాయించేలా ప్రతిపాదన చేస్తామన్నారు. వీరింతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఎన్ జగదీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 MHz పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా తెలుసుకుందాం. మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగ కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు మాకోసం శివ చిత్ర నుంచి బాటనీ క్లాసు ఉంది, బాటనీ పాఠం ఉంది అనే పాటను వినిపించగలరంటూ కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు 20వ శతాబ్దం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానంలో జొన్న విత్తుల రచన, జేవి రాఘవులు సంగీతం వింటారు.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట ఆనలుగురు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆర్పి పట్నాయక్ ఉషగానంలో ఈ పాట విందాం.

మనోరంజని కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా రైల్వే సమాచారం చెప్పుకుందాం. 22351 నెంబర్ కల సహర్సా జంక్షన్ నుంచి ఎస్ఎంబిటి బెంగళూరు వెళ్లే ఎస్ఎంబిటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1:38 ఆలస్యంగా నడుస్తూ 9:01 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 1763 నెంబర్ కల హజూర్ సాహెబ్ నాందేడ్ నుంచి తిరుచానూరు వెళ్లే తిరుచానూరు ఎక్స్ప్రెస్ 36 ఆలస్యంగా నడుస్తూ 9:09 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే

2277 నెంబర్ కల విశాఖపట్నం జంక్షన్ నుంచి తిరుపతి వెళ్లే తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ 4 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 9:18 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 1271 నెంబర్ కల విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్లే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 9:53 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 1277 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ జంక్షన్ వెళ్లే విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ 5 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 9:59 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 6635 నెంబర్ కల సూలూరుపేట నుంచి నెల్లూరు వెళ్లే సూలూరుపేట నెల్లూరు మేము సరైన సమయంలో నడుస్తూ 10:05 నాలుగో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు 16th చిత్రం కోసం రఘు కుంచగానంలో గంటాడి కృష్ణ రచన, గంటాడి కృష్ణ సంగీతంలో ఈ పాట విందాం.

మీరు ఇంతవరకు భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. సుప్రియ గారేనా మాట్లాడేది?
2: అవును మేడం,
1: చెప్పండి. ఏ పాట కోరుకుంటున్నారు? ధన్యవాదాలండి. మీకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
2: ముగ్గురు మనగాళ్ళండి, చామంతి పువ్వ సాంగ్ మేడం. కోరుకుంటున్న వారు సిద్ధేశ్వర గారు, సుప్రియ, మా శ్రీవత్సల మేడం కొరకు.
1: అలాగేనండి, తప్పకుండా.
2: థాంక్యూ మేడం.
1: ధన్యవాదాలండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. హలో హలో
1: బంగారు తల్లి గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కోవూరు మసీద్ వీధి నుంచి ఇస్మాయిల్ మేడం గారు.
0: ఇస్మాయిల్ గారు ఎలా ఉన్నారు?
1: ఎలా ఉన్నారు అమ్మ గారు?
0: బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను అమ్మ గారు.
0: చెప్పండి.
1: సూపర్ అమ్మగారు, మీ యాంకరింగ్ సూపర్ అమ్మగారు. మీకు
0: ధన్యవాదాలండి.
1: ఎంత పొగిడినా మీకు తక్కువే అమ్మగారు. మీకు ఎంత చెప్పినా మీ గురించి తక్కువే అమ్మగారు.
0: ధన్యవాదాలండి. చెప్పండి. ధన్యవాదాలండి. ఏ పాట కోరుకుంటున్నారు? అలాగేనండి
1: అమ్మగారు. నాలుగు పేర్లు చెప్తాను అమ్మగారు.
0: చెప్పండి.
1: హలో
0: చెప్పండి. చెప్పండి ఇస్మాయిల్ గారు.
1: మన అన్నగారు ధనలక్ష్మీపురం అన్నగారు, జాకిర్ అన్నగారు, ఓహపుల వెంకటేశ్వరులు, పాలెం పోలయ్య గారు, చేపల వెంకటేశ్వరులు, ఆ గొళ్ళపాలెం నుంచి సురేష్ గారు, మన కోవూరు బజార్ సెంటర్ నుంచి టీ మాస్టర్ వెంకటేశ్వరులు, శ్రోతలందరి కోసం అమ్మగారు ఈ పాట.
0: అలాగేనండి.
1: ధన్యవాదాలు మీకు.
0: ధన్యవాదాలండి. మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందాం.

0: కలవరుచి కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. చాలా బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: దొంగలకు దొంగలు ఫకీరా హిందీలో ఇది. నీ గమ్యం చేరుకోరా ఎవరేమన్నా.
0: అలాగేనండి,
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. ముందుగా మాకోసం బొబ్బిలి పులి చిత్రం నుంచి జననీ జన్మభూమిశ్చ అనే పాటను వినిపించగలరు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కోరుతున్నారు. వీరి కోరిక మేర ఈ పాట విందాం. పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. తర్వాతి పాట కోరుతున్నారు. హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అంటూ మాకోసం పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. సోమనాథం జనార్దనరావు, వర్ణచమ్మ వెంకట భావన, వీరు పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. మాకోసం చెంచులక్ష్మి చిత్ర నుంచి కన్నలేరా అనే పాటను దయచేసి తప్పకుండా ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి, మరి వీరి కోసం ఈ పాట విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు కదా. తర్వాతి పాట కోరుతున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీ రామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరంతా కోరుతున్న చిత్రం ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి గువ్వా గోరింకతో అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా తరువాతి పాట కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం అలగాపురం గ్రామం హానూరు తాలూకా నుంచి చామరాజనగర జిల్లా నుంచి కోరుతున్నారు. శ్రీ పూర్ణచంద్ర, తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, ఇంకా పూర్ణిమ, అరుణకుమార్, హెచ్పి ఉచ్చగౌడ, కెంపమ్మ వీరంతా కోరుతున్నారు. వీరు కోరుతున్న చిత్రం విమల. ఈ చిత్రం నుంచి కన్నులలో నీ బొమ్మ అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. ఆకాశవాణిలో పనిచేస్తున్న అందరికీ కూడా నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు కూడా నమస్కారాలండి. మరి వీరి కోసం ఈ పాట విందాం.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001 42.

కార్యక్రమంలో మాకోసం గీత చిత్ర నుంచి పూచే పూలలోన విచే గాలిలోన అనే సుమధుర గీతాన్ని ప్రసారం చేయగలరని మరీ మరీ మనవి అంటూ కోరుతున్నారు. నమస్సుమాంజనులు, ఆకాశవాణికి నమస్సుల సుమాంజనులు అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలు, నమస్సు సుమాంజనులండి. కోరుతున్న వారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి గోగుపర్తి శివప్రసాద్, టైలర్ సీను, తోకల వెంకటేశ్వర్లు, ఇంకా వెలగపూడి సరోజనమ్మ ప్రసాద్, హోటల్స్ బాబు, బాబురావు, రవి, టీ స్టాల్ అమీర్, చాబాష, ఇంకా శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, ఇంకా రవి, బెజవాడ, మాల్యాద్రి, అజయ్, నజీర్, పరంధామయ్య, సురేష్, రాము, తాత, వెంకటేశ్వర్లు వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం గీత చిత్ర నుంచి ఈ పాట వింటారు.

హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా తర్వాతి శ్రోత పాట కోరుతున్నారు. మా కోసం సుస్వాగతం చిత్రం నుంచి ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి అనే పాటను వినిపించగలరంటూ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, ఇంకా లడ్డూ బాబా, మూసాపేట నరేష్, ఇంకా వారి గ్రామ ప్రజలందరి కోసం ఈ పాటని కోరుతున్నారు. తప్పకుండా అండి, మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో రుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. ఈరోజు 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం కార్యక్రమానికి వెనువెంటనే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
3: నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. గురువారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టిందని తెలిపారు. లీక్కు బాధ్యులైన వారిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడటం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రివర్గంలో చర్చించిన అనంతరం పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి వెల్లడించారు.
4: मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विविध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया.
2: ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి, కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత ఈ చట్టాన్ని వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి న్యూస్ కు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం పాత్రికలతో మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకలకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు.
3: దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
2: ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రుతుపవనాల ద్వారా వ్యవసాయ రంగానికి ఎలా మేలు జరుగుతుందో, అదేవిధంగా పార్లమెంటు సమావేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్కు ప్రపంచ వేదికపై గౌరవం, గుర్తింపు మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దేశ యువతలో అపారమైన సామర్థ్యం, ఉన్నత ఆకాంక్షలు ఉన్నాయని, అవే వికసిత భారత నిర్మాణానికి ప్రధాన బలంగా నిలుస్తాయని అన్నారు. దేశ ప్రగతికి తోడ్పడే ప్రజా ప్రయోజనాలే సమావేశాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ,
5: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హి ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై, జీవ మాత్ర కా కళ్యాణ్ హోతా హై. సాథియో, పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక సిద్ధియాం ప్రాప్త కీ హై, చాహే రాష్ట్రీయ హో, అంతర్రాష్ట్రీయ హో, ఔర్ అబ్ తో అంతరిక్ష్ భీ హో, భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
3: బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు చండీగఢ్లో నిర్వహించారు. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందరికీ నాణ్యమైన వైద్య సేవల అందుబాటు వంటి

0: అంశాలపై సహకారాన్ని పెంపొందించుకునేందుకు బ్రిక్స్ దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ ఆరోగ్య సేవలు, అందుబాటు ధరల్లో మందుల లభ్యత, సాంప్రదాయ వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యశలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ, స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి కార్యాచరణకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
1: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, పిఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ప్రతినిధి బృందంతో శుక్రవారం సమావేశమయ్యారు. సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ ఠాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పాత్రికేయులతో జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తాము సావధానంగా విన్నామని తెలిపారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని సీజేపీ ప్రతినిధులు వివరించారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. 3,030 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు కోసం భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్ భవ్య రసాయన్ పథకాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. అలాగే కర్ణాటకలోని బళ్ళారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి 1,264 కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందని రైల్వే మంత్రి తెలియజేస్తూ,
2: ఆంధ్ర ఆర్ కర్ణాటక కు జోడనే వాలే బహుత్ ఏక్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్ మే రైల్వే కి థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ ఆర్ దూసరా హై కెమికల్ సెక్టర్ కో ఏక్ టోటలీ నయే తరీకే సే భారత్ మే డెవలప్ కర్నే కే లియే ఏక్ నయీ స్కీమ్ అప్రూవ్ హుయీ హై ఆర్ కెమికల్ భీ సెమీకండక్టర్ కి తరహ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై ఇస్లియే బహుత్ ఇంపార్టెంట్ థా ఇస్ ఇండస్ట్రీ కే లియే ఏక్ నయే తరీకే సే సోచనా.
1: విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ NSTL లో 2030 తర్వాత నావికాదళ స్టెల్త్ సాంకేతికత అంశంపై సోమ మంగళవారాల్లో 2 రోజుల మేధోమదన కార్యశాల నిర్వహించారు. కార్యశాలను DRDO నావల్ సిస్టమ్స్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ RBH ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ సుజిత్ బక్షి, NSTL డైరెక్టర్ అబ్రహం వర్గీస్, DRDO, భారత నావికాదళం, రక్షణ నౌకా నిర్మాణ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనగా 125 మందికి పైగా శాస్త్రవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. రాడార్ గుర్తింపు తగ్గింపు, ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ నియంత్రణ, శబ్దరహిత సాంకేతికత, మల్టీ స్పెక్ట్రల్ స్టెల్త్ వంటి భవిష్యత్ రక్షణ సాంకేతిక అంశాలపై కార్యశాలలో విస్తృతంగా చర్చలు జరిగాయి.
0: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, విద్యార్థుల నిరసనల అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం కూడా గందరగోళం నెలకొంది. దీంతో లోక్సభ, రాజ్యసభలను సోమవారం వరకు వాయిదా వేశారు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ కోరినా సభ్యులు ఆందోళన కొనసాగించారు. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగటంతో సభను సోమవారం వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ శూన్యగంటను చేపట్టేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య నిరసనలు కొనసాగటంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజ్యసభను కూడా సోమవారం వరకు వాయిదా వేశారు.
1: భారత నౌకాదళం మాహే శ్రేణికి చెందిన 2వ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాల్వాన్ను కర్ణాటకలోని కార్వార్లో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మ నిర్భరత దిశగా నౌకాదళం చేస్తున్న

0: కృషిని అభినందించారు. దేశ తీర ప్రాంతాల సముద్ర భద్రతలో ఐఎన్ఎస్ మాల్వాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యుద్ధ నౌకల నిర్మాణంలో దేశానికి పెరుగుతున్న సామర్థ్యానికి, అలాగే సముద్ర భద్రత యాంటీ సబ్మరైన్ పోరాటంలో పెరుగుతున్న భారత రక్షణ రంగ బలానికి ఈ యుద్ధ నౌక నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ యాంటీ సబ్మరైన్ వాటర్ క్రాఫ్ట్ లో 80% పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను ఉపయోగించారు.
1: విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
2: పోలీసులు ప్రజల్లో పాజిటివ్ గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మనం డీల్ చేయడంలో ఫర్మ్ గా చేసి ఈ రెండు గాని చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏం లాభం వస్తుందన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్ గా వేశారు.
0: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ను మంగళవారం ప్రారంభించింది. వేవ్స్ ఓటీటీలోని మైవేవ్స్ వేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకత, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వం, పర్యాటక ఆకర్షణలు, స్థానిక కళలు, జీవన విధానం, ప్రేరణాత్మక కథనాలను ప్రతిబింబించే తక్కువ నిడివిగల వీడియోలను రూపొందించి పంపాలని మంత్రిత్వ శాఖ కంటెంట్ క్రియేటర్లను ఆహ్వానించింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు భారత వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
1: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ కదిరి మధ్య జాతీయ రహదారి 42 600 రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా గురువారం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు, కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ, కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
0: అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు సోమవారం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్ మాల్యా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కేసులో ప్రభుత్వ వాదనలు వినిపించారు.
1: భారత ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో మంగళవారం అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ముందుగా స్టైల్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీతరచన చిన్ని చరణ్.

శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి.

అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి చిత్ర పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

0: నిండున్నావాడు సో ఆ నినాదాలు
1: ఆ వింటున్నా. చిన్నారి బాలల నుండి పెద్దలు స్వాతంత్ర్య సమరయోధుల వరకు నిలువిస్తూ సంఘీభావం తెలుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆనాటి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని కల్పిస్తుంటది.
0: అవును విశ్వం, మన కోసం మనందరి కోసం అక్కడ మంచు కొండల్లో కన్నవారికి కట్టుకున్న వారికి దూరంగా మన దేశ రక్షణ కోసం ప్రాణాలుడ్డి పోరాడుతున్నారు. వారి త్యాగాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మనం?
1: అమరవీరుల చితిమంటల్లో రగులుతున్న భారతీయుల పౌరుషాగ్రిని వారు చూడగలగాలి. ఆ స్ఫూర్తిని మనమే కలిగించాలి.
0: అయితే మనం అమర జవాన్ల కుటుంబాల్ని కలిసి మన సంఘీభావం తెలుపుదాం, ఏమంటావు?
1: అవును, వారికి మనం ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తే అది మరికొంతమందికి స్ఫూర్తినిస్తుంది కదా. ఈ విషయం మన వాళ్ళందరికీ చెబుతాను. ఈరోజే వెళదాం.

0: కార్గిల్ సెక్టార్ లో చొరబాటుదారులపై దాడి చేస్తున్న MI-17 భారత హెలికాప్టర్ ని శత్రువులు కూల్చేశారు. అందులో ఫ్లైట్ గన్నర్ గా ఉన్న సర్జెంట్ రఘుప్రసాద్ మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారట.
1: అవును విశ్వం, నేను విన్నాను. సర్జెంట్ రఘుప్రసాద్ కు 3 ఏళ్ల పాప కూడా ఉందట, పేరు హైందవి.
0: రఘుప్రసాద్ భార్య అనురాధ, ఆమె తల్లిదండ్రులు అంతా రాజమండ్రిలో ఉన్నారు. వీర సైనికుల కుటుంబాలను మనం కలుసుకోవాలనుకున్నాం కదా.
1: తప్పకుండా తప్పకుండా వెళదాం, అది మన ధర్మం.
0: మే నెల 28వ తేదీ మధ్యాహ్నం హెలికాప్టర్ ఆపరేషన్ లో పాల్గొన్న సర్జెంట్ రఘుప్రసాద్ మరో ముగ్గురు మృతదేహాలు ఛిద్రమైపోయాయి. సైనికాధికారులు వారి శరీర భాగాల్ని మాత్రమే సేకరించి సరసావలో ఈ 4 సైనికులకు అంత్యక్రియలు జరిపించారు.
1: సర్జెంట్ రఘుప్రసాద్ మరణం ప్రపంచానికి ఓ నగ్న సత్యాన్ని తెలియజెప్పింది.
0: ఏమిటది?
1: చొరబాటుదారులు పాక్ అండతోనే దాడులు చేస్తున్నారని, వారికి పాకిస్తాన్ సైనికులు ఆయుధాలు కూడా అందిస్తున్నారని మన దేశం చెబుతోంది.
0: పాకిస్తాన్ ఇది నిజం కాదు, అబద్ధ ప్రచారం అంటుంది కదా.
1: సర్జెంట్ రవిప్రసాద్ ఉన్న MI-17 హెలికాప్టర్ ను దేన్ని ప్రయోగించి కూల్చేశారో తెలుసా?
0: ఆ, అర్థమైంది. స్టింగర్ మిస్సైల్ ప్రయోగించి MI-17 హెలికాప్టర్ ను కూల్చేశారు. అతి శక్తివంతమైనటువంటి, అజేయమైనటువంటి ఆ స్టింగర్ మిస్సైల్ అమెరికాదే.
1: అవును, గతంలో ఆఫ్ఘన్ లో రష్యా సేనలపై అమెరికా పాక్ ముజాహిద్దీన్ల ద్వారా ఈ స్టింగర్లను ప్రయోగించింది. అప్పుడు వందలాది రష్యన్ విమానాలు నేలకూలాయని అమెరికా ప్రకటించింది కూడా.
0: చూసేవారు నా విచిత్రం. ఓ ఆంధ్ర సైనికుడి మరణంతో అంధకారంలో ఉన్న ఓ నిజం వెలుగు చూసింది. ఈ సంఘటనతో భారత్ వాదన సరైందేనని ప్రపంచ దేశాలు గ్రహించాయి. పాకిస్తాన్ ఈ స్టింగర్ మిస్సైల్ ప్రయోగించడంపై అమెరికా సైతం నివ్వెరపోయింది తెలుసా.

0: సార్జెంట్ రవిప్రసాద్ మావగారు వర్రే వెంకటరమణ గారిని కలుసుకుందాం.
1: చిన్నతనంలో కూడా మరీ స్పీడ్గా ఉండేవాడు, చిన్నప్పటి నుంచి కూడా ఏదో చేయాలనేటువంటి తపన ఉండేది. ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు కూడా చెస్ అది కూడా చాలా బాగా ఆడేవాడు. చెస్లో మంచి ప్రైజెస్ అవి వచ్చాయి. అప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్లో చేరతానని చెప్పి నాతో అంటుండేవాడు. ఈలోపు 83లోనేమో ఎయిర్ ఫోర్స్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగిందండి. 85లోనేమో తనేమో ఇంటర్వ్యూ, ఆర్ల ఇంటర్వ్యూ అన్ని కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. ప్రతి యూనిట్లో ప్రతి టైంలో కూడా ఏవో అవార్డ్స్ వస్తూ ఉండేయండి. నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి. అట్లాగనే రీసెంట్గా కూడా ఈ ఇప్పుడు ఈ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కూడా, ఈ కార్గిల్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కూడా హరిద్వార్ దగ్గర ట్రైనింగ్, స్పెషల్ ట్రైనింగ్ ఆపరేషన్ కండక్ట్ చేశారండి. ఆ ఆపరేషన్లో కూడా ఆయనకి అవార్డు వచ్చిందండి. ఫైరింగ్లో ఫస్ట్ అవార్డు వచ్చిందండి. అట్లాగా యూనిట్లో కానీ ఎక్కడైనా కానీ కూడా నెంబర్ వన్గా తన ఎప్పుడూ ఉండేవాడు. అలాగే 93లో కూడా ఈ సార్జెంట్ పోస్ట్కి ఫ్లైట్ జనరల్గా సెలెక్ట్ చేయడానికి కూడా త్రూఅవుట్ ఇండియా నుంచి కాంపిటేటర్స్ వచ్చారు. అమంగ్ దేమ్ 12 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అందులో ఈయన ఫస్ట్ మ్యాన్గా కూడా ఆ రోజు సెలెక్ట్ అయ్యాడండి.
0: మీకు రవిప్రసాద్ గారి మరణ వార్త ఎలా తెలిసిందండి?
1: మా పాపకి 26 నైట్ ఫోన్ చేసామండి. 26 నైట్ ఫోన్ చేసేసరికి అప్పటికే మా సన్నెల్లో ఏమో వెళ్ళిపోయి 22 డేస్ అయిందని మా పాప ఏమో బోర్ నేర్చిందండి. కానీ శుక్రవారం మార్నింగ్ 7 o'clock అండి శ్రీనగర్ నుంచి మా సన్నెల్లో ఫోన్ చేశాడండి రవిప్రసాద్. పాపకు ఫోన్ చేసి ఇట్లాగ నేను సేఫ్గా ఏ ప్రాబ్లం ఏం లేదు చెప్పిన సరి కొంచెం మనకు మనసు కుదుట పడిందండి. మనసు కుదుట పడి అట్లాగ సరేలేమ్మా మళ్ళీ ఏమైనా ఉంటే వెంటనే ఫోన్ చేయి అని చెప్పి అట్లా అని చెప్పిన తర్వాత మధ్యాహ్నం 3 o'clock ఏమో టీవీ పెట్టానండి. హెలికాప్టర్ ఇలా కూల్చారని చెప్పి అనగానే కొంచెం మాకు మళ్ళీ ఒక భీతి స్టార్ట్ అయిందండి. ఏమిటి ఇట్లా హెలికాప్టర్ అనేసరికి మా మిస్సెస్ కూడా వచ్చి నాకు ఏదో జరుగుతూ ఉందండి, నాకు అంత ఒంట్లో అదొకలా అయిపోతూ ఉంది అని ఏదో ఆ ఫీల్ అవుతూ ఉన్నారండి. ఎవరు ఆత్మీయాన్ని కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉందండి. నీకు అలాంటిది ఏం లేదు కంగారు పడక, అక్కడ 10 యూనిట్ల నుంచి హెలికాప్టర్లు వెళ్ళాయి కాబట్టి ఏ హెలికాప్టర్ ఉండొచ్చు కానీ మనవాడు హెలికాప్టర్ మనం ఎందుకు అనుకోవాలి అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది.

అంటే ధైర్యం చెప్పినా కూడా నాకు కూడా ఇంటర్నల్ గా కొంచెం బాధపడతా ఉన్నాను. దాన్ని ఫోన్ సరిగ్గా 7:05 రింగ్ అయిందండి. ఆర్మీ కమాండర్ సంజయ్ మిట్టల్ అని ఆయన ఫోన్ చేస్తూ, నేను ఇట్లా సంజయ్ మిట్టల్ మాట్లాడుతున్నాను సరసావా నుంచి, ప్రసాద్ గారు మిస్ అయ్యారు అనేసి అనేసరికి నేను కొంచెం ఫీలింగ్ ఎక్కువ అయిపోయిందండి. ఎట్లా మిస్ అవుతారండి అంటే, లేదు సార్ మిస్ అయ్యారు, మీరు అపార్థం చేసుకోవద్దు మమ్మల్ని, మీరు వెంటనే మీ ఫ్యామిలీని తీసుకొని బయలుదేరండి అని చెప్పి అనడం జరిగిందండి. ఇమీడియట్గా మేము స్టార్ట్ అయ్యి గోదావరిలో వెళ్ళి అక్కడ తమిళనాడు పట్టుకుని ఆదివారం అక్కడ తమిళనాడులో ఢిల్లీలో దిగ్గానే వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎవరిని అరేంజ్ చేశారండి. వాళ్ళు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని వెంటనే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసి 10:30 స్టార్ట్ అయ్యాము. 10:30 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4:30 అక్కడికి వెళ్ళాము. 4:30 వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి మా పాప ఆల్మోస్ట్ ఆల్ తెలుగు ఫ్యామిలీస్ ఒక 7 ప్లస్ బ్యాచిలర్స్ తెలుగు పీపుల్ అండ్ అదర్ 6 స్టేట్ల వాళ్ళు మొత్తం ఒక 30-40 మంది ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఏమో మా పాప చూసేసరికి, మేము వెళుతున్నాం మా పాప ధైర్యంగానే చెప్తా ఉంది, ఎందుకమ్మా నువ్వు మీరు బాధపడతా నాన్నగారు, మా హ్యాపీగా ఉన్నాడు, దేశాన్ని సాక్రిఫైస్ చేశాడు, మీరెందుకు బాధపడతారు, నాకుండాలి ఆ బాధ మీకెందుకు అని చెప్పి అది తన బాధని దిగమకుండా మమ్మల్ని ఓదార్తా ఉన్నాడు. బాడీ ఎప్పుడు వస్తుందని అడిగితే బాడీ గురించి వీఆర్ చర్చింగ్, నిన్న ఫ్రైడే ఏమో కూడా ట్రై చేశారు, ఫ్రైడే కూడా ట్రై చేస్తారు, టెర్రరిస్టులు ఫైర్ చేశారని అన్నారు, అందువల్ల దొరకలేదు, మళ్ళీ శనివారం ఏమో ఫైర్ చేశారు పీసెస్ అవి దొరికినాయండి. అవేమో మళ్ళీ పోస్ట్ మార్టం చండీగర్ పంపించి చండీగర్ నుంచి 4 బాక్సెస్లో పెట్టి సరసా రాత్రి 10:30 తీసుకొచ్చి నైట్ 10:30 రావచ్చు అని చెప్పడం జరిగిందండి. సరే 10:30 తీసుకొచ్చిన తర్వాత మార్చిలో పెట్టారు. మేము అడిగామండి మా బాడీని మాకు ఇస్తే ఇక్కడ మా గోదావరి తీరంలో వాళ్ళ మదర్ అక్కడనే డిమోషన్ జరిగింది, ఈ బాడీని కూడా అక్కడే చేస్తా అనేసరికి ఆయన ఏం చెప్పలేని పరిస్థితిలో బాడీని ఇవ్వడానికి మాకు అభ్యంతరం ఏం లేదు, బాక్స్తో సాహిస్తాము, ఎయిర్ లిఫ్ట్ చేస్తాము, బట్ మీకు మనసులో ఈ ప్రసాద్ ఒక మనిషిని ఒక విధంగా మీరు ఊహించుకున్నారు, ఈ బాడీని చూస్తే మీరు అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది, బాక్స్ ఓపెన్ చేయడానికి అవకాశం లేదు, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఆ మిగిలిన ముగ్గురు కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు, మీరు కూడా దయచేసి అంగీకరిస్తే రేపేమో కంప్లీట్ మిలిటరీ ఆనర్స్ తోటి బాడీస్ని ఇక్కడేమో మేము క్రిమేట్ చేస్తాము అని చెప్పడం జరిగిందండి. సరే మీ ఇష్టం అట్లా చేయండి సార్. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 వెహికల్ పెట్టారండి, వెహికల్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళే బాక్సెస్ మీద ఏమో పూలన్నీ వేసి బాధపడడం మోర్ నేర్చాము. మోర్ దెన్ 1 lakh ఆఫ్ పీపుల్ హ్యావ్ అటెండెడ్ ఫర్ దట్ ఫ్యూనరల్ ఫంక్షన్ అనమాట అండి. పబ్లిక్ ఇంకా చిన్న పెద్ద ఏం తేడా లేకుండా కూడా నిజమైన దేశభక్తి అక్కడ కనబడిందండి మనకి.

standard! Hold on! Just

నా పేరు జగదీష్, సార్జెంట్ రవిప్రసాద్ గారు నా బావగారు. నేను ఆయన ప్రోత్సాహంతో ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఒక విధంగా కుటుంబ సైన్యం చూస్తుంటే నా చెల్లి బర్తలేడనే బాధే, కానీ యాజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్గా ఆలోచిస్తే ఈ ప్రౌడ్ నాకు దక్కలేదని ఒక ఈర్ష్యగా ఉంది నాకు కూడా. మా బావగారు ఇంత పేరు తెచ్చుకొని ఇండియా కాకుండా ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్లో కూడా ఈ హెలికాప్టర్ యాక్సిడెంట్ చాలా పేరు వచ్చింది. ఇది మన ఇండియన్ డిఫెన్స్ తరపున కార్గిల్లో పోరాడి ఇంత పేరు తెచ్చుకొని ఈయనే కాకుండా ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు. నా చెల్లే కాదు, ఎంతోమంది ఆడవాళ్ళు ఇలాగ ఇది అవ్వడం చాలా బాధాకరంగా ఉంది.

0: దేశమాత సేవలో ప్రాణాలర్పించిన సార్జెంట్ రవిప్రసాద్ సత్యమణి అనురాధ, చిన్నారి కుమార్తె హైందవి, వీరికి కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భారత జాతి యావత్తు ఎంతైనా రుణపడి ఉంటుంది.
1: సిల్చర్లో ఉండగా ఒకసారి నాగాలాండ్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది చుట్టుముట్టినా కూడా ఏదో విధంగా తప్పించుకొచ్చి ఆపరేషన్ పూర్తి చేసుకొచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు అక్కడ స్టేషన్ కమాండర్ వాళ్ళందరూ ఇచ్చేసి మెడల్స్ అవన్నీ ఇచ్చారు. లాస్ట్ ఇక్కడ నుంచి జనవరి 10th February కి వెళ్ళాం. ఇక్కడ లీవ్ నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఇంచుమించు 10 డేస్, చనిపోయిన వరకు 10 డేస్ ఇంట్లో ఉన్నాడు. May 13th ఇక్కడి నుంచి వెళ్ళాడు శ్రీనగర్. మామూలు ఉదంపూర్ వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళారు. తర్వాత ఫోన్ చేసి మేము శ్రీనగర్లోనే ఉన్నాం, బాధపడద్దు, ఏమి ఇక్కడ లేదు అని చెప్పి వెళ్ళాడు. కానీ ప్రతిదీ దేశమే ముఖ్యం. మనకేంటంటే ప్రతి ఒళ్ళు దేశసేవ చెయ్యాలి. మనం మన సంసారాలు ఉన్నాం మనం పర్వాలేదు, ముందు దేశమాది చేయాలి. ప్రతిది బాగా యాక్టివిటీస్ అక్కడ అందరితో కలుపుగోలుగా బాగా ఉంటాం. నేను చేసి వస్తానని చెప్పి ఆ రోజు కూడా తండ్రి కాకపోయినా వెళ్ళి చేసొచ్చి తిరిగి టేక్ ఆఫ్ అయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత తిరిగి వస్తుంటే బ్లాస్ట్ అయింది. ఆ రోజు శుక్రవారం పొద్దుట May 28 7 o'clock ఫోన్ చేసి బాధపడద్దు, పర్వాలేదు, ఏముండదు అని ఎప్పుడెల్లా మాకు జీవితాలు మేము ఇచ్చేస్తా ఉండాలి, నువ్వు బాధపడద్దు, పాపని చెయ్యి, పైలట్ని చెయ్యి, అంతే ఇంక మనకు పర్వాలేదు, నాది ఏం పర్వాలేదు అని చెప్తా, ధైర్యం చెప్తానే వెళ్ళేవాడు ఇప్పటి క్యాంపులకి వెళ్ళాను. అదేవిధంగా ఆ రోజు కూడా పొద్దుటే పర్వాలేదు మనకి ఇదేం అవ్వదు బాగానే ఉంటుందని చెప్పి వెళ్ళి ఫోన్ చేశాను. అది మాత్రం ఒకే కోరిక, ప్రభుత్వం అనుమతిస్తే మా వారు బ్లాస్ట్ అయిన చోటుకి వెళ్ళి కార్గిల్ వెళ్ళి చూడాలని ఉంది. అది ప్రభుత్వం అనుమతిస్తే ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది.
2: జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ కార్గిల్ అమరవీరులకు, బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి.

0: దేశ రక్షణలో మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్ర్యం ముందు జరిగిన ప్రపంచ యుద్ధం నుంచి 1987 సంవత్సరంలో శ్రీలంకకు వెళ్లిన భారత శాంతి సేన వరకు ఈ జిల్లాకు చెందిన 50,000 మంది సైనికులు పాల్గొన్నారట. అందులో 30 మంది జవాన్లు ప్రాణాలర్పించి అమరులయ్యారట.
1: కార్గిల్ ఆపరేషన్ విజయ్లో మన రాష్ట్రం నుండి గుంటూరు జిల్లాకు చెందిన 700 మంది సైనికులు పాల్గొన్నారట.
0: అవును, కార్గిల్లో మన సైనికులకు ఆయుధాలు అందిస్తుండగా జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా నిజాంపట్నం నివాసి షేక్ మస్తాన్ వల్లి ప్రాణాలు కోల్పోయాడు.
1: ఒక బిడ్డను కోల్పోయినా మరో కుమారుణ్ణి కూడా దేశరక్షణకు పంపడానికి సిద్ధమే అంటున్నారు లాన్స్ నాయక్ మస్తాన్ వల్లి తండ్రి షేక్ అల్లా బక్ష్.
2: ఆ మిలిటరీ మాట తప్ప అతని నోట్లో ఏ మాట రాలేదండి. ఏ ఉద్యోగానికి అప్పీల్ చేయలేదు. ఇప్పటికి నా మనసు ఎట్లా ఉందంటే ఆ సెక్టర్ లో నా కొడుకు ఉన్నాడు అని పూర్తి నమ్మకం నాకు కలుగుతుంది. బిడ్డ అనే దుఃఖం కలిగింది నాకు. నా బిడ్డ దేశ రక్షణ కోసం ప్రాణాలు పోయిన పర్లా, ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ ఎవరిని అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి నేను ఆ రోజు కూడా ప్రామిస్ చేశాను. గవర్నమెంట్ తీసుకోవాలి కానీ ఎలిజిబుల్ అయిన కుర్రాళ్ళని ఒక ఫ్యామిలీలో నలుగురు

0: అంటే యుద్ధాన్ని పంపిస్తే కష్టం అనేది ఉండదు దేశానికోసం. నా జీవితం కంప్లీట్ అయిన దాకా నా కొడుకు మిలిటరీలో ఉన్నాడు అంటే నాకు చాలా గౌరవంగా ఉంది.
1: అర్థమైందా విశ్వం? దేశభక్తి గొప్పదో కన్న ప్రేమ గొప్పదో?
2: దిగులు వేసుకోపోకుండా అమ్మా నాయన ఏం పర్వాలేదు రావటం లేదు దిగులు వేసుకోవద్దు నేను వస్తానన్నాడు. వెళ్తే వెళ్తే చెప్పి వెళ్ళాడు నాకు ఎవరు ఆసనేసారమ్మా నేను 10 రోజులు సెలవులు వచ్చి వెళ్తే ఆసన వెళ్తే వెళ్తానని చెప్పి వెళ్ళాడు. చెప్పినాక ఆసన వెళ్ళి మీరు 2 నెలలు సెలవులు వస్తానమ్మా అన్నాడు. అన్నయ్య పెళ్లి చేద్దామమ్మా 2 నెలలు సెలవులు వస్తానని చెప్పాడు. పిల్లలు ఉన్నారని చూసుకుంటే పిల్లలు ఇద్దయిపోయాడండి పిల్లాడు. ఎంతమంది వస్తున్నాను నా కొడుకుకి ఎవరు తీసుకెళ్ళి రావటంలో ఎవరు పిలుచుకొచ్చి అప్పచెప్పడం లేదని దెబ్బేమ పడింది. ఇంత జనం వస్తున్నారే నా పిల్లాడికి ఎవరు తీసుకురావటం లేదే నా పిల్లాడు ఏమైపోయాడు నా పిల్లాడు ఇదిగైపోయిందండి. నాకు ఎవరన్నా పిలుచుకొస్తారేమో నా పిల్లాడిని చూసుకుందాం ఎవరన్నా తెస్తారేమో అన్న ఇదిగా పోయింది బేమ పోయిందండి.
1: మస్తాన్ వలీ గురించి అతని సోదరుని స్పందన ఇది.
3: మా తమ్ముడు మస్తాన్ అలీ మిలిటరీకి వెళ్ళాడు. మామూలు ఇంటికాడ ఉన్నా కూడా అతను ఫుల్ డేర్ ఏ పని చేయాలన్నా మాకు లెటర్ 11వ తారీఖు అక్కడ వేసాడు. ఇక్కడ మా కార్యక్రమం సెక్టర్ అని చెప్పలేదు ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను అన్నాడు. ఇవన్నీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఏమైందంటే అంటే మామూలుగా వీళ్ళు ఏసీ సప్లై కొరిచి బాంబులు కానించి ముందు వెళ్ళి ఫైట్ చేసే వాళ్ళని వీళ్ళు సప్లై చేస్తారు ఏ టు జెడ్ ఆహార పదార్థాలు కానీ బాంబులు ఇవన్నీ వీళ్ళు. అంటే మామూలుగా ఈ జమ్మూలో ఉన్న అతనికి ఇతనికి పోస్టింగ్ రావాలి. అయితే ఏమైందంటే ఆయన ఇచ్చేప్పాడు వాలంటీర్గా ఎంతమంది వెళ్తారు కార్గిల్ సెక్టర్కి యుద్ధానికి అని వాళ్ళు ఓసీ ఇచ్చేశారు. వీళ్ళ ఏసీ బెటాలు మొత్తం 350 మంది దాంట్లో 50 మంది కావాలి అది అన్నట. అంటే సరే అని మా తమ్ముడు చేయించాడంట. సరే వెళ్ళారు 6వ నెల 5వ తారీఖు వెళ్ళారు. వెళ్ళి అక్కడ నుంచి మొత్తం సప్లై చేస్తాం వీళ్ళు గుడారాలు వేసుకుంటారా వేసుకున్న డ్యూటీలో ఇచ్చేస్తున్నారు. చేసుకుని కూడా మాకు ఫోన్ కూడా చేశాడు ఏం బాగాలేదు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను మీరేం నా గురించి బాధపడొద్దని. ఇది 18వ తారీఖు ఫోన్ చేశాడు. 19వ తారీఖు లెటర్ అక్కడ రాశాడు. రాసి అది మా 25వ వచ్చింది ఆ లెటర్. మామూలుగా ఇంత యుద్ధానికి వెళ్తున్నాను వాళ్ళకి సప్లై చేయాలని మటుకు మాకేం ఎటువంటి చెప్పలేదు. సరే 21వ తారీఖు మామూలుగా వీళ్ళు టిఫిన్ తయారు చేసుకున్నారంటే ఇళ్ళ దగ్గర ఏ టు జెడ్ సామాన్లు ఉంటాయి ఇక సప్లై చేయడానికి చేసుకున్నారు తిన్నారంటే డ్యూటీకి బయలుదేరారంట. భయంకరంగానే అటు పాకిస్తాన్ వాళ్ళు ఇది టైగర్ హిల్స్ లేదని దాని మించి ఆటం సిరేశారు బాంబు. ఆ బాంబు ఇది వచ్చి షెల్లు. ఆ బాంబు మామూలు పాయిజన్ ఉండేది ఆ షెల్లు పెంకులు ఇదైపోతాయి బాంబు పడంగా సమ 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ పడంగానే ఆ షెల్లు ఇదైపోయింది. ఆ పాయిజన్ వచ్చి మామూలుగా దూసిపోయింది. ఈ కన్ను మామూలుగా 3 అంగుళాల లోతుకి ఇదైపోయింది బ్యాక్ అయిపోయింది. అయిపోయి హరే అన్నంట అంతే స్పాట్ డెడ్. దేశ రక్షణ కోసం చనిపోవటం అంటే అది ఎవరికి అలా ఇదవదు. అలాంటి అది మా తమ్ముడికి చిక్కిందంటే ఇది మా తమ్ముడు అదృష్టంగా ఇచ్చేస్తూ చేస్తున్నా.
1: ఈ భావన చాలు, ఈ స్ఫూర్తి చాలు. అఖండ భరతావనికి అదే రక్షా కవచం.

0: కార్గిల్ అమర వీరులకు జోహార్, కార్గిల్ అమర వీరులకు బోలో స్వతంత్ర భారత్ కి
1: జై,
0: బోలో స్వతంత్ర భారత్ కి
1: జై.
2: గుంటూరు జిల్లాలోని చందోలు గ్రామం చైతన్యానికి దేశభక్తికి పెట్టింది పేరు. రెండవ ప్రపంచ యుద్ధం నుండి ఇప్పటి వరకు 1800 మంది సైనికులను అందించింది చందోల్. July 9 కార్గిల్ సెక్టార్ లే ప్రాంతంలో శత్రుసేనలతో జరిగిన బాంబు దాడికి గురై అమరుడయ్యాడు హాజీ బాషా. ఈ యువ సైనికుడి మరణ వార్తతో చందోల్ గ్రామం చెల్లించిందే కాని దిగులు పడలేదు.

0: మేజర్ పద్మపాణి ఆచార్య, గోపయ్య, శ్రీనివాసరెడ్డి, రామచందర్, శ్రీరామ్ శర్మ వీరంతా ఆపరేషన్ విజయ్లో వీరోచితంగా పోరాడి ఆంధ్రుల అసమాన పౌరుషాన్ని, త్యాగనిరతిని చాటి చెప్పారు.
1: వీరే కాదు, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా, ఫ్లైట్ లెఫ్టినెంట్ మహిళన్, అరవింద్ కుమార్ పాండే, హవల్దార్ కరజన్ సింగ్, ల్యాన్స్ నాయక్ హేరా సింగ్, సుబేదార్ లాల్ సింగ్, నాయక్ శివబాసియా, ఇలా ఎందరో ఎందరెందరో నేను సైతం అంటూ కార్గిల్ కథన రంగంలో పోరాడి అమరులయ్యారు. అరుణ, ఈ అమరవీరులకు ఏమివ్వగలం మనం?
0: కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు భరతజాతి నరనరాల్లో ప్రవహించే భారతీయత సాక్షిగా, కార్గిల్ కొండలపై చెందిన వీర జవానుల నెత్తుటి చారికల సాక్షిగా, నీ త్యాగం వృధా కాదని, సూర్యచంద్రులున్నంత వరకు అఖండ భారతావనిని కాపాడుతూ మేమంతా ఒక్కటై దేశ సమైక్యతకు బాసటగా నిలుస్తామని మనమంతా ప్రతిజ్ఞ చేయాలి. ఆనాడు విదేశీ దండయాత్రలను తిప్పికొట్టి భారతజాతి ప్రపంచ ప్రజల ముందు సగర్వంగా తలెత్తుకు నిలిచింది.
1: క్విట్ ఇండియా ఉద్యమంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మనం ఇప్పుడు మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదిస్తూ చొరబాటుదారులను తరిమి కొట్టాలి.
2: కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు, కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి.

ఆపరేషన్ విజయ్ కార్గిల్ వీర జవాన్లపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపకొందినారు. రచన సమర్పణ శ్రీ బిజే ప్రకాష్, వ్యాఖ్యానం శ్రీమతి కె విజయ కుమారి, శ్రీ బిజే ప్రకాష్, సాంకేతిక సహకారం శ్రీయుతులు టి విద్యాసాగర్,

0: కార్గిల్ అమర జవాన్ల వీర స్మృతికి ఈ కార్యక్రమం అంకితం.
1: 1999 రూపొందించబడిన ఈ కార్యక్రమం పునఃప్రసారం. ప్రకటించిన అంశం వెంటనే వింటారు. ఆకాశవాణి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం మన్ కీ బాత్ మరికొంచెం సేపట్లో వింటారు. ఢిల్లీ నుండి రిలే. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
0: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: जी आकाशवाणी
3: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 కిందటి కుశా క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం

ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పివి సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం,

అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ, 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, టాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం, ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం 100 కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది. పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది. కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా,

ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ ఛాయ్ ఎంతో మంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ ఛాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగరాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశ ప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో

వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ

వినోదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామణిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు, వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేశ్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూండీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులు అందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళల్ని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కుతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు

పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకంచేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్ నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

0: మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురుపూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు. పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాల్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:05 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుండి రిలే.
1: This is Akashvani, the news read by Naresh Mago. Prime Minister Narendra Modi remembered the brave hearts of the nation today on the occasion of Kargil Vijay Divas, stating that India is continuously scaling new heights

ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం. గత వారం మేము ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతల స్పందన వాట్సాప్ ద్వారా తెలియజేశారు. అయితే శ్రోతల స్పందన సంఖ్య చాలా తక్కువగా ఉంది, పంపించండి. 0866248888 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. అయితే ముందుగా మనకి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు ఉదయరేఖలు కార్యక్రమానికే కిరీటప్రాయంగా ప్రకాశించిన శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి శ్రీ భగవద్గీత గానం విశ్లేషణం గత వారంలో అయిపోయింది. అప్పటి నుండి ఉదయరేఖలు బోసిపోయిందండి అంటున్నారు. మళ్ళీ అటువంటి సముద్దాత కార్యక్రమం కోసం మా వంటి వాళ్ళం ఎదురు చూస్తున్నాము అంటున్నారు. కొత్త కార్యక్రమంగా భర్తృహరి సుభాషితాలను గాని శ్రీ రామాయణ సుందరకాండను గాని త్వరలో ప్రారంభించ కోరిక అంటున్నారు. గత గురువారం ఆంధ్ర సాహిత్య మణిమకుటాలలో డాక్టర్ శ్రీ గుమ్మా సాంబశివరావు గారు పింగళి సూరన కావ్యగత వినూతన అంశాలను గురించి చక్కగా విశ్లేషించారు. శ్రీ గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ప్రసారం చేసిన డాక్టర్ శ్రీ దేవరపల్లి ప్రభుదాస్ గారి ప్రసంగం బాగానే ఉంది, కానీ 1-2 ప్రముఖ పద్యాలను కొంచెం తప్పులు చదవటం జరిగింది. నిన్న సూక్తి సుధలో బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు వైరాగ్య భేదాలను శ్రోతలకే వైరాగ్యం కలిగే రీతిలో చక్కగా విశదీకరించారు. నేటి సరస వినోదినిలో ఐక్యరాజ్య సమితి వారు ఏర్పరిచిన ఉత్సవాల జోలికి వెళ్లకుండా కాస్త చమత్కారంగా ఉండేలా స్వతంత్రమైన సమస్య పద్యపాదం అన్న ఇచ్చారు అని ఇచ్చారు, బాగుంది. గత వారంలో విజయవాడ రేడియో లింక్లో సాంకేతికమైన ఇబ్బంది ఏర్పడటం వల్ల అందరితో పాటు ఎక్కువ ప్రోగ్రాములు వినలేకపోయాను, అందుకే సుదీర్ఘ లేఖను రాయలేకపోయామండి అంటున్నారు. అందరికి ధన్యవాదాలు, నమస్కారాలు అంటూ అయితే ఈ చిన్ని లేఖను మనకి పంపించారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి. ఎనీవే కంటిన్యూ అవుతుండండి మా కార్యక్రమాలు వింటూ, మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. ఉభయ కుశలోపరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇహ తర్వాత చూద్దాం మనకి పంపించారు. ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, వీరు రాస్తున్నారు. దయచేసి ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామి సుప్రభాతం భక్తిరంజనిలో ప్రసారం చేయండి అంటూ రాశారు. పాలకొల్లు నుండి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి రాసి పంపించారు. మీ సూచన గమనించామండి, ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి పంపించారు, చూద్దాం. వీరు పంపించారు మనకి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 20వ తేదీ సోమవారం సూక్తి సుధలో భయం భక్తి గురించి శ్రీ బృందావనం ధన్వంతరి ఆచార్య గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారం అందించగలరు అంటున్నారు. తప్పకుండా అండి. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ పరమేశ్వర అష్టాక్షరి స్తోత్రం ఇంకా నాట్యకాలం వినితరించడం, ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం వినితరించడం నిర్వహించిన మల్లా శ్రీరామ్ ప్రసాద్ గారికి, చూడూరు మాణిక్యరావు గారికి, ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో కార్యక్రమం గానం మా వీధులు విందు చేసింది. సరి ఎవరు అనే కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎదురయ్యే నడుము మోకాళ్ళ నొప్పుల రావడానికి గల కారణాలు, నివారణ మార్గాలు గురించి డాక్టర్ శ్రీ ఎన్ రామారావు గారితో బి వెంకటేశ్వర గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే శ్రీ దొండపాటి దేవదాస్ గారి మా ఇంటి మహాలక్ష్మి కథానిక మాకు ఎంతగానో నచ్చింది అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికను వినిపించిన రంగస్థల పద్యాలు బాగున్నాయి అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న రాసి పంపించారు. ఇంకా వీరే రాశారు. 21వ తేదీ మంగళవారం సూక్తి సుధలో శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. అలాగే హనుమాన్ భక్తి గీతాలు వినితరించాం. ఉదరేఖలు కార్యక్రమంలో ఆలోచనలో వ్యసనం వల్ల కలిగే నష్టాన్ని పలు ఉదాహరణల ద్వారా తెలియజేసిన శ్రీ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఆరోగ్య సలహాలు శీర్షికన బీపీ షుగర్ వల్ల గుండె

కిడ్నీలకు కలిగే వివిధ సమస్యలు నివారణ మార్గాల గురించి డాక్టర్ శ్రీ ఫణికుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉందంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే జయశ్రీ గారి గానం మా వేణులు విందు చేసింది. కార్యక్రమంలో ఆనంద భైరవి రాగంలో వినిపించిన జగదాంబ అనే కీర్తన మరీ మరీ నచ్చింది అంటున్నారు. అలాగే 22వ తేదీ బుధవారం సూక్తి సుధలో పట్టుదల ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చని ఈ విషయమే స్వామి వివేకానందుడు శ్రీ అబ్దుల్ కలాం వంటి మహనీయులు స్ఫూర్తిగా తీసుకుని మన ప్రయాణం సాగించాలని ఇటువంటి చక్కటి విషయాలు అందించిన సలాది రాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో కీర్తనలు బాగున్నాయి, భక్తి పారవస్యం చెందాం విని అంటున్నారు. మధ్యాహ్న ప్రసారమైన వనితావాణి కార్యక్రమంలో సంప్రదాయాలు అవగాహన ఈ విషయం యోగిరాలు శారద గారి ప్రసంగం బాగుంది అంటున్నారు. అనంతరం ప్రసారమైన హమ్మయ్య హాయ్ ఒకే ఒక్కసారి అనే లలిత గీతం విని ఆనందించాం, మాకు నచ్చింది అంటున్నారు. చెద పురుగుల నివారణకు చక్కటి చిట్కాలు తెలియజేశారు, థ్యాంక్ యూ అంటున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సూనాభాయి, రాధామున్న మన కార్యక్రమాల మీద సుదీర్ఘమైన లేఖ రాసి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగ కంటిన్యూ అవుతుండండి, ఆ తర్వాత చూద్దాం మనకు పంపించారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది, ఇందులో కౌలు పంపిన పూర్ణలు పడిపాటి ఉమానాద శర్మ గారు చక్కగా చదివారు. పూర్ణలు పంపిన కవులకు పడిపాటి ఉమానాద శర్మ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యోలయ కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి ప్రశ్నలు అడిగి మెదడుకు మేత పెడుతున్నారు, ప్రసారం చేసిన మీకు నా ధన్యవాదాలు అంటున్నారు. వాట్సాప్లో పాటలు పెడుతుంటే మీరు ప్రసారం చేయడం లేదు, ఎందుచేత వివరిస్తారా అంటున్నారు. రాచల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు, అడుగుతున్నారు వారు. అయితే తప్పకుండా పెట్టండి, ఒకవేళ మీ పాట కనుక అందుబాటులో లేకపోతే నెక్స్ట్ పాటకు వెళ్తాం. అయినా కానీ మీరు పాట కోరుకోండి రాబోయే అతిథిలో. ఆ తర్వాత చూద్దాం. పెడన జగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి, ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యోలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది, మీరు అడిగే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యోలయ కార్యక్రమం సమయం పెంచి గంట సేపు ప్రసారం చేస్తే బాగుంటుంది అని మా మనవి అంటున్నారు. అయితే అప్పలరాజు గారు ఇంకా టైప్ చేస్తాను, త్వరగా టైప్ చేయండి, ఇంకా ఏమైనా మీరు మెసేజ్ రాస్తే నేను చదువుతాను. ఇక తర్వాత చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు, తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉభయ కుశలోపరికి అభినందనలు, మీరు ప్రసారం చేసిన కార్యక్రమాలు వింటున్నా, ముఖ్యంగా మాకు నచ్చిన కార్యక్రమాలు జీవన లహరిలో ప్రసారం చేస్తున్న పరిచయాలు, అలాగే ఉదయరేఖల్లో వినిపిస్తున్న కథానికలు. మరియు ఈరోజు ఆదివారం రాబోయే అతిథిలో మీరు రాబోయే అన్నా సార్, ఓకేనండి, రాబోయే అతిథిలో మీరు మా శ్రోతలకు ఉన్న పాట వినిపించినందుకు మాకు సంతోషంగా ఉంది. అలాగే రంగస్థల కార్యక్రమం సోమవారం శుక్రవారం మాకు నా హృదయాలను ఆకట్టుకుంటున్నాయి. రంగస్థల కళాకారులకు ఆకాశ విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటున్నారు. ప్రతి కార్యక్రమం నాకు ఎంతో ఆకట్టుకుంటుంది, ఈ సందర్భంగా ఆకాశవాణి డైరెక్టర్ గారికి, సిబ్బందికి అభినందనలు అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పౌరు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవ్ రెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు, థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత చూద్దాం, పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరి కార్యక్రమం నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమం చాలా బాగుంది, విజయవాడ ప్రసారాలు కేవలం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మాత్రమే వస్తున్నాయి. అయితే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, వేవ్స్ యాప్లో కూడా రికార్డింగ్ వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాము అంటున్నారు. మన కేంద్రం నుంచి ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు, భక్తి రంజనీయులు భక్తి గీతాలు బాగుంటున్నాయి, వ్యవసాయ సూచనలు కార్యక్రమం బాగుంది, ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణం బాగుంది అంటున్నారు. అనంతరం వినిపిస్తున్న పద్యతోరణం, సరస వినోదిని కార్యక్రమం, అలాగే వినియోగదర్శిని లలిత గీతాలు బాగుంటున్నాయి. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు కూడా బాగుంటున్నాయి అంటున్నారు. అలాగే ఈరోజు దేశ ప్రధాని మోదీ గారి మన్ కీ బాత్ హిందీ తెలుగు భాషల్లో విన్నాను, బాగుంది అంటున్నారు. హర్ ఘర్ తిరంగా గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటున్నారు. టీన్ టైంలో హిందీ పాటలు బాగుంటున్నాయి, యువలయ క్విజ్ కార్యక్రమం నచ్చుతోంది, సమయం పెంచండి అంటున్నారు. ఈరోజు కల్పలత ఉత్తరాల పాటలు వినిపించలేదు, దయచేసి 12:40 వినిపించండి అని కోరుతున్నారు. అలాగే స్త్రీల కార్యక్రమం బాగుంటుంది, విశేషాలు కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నామంటున్నారు. రాబోయే అతిథి వాట్సాప్ పాటలు ప్రతిరోజు వినిపించిన వారే వినిపిస్తున్నారు, దయచేసి గమని

నుంచగలరంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. తర్వాత ఉభయ కుశలపరి అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సతిరెడ్డి రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారికి నాదొక వినతి. కొన్ని సంవత్సరాల క్రితం షార్ట్ వేవ్లో 31 నెంబర్ ఛానల్లో నేషనల్ ఛానల్ వివిధ భారతి స్టేషన్ రోజంతా ప్రసారం వచ్చేది. భారత్లో ఎక్కడ ఉన్నా చక్కగా వినేవాళ్ళం. ఇప్పుడు ఆ సౌకర్యం లేదు, మరలా పెడితే బాగుంటుంది. నాలాంటి రేడియో ప్రియులకు మరలా ఆనందం కలుగుతుంది, దీని గురించి ఆలోచన చేస్తారని విజ్ఞప్తి. ధన్యవాదాలు అంటున్నారు. మీ సూచన గమనించామండి. కదా తర్వాత మనకి రాసి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. విజయవాడ ప్రసారాలు యాప్ ద్వారా రావడం లేదు, 10 రోజుల నుంచి రావడం లేదు, తెలియజేయండి అంటున్నారు. జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి అడుగుతున్నారు. తర్వాత కార్యక్రమ సమర్పకులకు, సహస్రతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపతులు బుచ్చయ్య, కుటుంబ సభ్యులు, హనుమకొండ జిల్లా తరావులపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. తర్వాత మనకి పంపించారు, చూద్దాం. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ఉభయ కుశలపరి కార్యక్రమం వారికి ధన్యవాదాలు అంటున్నారు. ఓకే అండి. మన కేంద్రంలో నమస్తే అమరావతి, అలాగే లాహిరి లాహిరిలో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వాట్సాప్ పాటలు, కలపలత ఉత్తరాల పాటలు వినిపించండి. ఈ మాసపు పాట బాగుంది. సరస వినోదిని కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయా క్విజ్ కార్యక్రమం సూపర్. ఈరోజు కలపలత ఉత్తరాల పాటలు 12:40 వినిపించండి అంటూ వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరి, శివ, శరణ్, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కోరుతున్నారు. తర్వాత మనకి రాశారు వీరు, లలిత గీతాలు సుశీల సుబ్బలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు ఎంతో బాగున్నాయి, వారికి నా శుభాకాంక్షలు అంటున్నారు. పసిటి పంటల కార్యక్రమాన్ని ఎందుకు తీశారు, పాటల కోసమా, పాటలు ఎప్పుడు వినేవేగా అంటున్నారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుభాని రాసి పంపించారు. వీరు అది రాశారు, లలిత గీతాలు బాగున్నాయి అండి, పసిడి పంటలు ఎందుకు తీశారని అడుగుతున్నారు. ఓకేనండి. తర్వాత నా విమర్శలు చదవడం లేదు ఎందుకు అని కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని వారు అడుగుతున్నారు. మీరు ప్రశంస రాసినా విమర్శ రాసినా తప్పకుండా చదువుతాము. ఉభయ కుశలపరికి మా కార్యక్రమాల గురించి మీరు తప్పకుండా మీ అభిప్రాయాలు తెలియజేయండి. కదా తర్వాత చూద్దాం. మనకి రాసి పంపించారు మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాశారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, మూసపేట నరేష్ వీళ్ళందరూ రాసి పంపించారు. 26వ తేదీ ఈరోజు ఉదయం భక్తిరంజనిలో భక్తి గీతాలు చాలా బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత రాశారు ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. విజయవాడ రేడియో స్టేషన్ సాంకేతిక నిపుణులకు నమస్కారాలు అంటున్నారు. ఓకేనండి. మేము రేడియో శ్రోతలం. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం వింటాము. 1:10 ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం దయచేసి ప్రసారం చేయండి అంటూ ధూళిపాలెం నుండి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వారి కోరికను తెలియజేస్తున్నారు, అభిప్రాయాన్ని కూడా. ఈ తర్వాత ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. భక్తిరంజని, ఉదయరేఖలు కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఉదయరేఖల్లో భాగంగా ప్రసారమైన భగవద్గీత పారాయణం, అలాగే కొళ్ళేటి కథలు ధారావాహికలు పూర్తి అయిపోవడంతో ఏదో వెలితిగా ఉంది అంటున్నారు. ఈరోజు ప్రసారమైన సరస వినోదిన సమస్యాపూర్ణం చాలా బాగుంది అంటున్నారు. కౌలు పంపించిన పూరణలను శ్రీ ఉమానాథ శర్మ గారు బాగా సమర్పించారు. అభినందనలు, ధన్యవాదాలు అంటూ కళాధర్ శారద ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పడన జగవానందరావు కలిసి చప్పలరాజు మళ్ళీ పంపించారు. ఈ రోజు ఉదయం ప్రసారం చేసిన సరస వినోదిని సమస్య పూర్ణం బాగుంది అంటున్నారు. కౌలు పంపిన పూరణాలు పడిపాటి ఉమానాథ శర్మ గారు బాగా చదివారు. ఇటువంటి కార్యక్రమాలని ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలు అంటున్నారు, రాసి పంపించారు. తర్వాత మనకి పంపించారు ఉభయ కుశలపరికి స్వాగతం అంటున్నారు. గుర్తు చేసుకుందాం అండి, యువలయ ప్రోగ్రామ్ సూపర్ గా ఉంటున్నాయి. అలాగే ఆన్సర్స్ చదివే ముందు ప్రశ్న మరొకసారి చదవగలరు. మీకు పోయిన సండే నాడు లెక్కల మాస్టారు గారు రాలేదు, ఈసారి వస్తారు కదా అంటూ అంటున్నారు. టీన్ టైమ్ సాంగ్స్, ఓల్డ్ హిందీ సాంగ్స్.

సూపర్ సూపర్ గా ఉంటున్నాయి అంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం మనకు పంపించారు. హాయ్ నమస్తే అంటున్నారు. నమస్తే అండి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసిన యోలే కార్యక్రమం చాలా చక్కగా ఉంది, మాకు బాగా నచ్చుతోంది. భజనవాళి కార్యక్రమంలో భజన గీతాలు బాగుంటున్నాయి, మాకు నచ్చాయి అంటూ సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు. తర్వాత చూద్దాం. 23వ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన గోవర్ధన వెంకట రంగనాథ్ గారు అందించిన సూక్తులు విలువైనగా ఉన్నాయి, వారికి నమస్తే అంటున్నారు. అలాగే నవగ్రహ స్థుతి వినితరించం కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ డికే జయరామన్ గారి గానం వీణుల విందు చేసింది అంటూ, అలాగే ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తి రంజని కార్యక్రమం సూర్యస్థుతి వినితరించాం అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం. హలో అండి అంటున్నారు. హలో అండి. ఆకాశవాణి ఎలా ఉంది? మీరు బాగుంటే రేడియో వినేవాళ్ళు కూడా బాగుంటారు. సుధారాణి సత్తుపల్లి నుంచి రాసి పంపించారు. తప్పకుండా మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఇక తర్వాత చూద్దాం. ఓకే అండి. తర్వాత మనకి రాసి పంపించారు వీరు ఎవరంటే శుభోదయం అని రాసి పంపించారు. ఓకే అండి. మాకు ఏకచిత్ర గానం వినిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఓల్డ్ మూవీస్ వినిపిస్తున్నారు, దయచేసి కొంచెం మెలోడీ మూవీస్ సాంగ్స్ ఏకచిత్ర గానం వినిపించండి ప్లీజ్ అంటున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోస్గి మండలం నుంచి జుమ్మాల దిన్నె విలేజ్ నుంచి పంచర్ బాష్ షబ్ జలీల్ కోరుతున్నారు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత వారంలో ఏదో ఒక రోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అంటూ జరుపుతుల బుచ్చయ్య తరాలపల్లి గ్రామం నుంచి అడుగుతున్నారు. ఇక తర్వాత పెడన జోగానేంద్రరావు కాలనీ చప్పలరాజు మళ్ళీ రాసి పంపించారు. మీరు ప్రతిరోజు ప్రసారం చేసిన యోలే క్విజ్ కార్యక్రమం 102.2 FM ఫ్రీక్వెన్సీ మీద కూడా ప్రసారం చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఆ టైంలో అక్కడ యువలయ అనే పేరు మీదే పాటలు వేస్తున్నారు అని అంటున్నారు. తర్వాత మనకి పంపించారు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి రాస్తున్నారు. వీరెవరంటే డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మైత్రిబాయి. ఓకే. వీరంటున్నారు 25వ తేదీ 3 గంటలకు హిందీ సినిమా పాటలు చాలా బాగున్నాయి, మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. అయితే వీరు ఇంకా టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేసి పంపించండి. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. 0866-248-8812 నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. శనివారం ఉదయం ఉదయ రేఖల కార్యక్రమంలో ప్రసారం చేసిన సుమతి శతక పద్య పఠనం చాలా బాగుంది. సుమతి శతక పద్యాలను వారం వారం చక్కగా వినిపిస్తున్న డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి అభినందనలు అంటున్నారు. వెలిదండ్ల గోపాలకృష్ణమూర్తి గుంటూరు నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాకు రాబోయే అతిథి కార్యక్రమం మాకు అంతగా నచ్చలేదు అని రాసి పంపించారు. సోమనాథన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు. అయితే ఎందుకు నచ్చలేదో కూడా రాసి పంపించండి. మీరు అడగండి, మీకు నచ్చిన పాటని తప్పకుండా వేసే ప్రయత్నం చేస్తాం. రాబోయే అతిథికి మీరు పాటను కోరుకోండి. ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. తిరిగి వచ్చేవారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించు

0: ఉంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడా రంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత నావికాదళంలో ఇటీవల ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌక ప్రవేశపెట్టడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశాన్నుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ఆధునిక యుద్ద నౌక పూర్తిగా భారత్లోనే రూపుదిద్దుకుంటోందని, ఇందులో ఉపయోగించిన సామగ్రిలో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే అని, ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు పెరుగుతున్న బలానికి ఒక ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు.
1: భారతీయ నౌసేన మే ఐఎన్ఎస్ మహేంద్రగిరి షామిల్ కియా గయా, ఇస్మే 75% సే అధిక స్వదేశీ సామగ్రి కా ఉపయోగ్ హువా. యే ఆత్మ నిర్భర్ భారత్ కి బఢ్తీ శక్తి కా ప్రతీక హై. ఇసీ మహీనే డిఆర్డిఓ నే పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ కా భీ సఫల్ పరీక్షణ కియా.
0: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ రంగ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు లేదా స్నేహపూర్వక దేశాలతో రాజకీయ సహకారం, ఏ రంగంలోనైనా భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈరోజు జూలై 26వ తేదీని గుర్తుంచుకోవడానికి ఎటువంటి క్యాలెండర్ అవసరం లేని ప్రత్యేక రోజని, ఎందుకంటే నేడు కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
1: కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతి, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతి సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: అంతరిక్ష రంగానికి సంబంధించి గత ఆదివారం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇదేనని ఆయన అన్నారు. అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, ఓర్పును ప్రదర్శించిన యువ ఆవిష్కర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
1: విక్రమ్-1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారే యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కి కల్పనా తక్ ముష్కిల్ థీ. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ హై.
0: కొన్ని రోజుల క్రితం గ్లాస్గోలో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ ప్రతి భారతీయుడు ఉత్సాహపరుస్తున్నాడని ప్రధానమంత్రి తెలిపారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో మన దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ప్రధాని అన్నారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పివి సింధు నిలిచారని, అలాగే లండన్లోని లార్డ్స్ స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టు తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుందని, ఇది చారిత్రాత్మక విజయమని మోదీ అభివర్ణించారు.
1: పివి సింధు బ్యాడ్మింటన్ మే జపాన్ ఓపెన్ కా ఖితాబ్ జీతనే వాలి పహలీ భారతీయ బన్ గయీ హై. ఉన్కి ఇస్ ఉపలబ్ధి పర్ పూరే దేశ్ కో గర్వ్ హై. భారతీయ మహిళా క్రికెట్ టీమ్ నే భీ లండన్ మే లార్డ్స్ స్టేడియం మే అప్నా పహలా టెస్ట్ మ్యాచ్ జీతా హై. యహ్ ఏక్ ఐతిహాసిక్ జీత్ హై.
0: ఆగస్టు 7న దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రధానమంత్రి తెలిపారు. చేనేత కార్మికుల నైపుణ్యాలను, సృజనాత్మకతను ఈ రోజున దేశం గౌరవిస్తుందని అన్నారు. పోచంపల్లి నుండి పట్నా వరకు, కూతంపల్లి నుండి కచ్ వరకు దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయని ఆయన అన్నారు. కొంతమంది పోచంపల్లి, ఇక్కత్ సుందరమైన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు ఉన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి మహిళా నేత కార్మికులను భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो है

0: हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं।
1: आकाशवाणी वार्तलु వింటున్నారు 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారతీయ సైనికుల ధైర్య సాహసాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్లో ప్రధాన వేడుక జరుగుతోంది. పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో భారత్ సాధించిన విజయానికి ఆపరేషన్ విజయ్ విజయవంతమైన ముగింపుకు ఈరోజుతో 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులు చొరబడి ఆక్రమించిన జమ్మూకాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని భూభాగాలను భారత సాయుధ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి ధైర్య సాహసాల గాథలు భావితరాలను అంకిత భావంతో కర్తవ్య దీక్షతో దేశానికి సేవ చేసేలా నిరంతరం ప్రేరేపిస్తాయని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్దంలో భారతదేశం చారిత్రక విజయం సాధించడానికి కారణమైన అసాధారణ ధైర్యం, స్థిర సంకల్పం, సర్వోన్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు దేశం నివాళులర్పిస్తోందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రెంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత భాగస్వామ్యం ఉన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. మహారాష్ట, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా చదువుకున్న అమ్మాయిల చిత్రానికి పి. సుశీల పాడిన పాట.

కల్పలత కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలు కోరిన చిత్రగీతాలు ముందుగా విన్నారు. చదువుకున్న అమ్మాయిలు చిత్రానికి పి సుశీల పాడిన పాట విన్నారు. ఈ పాటని కోరిన శ్రోతలు విజయవాడ నుంచి శ్యామల, సుశీల, శ్రీకృష్ణ. తర్వాత విందాం కల్పలత ఫిలిం గీతాల్లో. తర్వాత అన్నదమ్ముల సవాల్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాసరథి గీతం, సంగీతం సత్యం. ఈ పాటని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరికపై పాట.

కాల్పలత కార్యక్రమంలో తర్వాత విందాం. చండీరాణి చిత్రానికి ఘన్సాల పి భానుమతి పాడిన సముద్రాల సీనియర్ గీతం. ఈ పాటని కోరిన శ్రోతలు ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణభాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరు కోరుతున్నారు ఈ పాటని.

కల్పలత కార్యక్రమంలో తర్వాత విందాం. సుమంగళి చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటని కోరుతున్నారు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, శ్రీధర్, కార్తీక్, రాణా ప్రతాప్, మను, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ, వీరందరి కోరికపై ఈ పాట విందాము.

తర్వాత నేను లోకల్ చిత్రానికి నరేష్ అయ్యర్ మనీష బృందం పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్నారు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు, కృష్ణా జిల్లా కాంకిపాడు మండలం పులూరు గ్రామం నుంచి. వీరి కోసం ఈ పాట విందాం.

కల్పనత కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత విందాం పరమానందయ్య శిష్యుల కథా చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి పాడిన సదాశివ బ్రహ్మం గీతం, సంగీతం ఘంటసాల. ఈ పాటని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరందరి కోరికపై పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత నిర్దోషి చిత్రానికి ఘంటసాల పాడిన పాట విందాం. గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటని కోరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం. వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమాల తర్వాత పూజ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాటని కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులు వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియేన, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు వీరందరి కోరికే పాట.

కల్పనత కార్యక్రమంలో మనం విందాం ప్రేమ మందిరం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. ఈ పాటని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, ఇచ్చ సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోరికపై పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశ యువత సృజనాత్మకతకు ఆవిష్కరణ శక్తికి విక్రమ్ వన్ ప్రయోగం ప్రతీకగా నిలుస్తుందని మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వర్షపు నీటిని సంరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మడ అడవులు తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు. దేశ యువత సృజనాత్మకతకు ఆవిష్కరణ శక్తికి విక్రమ్ వన్ ప్రయోగం ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. గత ఆదివారం విజయవంతమైన విక్రమ్ వన్ ప్రయోగం ప్రతి భారతీయుడికి గర్వకారణమైందని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన తొలి రాకెట్గా విక్రమ్ వన్ చరిత్ర సృష్టించిందన్నారు. యువ శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తమ ప్రతిభ, పట్టుదల, ఓర్పును ప్రపంచానికి చాటి చెప్పారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడుతూ,
1: पिछले रविवार विक्रम वन इसके सफल लॉन्च से हर देशवासी गौरव से भरा हुआ है. ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. उन्होंने गजब की स्किल, पैशन और पेशेंस दिखाया. लंबे समय तक हमारा स्पेस सेक्टर निजी क्षेत्र के लिए बंद रहा था. इस सेक्टर में रुचि रखने वाले काफी युवाओं को अपनी प्रतिभा दिखाने का अवसर नहीं मिल पा रहा था. युवा हित को देखते हुए हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. आज इसका परिणाम दुनिया देख रही है.
0: వర్షపు నీటిని సంరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి క్యాచ్ ద రెయిన్ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా అభినందించారు. వర్షపు నీటిని ఎక్కడ పడితే అక్కడ సంరక్షించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ ఉద్యమంలో నంద్యాల జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు భాగస్వామ్యం కావడం విశేషమని చెప్పారు. అక్కడ పాత చెరువులను పునరుద్ధరించి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం, నీటి సంరక్షణకు ప్రజల ముందుకు రావడం ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే విజయనగరం పట్టణంలో కూడా ఈ ఉద్యమం ఉత్సాహంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ,
1: आंध्र प्रदेश के नंदियाल में सभी ग्राम पंचायतें इस अभियान से जुड़ी हैं और पुराने तालाबों को फिर से उपयोगी बनाया गया है. हमारे शहर भी पीछे नहीं है. छत्तीसगढ़ के कोरबा, उड़ीसा के भुवनेश्वर और आंध्र प्रदेश के विजयनगरम इस अभियान के उत्साहजनक परिणाम दिखाई दे रहे हैं. आइए हम भी अपने आसपास किसी एक तालाब, कुएं या बावड़ी की जिम्मेदारी लें, पानी की हर बूंद बचाएं. आज बचाई गई हर बूंद आने वाली पीढ़ियों के भविष्य की सबसे बड़ी पूंजी है.
0: భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాలను కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఇటీవల భారత నౌకాదళంలోకి చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి పూర్తిగా దేశీయంగా రూపకల్పన చేసి భారతదేశంలోనే నిర్మించిన ఆధునిక యుద్ధ నౌక అని తెలిపారు. ఇందులో 75% పైగా స్వదేశీ పరికరాలను వినియోగించడం ఆత్మ నిర్భర్ భారత్ కు నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: कुछ दिन पहले भारतीय नौसेना में INS महेंद्रगिरी शामिल किया गया. यह आधुनिक जंगी जहाज भारत में ही डिजाइन किया गया है, भारत में ही बना है. इसमें 75% से अधिक स्वदेशी सामग्री का उपयोग हुआ है. यह आत्मनिर्भर भारत की बढ़ती शक्ति का प्रतीक है. इसी महीने DRDO ने पिनाका लॉन्ग रेंज गाइडेड रॉकेट का भी सफल परीक्षण किया. इस सफलता के पीछे हमारे वैज्ञानिकों और इंजीनियरों का सामूहिक परिश्रम है. दो तीन दिन पूर्व ही DRDO ने कुशा मिसाइल का

0: भी सफल परीक्षण किए।
1: భారత యువ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పీవీ సింధు నిలవడం దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిటన్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో యువత మరింత ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ దివస్ జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్దంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఈ దివస్ను నిర్వహిస్తున్నారు. 1999 జులై 26వ తేదీన కార్గిల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కాశ్మీర్లో పాగా వేయాలనుకున్న పాకిస్తాన్ ప్రయత్నాన్ని భారత జవాన్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. పాకిస్తాన్పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ఈరోజు కార్గిల్ విజయ్ దివస్గా దేశమంతటా జరుపుకుంటున్నాం. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్ల త్యాగం చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో జులై 26వ తేదీ ప్రత్యేక స్థానం కలిగిన రోజని, కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపే సందర్భమని చెప్పారు. కార్గిల్ యుద్దంలో ఎత్తైన పర్వతాలు, ప్రతికూల వాతావరణం, శత్రువుల సవాళ్లను ఎదుర్కొంటూ భారత సైనికులు అసమాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. దేశభక్తి, సైనికుల త్యాగం యువతకు స్ఫూర్తిగా నిలవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. మడ అడవులు తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తుఫాన్లు, సముద్ర కోత, వాతావరణ మార్పుల ప్రభావం నుంచి మడ అడవులు రక్షిస్తున్నాయని తెలిపారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు తీర ప్రాంత ప్రజల జీవనోపాధికి ఇవి కీలకమని చెప్పారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 ఎకరాల్లో మడ అడవులు పునరుద్ధరణ చేపట్టినట్లు ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. 2026-27లో మరో 4,000 ఎకరాల్లో మడ అడవులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, 4 చేనేత సత్యాగ్రహ ఉద్యమాలు నిర్వహించిన పోరాట యోధులు ప్రగడ కోటయ్య అని కొనియాడారు. 200కు పైగా చేనేత సహకార సంఘాలను కోటయ్య ఏర్పాటు చేశారని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సర ఖరీఫ్ పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి రాష్ట్ర రైతుల సమస్యలను వివరించామని, పెండింగ్ బీమా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేశామని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. కేంద్రం నుంచి ఖరీఫ్ 2024 పంటల బీమా నిధులు విడుదలైన వెంటనే అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ యువత సృజనాత్మకతకు, ఆవిష్కరణ శక్తికి విక్రమ్-1 ప్రయోగం ప్రత్యేకంగా నిలుస్తుందని మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వర్షపు నీటిని సంరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మడ అడవులు తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అక్క, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలెడ్ అంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
0: ఆర్బీఐ చెబుతుంది,
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి వేలూరి సుధారాణి గారి స్వీయ కవితలు వింటారు.
2: కవితా శీర్షిక ప్రేమధామం మన రాజధాని. తెలుగు ప్రజల అభిమాన ప్రేమధామం, గాంధార శిల్ప కళారీతుల సుందర ఆరామం, ప్రాచీన శిల్పుల ప్రతిభను చాటి చెప్పే అమరధామం, అమర లింగేశ్వరిని చిరుగంటల సవ్వడితో, పవిత్ర కృష్ణమ్మ అలల సోయగంతో సర్వజనులకు సకల శుభాలు చేకూర్చే కల్పతరువు మన ధాన్య కటకం ఆ అమరేంద్రుని నగరం. ఇక్ష్వాంకులు, పల్లవులు, చాళుక్యులు, శాతవాహనులు పాలించి ప్రాశస్తం పొందిన ప్రాచీన నగరం మన అమరావతి. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన విశ్వనగరం. అశోకుని బౌద్ధ స్థూపం, నాగార్జునుడి మహాప్రాకారం, బుద్ధదేవుని మహాచైతన్యం. దలైలామా కాలచక్ర పరివర్తనం, పరమపురుషుల పాదాలెన్నో నడయాడిన పావనపురం, 1500 పుస్తక సంపదతో జ్ఞానభిక్ష పెట్టిన బౌద్ధ విద్యాలయం, 1500 పుస్తక సంపదతో జ్ఞానభిక్ష పెట్టిన బౌద్ధ విద్యాలయం, కల్నల్ మెకంజీ కనుగొన్న దీపాల గిన్నె ఒక కలగా ఒక జ్ఞాపకంగా శిథిలం కారాదని, అన్న చంద్రన్న సంకల్పంతో ఆ అమరలింగేశ్వరుని ఆశీస్సులతో నూతన శోభను సంతరించుకున్న నవ్యాంధ్ర రాజధాని మన అమరావతి. విలసిల్లబోతుంది ఒక వెనీస్ నగరంగా. ఆకాశ హర్మ్యాలు, అందమైన ఉద్యానవనాలు, వంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పరవళ్ళు, అపూర్వం, అమోఘం, అద్భుతం, ఆశ్చర్యం, అశేషాంధ్రుడు ఆకాంక్షించే ఆనంద సుందర నగరం మన అమరావతి.

శేషాంధ్రుడు ఆకాంక్షించే ఆనంద సుందర నగరం మన అమరావతి. మరో కవిత, మహిళ భద్రత ఎక్కడా, స్త్రీ గౌరవమే సమాజ గౌరవము. అమ్మ నవ్వితే ఇల్లు వెలుగుతుంది, అక్క నిలబడితే కుటుంబం నిలుస్తుంది, చెల్లి అడుగు వేస్తే భవిష్యత్తు నడుస్తుంది. కానీ కొన్ని చీకట్లు మనుషుల రూపంలో తిరుగుతున్నాయి. ఆడబిడ్డను కాపాడితే దేశమే నిలుస్తుంది, కానీ కొన్ని విషపు నాగులు కాట్లు వేసేందుకు వెంటాడుతున్నాయి. జనారణ్యంలో వన్యమృగాలు తిరుగుతున్నాయి, చిన్న మొగ్గలను చిదిమేస్తున్న చీడ పురుగులు, పాల బుగ్గలను కొరికేస్తున్న రాక్షస తేళ్ళు. స్త్రీలు సురక్షితంగా ఉన్నప్పుడే దేశ గౌరవం పెరుగుతుంది, కానీ ఇప్పుడు 32 కోరల మధ్య బాల్యం బలైపోయింది. 32 మృగాలకు ఒక లేడికూన ఆహారమైంది. కొన్ని చేతులు రక్షణకి కాదు భక్షణకి ప్రతీకలవుతున్నాయి. బాల్యమంటే బొమ్మలతో ఆడుకోవలసిన వయసు. నేడు బాలికలు భయంతో బ్రతకాల్సిన కాలమైంది. పాఠశాలకి వెళ్ళాలన్నా, కళాశాలకి వెళ్ళాలన్నా, బస్సులో ఇంటికి రావాలన్నా, ఆటల కోసం బయటికి వెళ్ళాలన్నా, ప్రతిచోట భయం నీడలే. ఒక దాడి ఒక జీవితాన్నే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని గాయపరుస్తుంది. స్త్రీ శరీరం ఎవరి సొంతం కాదు, ఆమె గౌరవం వ్యాపార వస్తువు కాదు, ఆమె సమ్మతి లేకుండా ఏ అడుగు న్యాయం కాదు. ఆమె ఎందుకెళ్ళింది, నేరం ఎలా జరిగింది, ఆమె దుస్తులు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించకు. నేరస్తుడి మనసు ఎందుకు మారిందని ప్రశ్నించు. మౌనం నేరస్తుడికి ధైర్యాన్నిస్తుంది, ధైర్యంగా మాట్లాడే స్వరం స్త్రీకి ధైర్యాన్నిస్తుంది. చట్టం కఠినంగా ఉండాలి, విచారణ వేగం కావాలి, రక్షణ వ్యవస్థను చూసి నేరస్తుల గుండెల్లో భయం పుట్టాలి. మన సంస్కృతి స్త్రీని ఆదిపరాశక్తిలా చూసింది, ఆ గౌరవాన్ని మన ప్రవర్తన నిలబెట్టాలి. అమ్మని గౌరవిద్దాము, అక్కని ఆదరిద్దాము, చెల్లిని కాపాడుదాము, మౌనాన్ని చెరిపేద్దాము. ప్రతి మహిళకు సమాన హక్కులు కల్పించు, మన చేతుల్లోనే ఉంది రేపటి సమాజం. అత్యాచారాల పర్వాలను అరిగడదాము, భయంతో కాదు చైతన్యంతో. ప్రతి తండ్రి తన కూతురికి ధైర్యాన్ని నేర్పాలి, ప్రతి తల్లి తన కుమారుడికి గౌరవాన్ని నేర్పాలి, ప్రతి గురువు సమానత్వాన్ని బోధించాలి, ప్రతి పౌరుడు స్త్రీని చెల్లిగా తల్లిగా చూడాలి. అప్పుడే సమాజంలో ఆడబిడ్డ గౌరవం పెరుగుతుంది, భవిష్యత్తు మెరుగుపడుతుంది. వేటూరి కలం పువ్వులా కాదు పరిమళంగా చూసింది. సీనారే గేయం మనిషిలో మంచితనాన్ని మేల్కొల్పింది. సిరివెన్నెల పదం అమ్మ ప్రేమకు చిరునామా అయింది. అన్నా అన్నా కాపాడు ఆక్రందన అరణ్య రోధనయింది. ఎంతటి దురదృష్టం, ఆ 32 మృగాలకు ఆడబిడ్డలు లేరా? ఉరి శిక్ష కాదు, ఊతకోత కోయాలి, ఉప్పు పాత్ర వేయాలి సమాజం కోరుకుంటుంది. ఆజాదీక అమృతోత్సవం. మరో కవిత, వందే మాతరం అది కేవలం గీతం కాదు, భారత మాత గుండె చప్పుడు. వందే మాతరం కేవలం ఒక పదం కాదు, పరాధీన సంకెళ్ళను తెంచిన ప్రజాశక్తి, బంకించంద్రుని కలం నుండి జారిన అక్షరమాల, భరతమాత నుదుట తిలకమై వెలిగాయి. వందే మాతరం 150 ఏళ్ల జాతీయ చైతన్య గాథ, భారతీయ గుండెల్లో స్వాతంత్ర్య జ్యోతులు వెలిగించాయి. వందే మాతరం అని పలికిన ప్రతి గొంతు ఒక యుద్ధ శంఖమే, ప్రతి అడుగు స్వేచ్ఛపై సాగిన పాదయాత్రే. 1857 మంగళ పాండే తుపాకీ మోత మొదటి స్వాతంత్ర్య ఘర్జన, సిపాయిల తిరుగుబాటు బానిస సంకెళ్లపై విసిరిన మొదటి అగ్ని కణం, ఝాన్సీ లక్ష్మీబాయి ఖడ్గం పట్టిన భారతి, గుర్రపు స్వారీపై శత్రువుల గుండెల్లో భయాన్ని నింపిన వీర నారి, రక్తంతో రాసిన చరిత్రలో ఆమె పేరు శౌర్యానికి శాశ్వత నిర్వచనం. ఆ కాలం గడిచింది, లాలా లజపతిరాయ్ గర్జించాడు, బాల గంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కని, జాతి రక్తంలో అగ్నిని నింపాడు.

0: బిపిన్ చంద్రపాల్ యువతను మేల్కొల్పాడు. లాల్ బాల్ పాల్ వారు ముగ్గురు వ్యక్తులు కారు భారతీయ శక్తులు. జలియన్ వాలాబాగ్ అమాయకుల రక్తంతో నేల ఎర్రబడింది. బుల్లెట్ల వర్షంతో భరతమాత కన్నీళ్లు కార్చింది. ఆ రక్తపు మరకలు స్వాతంత్ర్యానికి చెల్లించిన ధర. భగత్ సింగ్ నవ్వుతూ ఉరితాడెక్కాడు. రాజ్గురు సుఖదేవ్ మరణాలు మాతృభూమి పాదాల వద్ద పుష్పంలా ఉంచారు. భారతీయుల నవ్వు బ్రిటిష్ సామ్రాజ్యానికి భయంగా మారింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాకు కొంచెం రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అన్న పిలుపు లక్షల హృదయాల్లో సైన్యంగా మారింది. ఆజాద్ హింద్ హౌజ్ అడుగులు స్వేచ్ఛా దిశగా ఉరుముల్లా సాగాయి. మహాత్మాగాంధీ చేతి కర్ర గుండెల్లో సత్యం అహింస అనే ఆయుధాలుగా పట్టుకొని సామ్రాజ్యాలే కదిలించాడు. దండియాత్రలో ఉప్పు ధాన్యం కాలేదు. ఆత్మగౌరవమై ఏరుకున్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. చెల్లా చెదురైన సంస్థానాలు ఒకే భారత మాలగా గుచ్చిన ఉక్కు మనిషి మన వల్లభాయ్ పటేల్. అల్లూరి సీతారామరాజు గిరిజన కన్నీళ్లను విప్లవంగా మార్చాడు. తెల్లవారి గుండెల్లో మెరుపయ్యాడు. ఆయన బాణం స్వాతంత్ర్య సంకల్పం, ఆయన అడుగులు అడవుల గర్జన. ఆంధ్ర కేసరి తుపాకీ ఎదుట గుండె చూపించిన ధైర్యం, దమ్ముంటే నన్ను కాల్చండి అన్న ఒక్క మాట శతాబ్దాల బానిసత్వాన్ని సవాలు చేసింది. ఇంకా తెలియని వేలాది వీరులు చరిత్ర పుస్తకాల్లో పేర్లు లేకపోయినా భరతమాత గుండెల్లో వారి పేర్లు చిరస్థాయి. ఉరికొయ్యలు ముద్దాడిన వారు, జైలు జీవితం గడిపిన వారు, అడవుల్లో పోరాడిన వీరులు, త్యాగాలే మన స్వేచ్ఛకు వేళ్ళు. వందే మాతరం, రైతు చెమటలో నీ ఉన్నావు, సైనికుని ధైర్యంలో నీ ఉన్నావు, శాస్త్రవేత్తల ఆవిష్కరణలో నీ ఉన్నావు. నీవు గీతం కాదు, భరతమాతకు ఆత్మవు. స్వేచ్ఛను సాధించిన వీరులకు శత సహస్ర వందనములు. స్వాతంత్రపు అమృతధార తరతరాలకు స్ఫూర్తిగా ప్రవహించాలి. వందే మాతరం, వందే మాతరం, జై హింద్.
1: శ్రీమతి వేలూరి సుధారాణి గారి స్వీయ కవితలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాము.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని విశేషాలు వింటారు.
1: మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే, సంపూర్ణ ఆరోగ్యం తన సొంతమవ్వాలి అంటే, తన జీవన శైలిలో కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించాలి. అవి ఏంటంటే, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి, అలాగే మంచి నిద్ర, ఇక ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అంటే ఒత్తిళ్లను అధిగమించాలి. వీటన్నిటి గురించి కొంచెం తెలుసుకుందాం. ముందుగా మంచి ఆహారం అంటే, సాధ్యమైనంత వరకు మనం తాజా కూరగాయలు అలాగే తాజా పళ్ళు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆహారాన్ని వేడిగా వండుకొని తినాలి. ఆహారంలో ఎక్కువ కారాలు మసాలాలు లేకుండా చూసుకోవాలి. నూనె తక్కువగా వేసి వంట చేసుకోవాలి. ముఖ్యంగా బయట చిరుతిళ్ళు తినకూడదు. మసాలాలు కనుక ఎక్కువగా తిన్నట్లయితే కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు 20 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఊబకాయం, జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అంటే దానికి కారణం వారి ఆహారపు అలవాట్లనే చెప్పాలి. నేటి యువత జంక్ ఫుడ్స్ అంటే బర్గర్లు, పిజ్జాలు ఇలాంటి వాటికి చాలా అలవాటు పడ్డారు. ఈ కొత్త తరహా ఆహారం వల్ల కొత్త తరహా రోగాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక పద్ధతి కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. అదేంటంటే, తీసుకునే ఆహారం వేళలు మరియు ఆహార పరిమాణం. కొంతమంది ఒక పూట ఎక్కువగా తినేస్తారు.

చేస్తారు. మరికొంతమంది లావుగా ఉన్నామని ఒళ్ళు తగ్గడానికి పగటిపూట టిఫిన్ మానేస్తారు. మరికొంతమంది రాత్రిపూట ఏమీ తినకుండా ఎనర్జీ డ్రింక్ లాంటివి తాగి పడుకుంటారు. ఇవన్నీ సరైన పద్ధతులేనా అని కనుక చూసినట్లయితే ఇవి మంచి పద్ధతులు కాదు అని డాక్టర్లు మరీ మరీ చెబుతున్నారు. ఇక డాక్టర్లు చెప్పేది ఏంటి అంటే, తీసుకునే ఆహార విషయంలో స్వచ్ఛత పరిశుభ్రత ఎంత అవసరమో, అలాగే ఆహారం తీసుకునే సమయం పరిమాణం కూడా మన శరీర ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పగటిపూట బ్రేక్ఫాస్ట్ను అస్సలు మానకూడదు, ఎక్కువగానే తినాలి. అలాగే ఉదయం పాలు లేదా టీతో పాటు ఒకటి లేదా రెండు బిస్కెట్లను తప్పకుండా తినాలి. ఇక మధ్యాహ్నం చేసే భోజనంలో అన్నంతో పాటు పప్పు, కూర, పచ్చడి, పెరుగు, ఇక వీలైతే చపాతీలు కూడా ఉండేలా చూసుకోవాలి. అయితే అన్నం పరిమాణం తక్కువగా ఉండాలి, కూరలు పప్పు వీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి. సాయంత్రం టీతో పాటు ఒక అరకప్పు మరమరాలు లేదా మురుకులు లేదా ఇంట్లో చేసుకున్నటువంటి ఏదైనా సరే స్నాక్స్ను సాయంత్రం 5 గంటల లోపు కొద్దిగా తినాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా రాత్రి తినే భోజనం 7 గంటల నుండి 8 గంటల లోపు చేసేయాలి. రాత్రి తినే ఆహారం సాత్వికంగా ఉండాలి. కూరల్లో మసాలా

0: అవుతాం. మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే వారు తీసుకునే ఆహారం, మరీ ముఖ్యంగా సమయానుకూలంగా తినడం వల్లే కదా అని కూడా చెప్పవచ్చు. రాత్రి మనం తినే ఆహారం మన నిద్ర మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నిద్రకు ఆహారానికి సంబంధం ఏమిటి అని కనుక ఆలోచిస్తే, మనం ఆహారం తీసుకున్న తరువాత జీర్ణం కావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. అందున తీసుకునేటటువంటి ఆహారం సాత్వికంగా ఉన్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. నూనె, మసాలాలు, కారాలు ఎక్కువైతే కడుపులో అజీర్తిగా, మంటగా అనిపించి నిద్రకు భంగం కలుగుతుంది. ఇక జీర్ణ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా నిద్రించే సమయం కూడా చాలా విలువైనది. మన పెద్దవాళ్లు చెప్పినట్లుగా, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. అది చెప్పడానికే బాగుంటుంది, కానీ ఆచరణలో ఎక్కువగా లేదనే చెప్పాలి. చాలామందిలో రాత్రి భోజన సమయమే 9 గంటలకు అని అంటారు. ఇక పడుకునే సమయం 11:30 లేదా 12 గంటలు అవుతుందని అంటారు. రాత్రిపూట మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందకొడిగా ఉంటుంది. జీర్ణక్రియ జరిగే వేగం తగ్గుతుంది. బలవర్ధక ఆహారం తింటే అరుగుదలకు సమయం ఎక్కువ పడుతుంది. దీనివల్లే మలబద్ధకం, అజీర్తి సమస్యలు కలుగుతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్నట్లుగా మన జీవన శైలిని కనుక మార్చుకోకపోతే మున్ముందు రోగాల బారిన పడే సంఖ్య ఎక్కువే అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ ఒడిదుడుకుల జీవితంలో చాలామంది ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. జీవితం సముద్రం లాంటిది అని అందరూ గ్రహించాలి. ఎందుకంటే సముద్రంలో అలలు పైకి లేస్తూ కింద పడుతూ ఉంటాయి. అలజడులు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి సముద్రం చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మన జీవితం కూడా అంతే అని అనుకోవాలి. జీవితంలో కష్టాలు, సుఖాలు, జయాలు, అపజయాలు అన్నీ ఉంటాయి. వీటిని ఎదుర్కొనే సామర్థ్యం మనకి ఉండాలి. కష్టాలనేవి మనకే కాదు, అందరికీ ఉంటాయి అన్న నిజాన్ని గ్రహించాలి. ఈ కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అందులో నడక, యోగా లాంటివి చేస్తూ మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి. చాలామంది తక్కువ దూరానికి వెళ్లాల్సి వస్తే వాహనాలను ఉపయోగిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు నడిచి వెళ్లడానికి మొగ్గు చూపండి. నడక వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సన్నబడాలి అనుకునే వారు తమ జీవితంలో నడకను ఒక భాగంగా చేసుకోవాలి. రోజుకు కనీసం 2 కిలోమీటర్లు నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. నడకను మొక్కుబడిగా కాకుండా ఆనందంగా, ఉల్లాసంగా, ఆరోగ్యం కొరకు చేయాలి. శరీరాన్ని లోలత్వానికి గురి కాకుండా చూసుకోవాలి. అలా చేసినట్లయితే ఊబకాయం, షుగర్, థైరాయిడ్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లు చేసింది పిల్లలు చూసి నేర్చుకుంటారు. అంటే వాళ్లకు ఇన్స్పిరేషన్ తల్లిదండ్రులే. కాబట్టి పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కొరకు పెద్దవాళ్లు తమ జీవన శైలిలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమైతే మనం అన్నీ జయించినట్లే. కాబట్టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఆరోగ్య పద్ధతులను పాటిస్తారని ఆశిద్దాం.
1: విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం విందాం.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో
1: అందరికీ నమస్కారం. ఈ రోజు తెనాలిలో ఉన్న శ్రీ వినాయక కేంబ్రిడ్జ్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులచే కదంబ కార్యక్రమము. ముందుగా ప్రార్థనా గీతాన్ని సుప్రియ శివాత్మిక ఆలపిస్తారు, విందాం రండి.

0: వాణి. ఈ చిట్టి పొట్టి చిన్నారి లిఖిత రంగుల గురించి, షడ్రుచుల గురించి తెలియజేస్తుంది. తెలుసుకుందామా మరి?
1: చందమామ తెలుపు, మందార మెరుపు, కాకి నలుపు, చమంతి పసుపు, ఆకాశం నీలం, ఆకులు ఆకుపచ్చ. ఇప్పుడు నేను షడ్రుచుల గురించి చెప్తాను. తీపి తీపి, ఏమి తీపి? పండు చెట్టుకు గడలు తీపి. కారం కారం, ఏమి కారం? పచ్చిమిరపకాయలన్నీ కారం. ఉప్పు ఉప్పు, ఏమి ఉప్పు? సముద్రపు నీరంతా ఉప్పు. పులుపు పులుపు, ఏమి పులుపు? చింతం ఆవులు కాయ పులుపు. వగరు వగరు, ఏమి వగరు? పచ్చి కాయలన్నీ వగరు. చేదు చేదు, ఏమి చేదు? వేప పువ్వు కాయ చేదు.
0: ఆకాశ మార్గాన అందాల చందమామ ఎలా ఉన్నదో ఈ బాల చందమామలైన చంద్రిక యశ్వంతి చెబుతారు. విందామా మరి.
2: ఆకాశ మార్గాన చందమామ నీవాయ.

0: వృక్షం అనగా చెట్టు. వృక్షము విన్నపము చేసుకుంటున్నది. ఆ విన్నపము ఏమిటో వినండి. జయలక్ష్మి విన్నవిస్తుందట. సరే విన్నామా?
1: ఓ మనిషి, నీ ఇంటికి చలిలో వెచ్చదనాన్నిచ్చేది నేను. నీ ఒంటిని ఎండవేడిమి నుండి కాపాడే నీడను నేనే. నీ ఇంటి తలుపు, కిటికీ, పైకప్పును నేను. నీవు కూర్చునే కుర్చీ, పడుకునే మంచం, పయనించే పడవను నేనే. నీ వంటకు మంటనిచ్చే అగ్గిపుల్లను, వంట చెరుకును నేను. నీ పశువుల మేతను, దున్నే నాగలిని, రాసే కాగితాన్ని నేనే. నీవు ఆరగించే ఆహారము, ఆస్వాదించే అందము నేను. నీ రోగాలకు మందును, వ్యాపారానికి పెట్టుబడిని నేనే. నీ కవితలకు స్ఫూర్తిని, చిత్రాలకు నమూనాను నేను. నీవు పుట్టినప్పుడు ఊయలను, గిట్టినప్పుడు పాడెను నేనే. ఓ మనిషి, నన్ను రక్షించు. ఇదే నా ప్రార్థన. వృక్షో రక్షతి రక్షితః.
0: ఇప్పుడు మా మంచి రాము గురించి సుమకేష్ ఏమి చెబుతాడో విన్నాం రండి.
2: రాము మంచివాడు. ప్రతిరోజు సూర్యుడే నిద్రలేస్తాడు. కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా వ్యాయామం చేస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చే పాలను త్రాగుతాడు. పళ్ళు శుభ్రంగా తోమి చన్నీటి స్నానం చేస్తాడు. మంచిగా ఉతికిన బట్టలు వేసుకుంటాడు. వాళ్ళ అమ్మాయి పెట్టిన అన్నం తిని సరి అయిన వేళకు బతికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా కాళ్లకు తప్పనిసరిగా చెప్పులు వేసుకుంటాడు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను మంచిగా విని అర్థం చేసుకుంటాడు. మరి ముందు ఈగలు వాళ్ళే చెబుతుందంటే అనుకుందా. మధ్యాహ్నం వేళ అమ్మ కట్టి ఇచ్చిన పలహారాన్ని తింటాడు. నిత్యం శరీరానికి పోషక విలువలు

0: ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, పెరుగు వేసుకుని అన్నం తింటారు. ఆయా కాలాల్లో వచ్చే పండ్లను తప్పనిసరిగా తింటారు. గోళ్ళు నోట్లో పెట్టుకోరకుండా వారానికి ఒకసారి కత్తిరించుకుంటారు. 10 నుండి వచ్చిన తర్వాత సాయంకాలం శరీరానికి ఆరోగ్యం కలిగించే రకరకాల ఆటలు ఆడతారు. వాళ్ళ అమ్మ పెట్టిన అన్నం తిని బదిలో చెప్పిన పాఠాలను బుద్ధిగా చదువుకుంటారు. ఎక్కువసేపు మేల్కొనకుండా రోజు సైరైన వేళకు నిద్రపోతారు. అందుకే రాము అంటే వాళ్ళ అమ్మ నాన్నలకు చాలా ఇష్టం. బదిలో ఉపాధ్యాయులకు అతనికే ఉత్తమ బాలుకి ఇచ్చే బహుమానాలు ఇచ్చారు. మా మంచి రాము అంటూ మెచ్చుకున్నారు. పిల్లలు, మీరు కూడా రాములాగా ఇంత బయట మంచి వాళ్ళు అనిపించుకుంటారు కదా, బహుమానాలు అందుకుంటారు కదా, మనం కూడా రాములాగా ఉందామా? అలాగే ఉందాము.
1: ఇప్పుడు సుప్రియా శివాత్మిక షోడశ కళానిధికి షోడశోపచారములు అన్న అన్నమాచార్య గీతాన్ని మనకు వినిపిస్తారట. విందాం రండి.

అమరిన శ్రీ వెంకటాద్రిమీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో. అమరిన శ్రీ వెంకటాద్రిమీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండ

0: ఇప్పుడు మన సీమాంధ్రవని యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ తన కవితతో స్వాగతం పలుకుతుంది జయలక్ష్మి. శ్రద్ధగా విందాం రండి.
1: ఆంధ్రావనికి స్వాగతం. మధురిమలలకు మధురమైన భాష కలిగి ఉన్న మన ఆంధ్రావనికి స్వాగతం. కృష్ణా గోదావరి పవిత్ర నదీ జలాలతో పంట భూములను సస్యశ్యామలం చేస్తున్న మన ఆంధ్రావనికి స్వాగతం సుస్వాగతం. హంపి అమరావతి శిల్పాలతో అందరినీ అలరిస్తున్న మన ఆంధ్రావనికి మనసారా ఘన స్వాగతం. కవి పండితులకు కళాకారులకు జన్మభూమి అయిన మన ఆంధ్రావనికి హృదయపూర్వక స్వాగతం. భారతావనిలో అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కిన మన ఆంధ్రావనికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం.
0: మనకు ఋతువులు ఆరు కదా, అవి ఏవో వాటి ప్రాముఖ్యత ఏమిటో నాగలక్ష్మి తెలియజేస్తుందట, మనం కూడా తెలుసుకుందామా? మరి
2: వసంత ఋతువు వచ్చింది, వసుదకు అందం తెచ్చింది, పచ్చ పచ్చని చిగుళ్లతో పరవశాన్ని కలిగించింది. గ్రీష్మ ఋతువు వచ్చింది, ఎండలు మెండుగా తెచ్చింది, మండే సూర్యుని జ్వాలలతో మలమల జగతిని మార్చింది. వర్ష ఋతువు వచ్చింది, వానలు వరదలు తెచ్చింది, ఊటల నీటిని నింపింది, ఉర్వికి ఊరటనిచ్చింది. శరదృతువు వచ్చింది, చల్లని వెన్నెలనిచ్చింది, కార్తీక దీపం వెలిగింది, పుడమిన కాంతులు నింపింది. హేమంత ఋతువు వచ్చింది, హిమబిందువులను తెచ్చింది, ముత్యపు ముగ్గులు పరిచింది, ముద్దు మురిపెము పంచింది. శిశరి ఋతువు వచ్చింది, చెట్ల ఆకులను రాల్చింది, వనమున మోడులు నింపింది, వసంత లక్ష్మిని పిలిచింది.
0: ఇప్పుడు భాగవత పద్యమును శ్రావ్యంగా వినిపి

0: ఎవరు కదమ్మ చెప్పరే.
1: భాగవత పద్యమును గురించి శివాత్మిక చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు తెలుగు భాష యొక్క మాధుర్యమును గురించి ఈ హారిక పద్య రూపంలో సుమధురంగా వర్ణిస్తుంది, వినండి మరి.

0: దేశ భాషలలో సంగీత భాష తెలుగు జాతి భాష. మల్లె పువ్వు కంటే మంచిగంధం కంటే ఇంపైనది తెలుగు భాష. పంచదార కంటే పాల కంటే తీయనైనది తెలుగు భాష. దేశ భాషలలో తెలుగు భాష చాలా గొప్పది. దేశ భాషలలో సంగీతానికి అనుకూలంగా ఉండేది తెలుగు భాష. వీణతీగ మీటి వినిపించినట్లుగా వినగ సొంపు గలుపు తెలుగు పలుకు. వీణతీగ మీటి వినిపించినట్లుగా వినగ సొంపు గలుపు తెలుగు పలుకు. తెలుగు పలుకులందు తేనెలు రుచునుండు. తెలుగు పలుకులందు తేనెలు రుచునుండు. భవ్య గుణశీల భరత బాల. ఓ భరత బాల, తెలుగు పలుకులు వీణ మీటినట్లుగా వీణుల విందుగా ఉంటాయి. తెలుగు మాటలు తేనెలా తీయగా ఉంటాయి. అందుకే తెలుగు పలుకులు అమృతంలాగా ఉంటాయి.
1: వస్తువుకైనా మనిషికైనా రంగు వల్ల గొప్పదనం రాదు, విలువను బట్టి గొప్పదనం వస్తుందని ఈ చిన్నారి సుముఖేష్ పద్యం ద్వారా తెలియచేస్తున్నాడు. విందామా మరి.
2: నల్లనిదని విలువ జల్లునే కస్తూరి, తెల్లనిదని దాల్తే రెల్లు పువ్వు. వన్నెలోననేమి వైభోగమున్నది, విలువ కట్టి చూదు తెలుగు బిడ్డ. బావు, కస్తూరి ఎంతో సువాసన కలిగి ఉన్న పదార్థం. అది ఎంతో నల్లగా ఉంటుంది. నల్లగా ఉందంట మాత్రాన కస్తూరిని మనం విరిచిపెట్టలేము కదా. అలాగే రెల్లు పువ్వు తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉందంట మాత్రాన తెల్లలో ధరిస్తామా. కాబట్టి రంగుల వల్ల గొప్పతనం రాదు, దానికి ఉన్న విలువను బట్టి గొప్పతనం వస్తుంది అని అర్థం. అవును కదా.
1: ఇప్పుడు స్త్రీలు అబలలు కాదు సబలలు అని తన కవిత ద్వారా తెలియచేస్తుంది ఈ కోమలాంగి మౌనిక. శ్రద్ధగా విందామా.
3: శక్తి స్వరూపిణి, సృష్టికి మూలం స్త్రీమూర్తి. యజ్ఞయగాదులు చేసి వేదాలు వల్లించిన స్త్రీమూర్తులు ఎవరో తెలుసా? వారే అరుంధతి, అనసూయ. పురాణాలలో పేర్గాంచిన పతివ్రత స్త్రీమూర్తులు. మీకు తెలుసా? వారే సీతా, సావిత్రి. దేశం కాని దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి అనాథులకు విశిష్ట సేవలందించిన మాతృమూర్తి స్త్రీమూర్తి. మీకు తెలిసే ఉంటుంది కదూ, ఆమె మదర్ తెరిసా. ఎత్తుకు పై ఎత్తులు వేసి రాజ్యాలను, రాజ్యమనుగడలను గడగడలాడించిన వీరవనిత స్త్రీమూర్తి. ఇంకెవరు? ఆమె నాగమ్మ. అశ్వాన్ని అధిరోహించి ఖడ్గాన్ని ఝుళిపించి శత్రువులను చీల్చి చెండాడిన వీరవనిత స్త్రీమూర్తులు. మీకు తెలుసు కదా, వారే రాణి రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి. విల్లంబు చేతబట్టి బాణాన్ని సంధించి వీర శౌర్య ధైర్య గుణాలను ప్రదర్శించిన వీరవనిత స్త్రీమూర్తి. మీకెందుకు తెలియదు, ఆమె వీర నారీమణి సత్యభామాదేవి. అందుకే అన్నారు మరి స్త్రీలు అబలలు కారు సబలలు అని. అవునంటారా కాదంటారా? అవుననే అనాలి మరి.
1: మౌనిక చెప్పిన కవితను విన్నారు కదా. ఇప్పుడు నీతి శాస్త్రము నుండి 4 సంస్కృత నీతి శ్లోకాలు, వాటి భావాలు తెలియచేస్తున్నది మౌనిక. తెలుసుకుందామా మరి.
3: ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ. షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. సంతోషము సాహసము ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమము అను ఈ 6 గుణములను ఎవరి యందు గలవో వానికి తప్పక దైవ సహాయము కలుగును. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాట వలన సంపద కలుగును. మాట వలన చుట్టాలు బంధువులు వత్తురు. మాట వలన పంకెళ్ళు ప్రాప్తమగును. మాట వలన చావు కలుగును. కాబట్టి మాటకు అంత విలువ. భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన సతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. 6 మారులు భూప్రదక్షిణంబును, 10,000 మారులు గంగా స్నానంబును,

0: అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించిన గలుగు ఫలంబు తమ తల్లికి ప్రీతిపూర్వకముగా వందనమాచరించట వలన కలుగును. వేదమూలమిదం జ్ఞానం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్. జ్ఞానమునకు వేదమే మూలము, గృహమునకు భార్య ఏ మూలము, ధాన్యమునకు కృషి ఏ మూలము, జగత్తుకు ధనమే మూలము.
1: ఇప్పుడు ఒక మంచి కథను రూఫస్ వినిపిస్తాడట, విందామా మరి?
2: నేను చెప్పబోయే కథ పేరు నిజాయితీ కలిగిన ప్రతిఫలం. అనగనగా ఒక రాజ్యానికి ఒక చక్రవర్తి ఉండేవారు. ఆయన క్రింద అనేక రాజ్యాలు ఉండేవి. ఒకసారి ఆ చక్రవర్తి గారు వేటకు అడవికి వెళ్లారు. ఆయన చాలాసేపు వేటాడి వేటాడి అలసిపోయారు. ఆయనకు చాలా బాగా దాహం అవుతుంది. తన చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని తిరిగి చూశాడు. అప్పుడు తనకు ఒక గొర్రెల కాపరి కనబడతాడు. అప్పుడు చక్రవర్తి గారు అతని దగ్గరకు వెళ్లి, అయ్యా నాకు చాలా దాహంగా ఉంది, నాకు కొన్ని మంచినీళ్లు కావాలి అని అడిగారు. అప్పుడు ఆ గొర్రెల కాపరి, అయ్యా నా దగ్గర నీళ్లు లేవు గాని కమ్మని మేకపాలున్నాయి, అవి తీసి ఇస్తాను, మీరు ఈలోపు ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి అని చక్రవర్తి గారితో చెప్పాడు ఆ గొర్రెల కాపరి. కొంచెం సేపు ఆయన తర్వాత ఆ గొర్రెల కాపరి పాలను తీసి ఇచ్చాడు. అప్పుడు చక్రవర్తి చాలా సంతోషపడి, నువ్వు నా దాహం తీర్చావు, నీ రుణం మర్చిపోలేను అని, నీకు 2 రాజ్యాలను పరిపాలించడానికి అధికారం ఇస్తున్నా అని ఒక ఆకు మీద రాసి, ఇది నా దర్బారుకు తీసుకువచ్చి చూపించండి, అప్పుడు మిమ్మల్ని రాజుగా ప్రకటిస్తారు అని ఆ గొర్రెల కాపరికి చెప్తాడు ఆ చక్రవర్తి గారు. అప్పుడు ఆ గొర్రెల కాపరి చాలా సంతోషపడతాడు. ఇంతలో చీకటి పడుతుంది. అప్పుడు ఆ గొర్రెల కాపరి నిద్రపోతూ ఆకును దిండు కింద పెట్టుకున్నాడు. తెల్లవారిన తర్వాత మేల్కొని చూడగానే ఆ దిండు కింద ఆకు ఉండదు. అప్పుడు ఆ ఆకు కోసం తన చుట్టూ చూస్తున్నాడు ఆ గొర్రెల కాపరి. అప్పుడు అతనికి ఒక మేక ఆ ఆకుని తినడం కనిపిస్తుంది. అది చూసి చాలా బాధపడతాడు ఆ గొర్రెల కాపరి. నాకు దైవానుగ్రహం లేదులే అనుకొని, భగవంతుడిస్తే తీసుకుంటా అంటూ తన గొర్రెలను మేకలను తోలుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు ఆ గొర్రెల కాపరి. ఇంతలో ఆ చుట్టుప్రక్కల కొంతమంది దొంగలు తాము దోచేసిన సొమ్మును పంచిపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఒకడు పేరు భగవాన్. ఇంతలో ఈ గొర్రెల కాపరి, భగవంతుడిస్తే తీసుకుంటా, భగవంతుడిస్తే తీసుకుంటా అని అరుస్తూ అటే వస్తుంటాడు. వాళ్ళలో ఒకడు, అమ్మో వీడెవడో ఇటే వస్తున్నాడు, అందులోనూ భగవంతుడిస్తే తీసుకుంటా అంటున్నాడు, మనం పారిపోదామని దొంగలు సంపదను అక్కడే వదిలేసి పారిపోతారు. ఆ గొర్రెల కాపరి అటు వెళ్తూ ఆ సంపదను చూశాడు. ఈ సంపద అందరికీ చెందాల్సినది అని ఒక గొయ్యి త్రవ్వి దానిలో వేసి ఆ సంపదను అక్కడ ఒక గుర్తు పెట్టుకొని, ఈ విషయం ఎట్లా అయినా చక్రవర్తికి చెప్దామని దర్బారుకు వెళ్లి జరిగినదంతా చెప్పి ఆ చోటుకు భటులను తీసుకువచ్చి ఆ సంపదను భటులకు ఇచ్చి వాళ్లతో పాటు చక్రవర్తి దగ్గరకు వస్తాడు ఆ గొర్రెల కాపరి. అప్పుడు ఆ చక్రవర్తి ఆయన నిజాయితీని మెచ్చుకొని, ఈ గొర్రెల కాపరికి 10 గ్రామాలను పరిపాలించడానికి అధికారం ఇస్తున్నానని అందరి ముందు ప్రకటిస్తారు. చూశారా బాలలు, నిజాయితీగా ఉంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. మనము కూడా ఎన్నో మంచి పనులు చేసి నిజాయితీగా ఉండి అనేక సంపదలను పొందుదాం, సరేనా?
1: రూఫస్ చెప్పిన ఒక నీతి కథను విన్నారు కదా. ఇప్పుడు నరసింహ శతకము నుండి ఒక చక్కని సీస పద్యమును శ్రీలక్ష్మి చెబుతుందిట, విందాం రండి.
3: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్లిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని

తుదకు దొంగల కిత్తురో దొరల కవును తేన జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శ్రీ ధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గాలను పాలదోలేవాడా, ఓ నరసింహ, తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవ్వడూ ధనాన్ని వెంట తీసుకొని రాడు, పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం

ఉపయోగించుకోవడమే కాని తాను కూడబెట్టిన సొమ్మును తినడు. అలాంటి దాన్ని దానం ధర్మం చేయకుండా భూమిలో పాతి పెడుతూ ఉంటాడు. చివరకు దాన్ని అనుభవించకుండానే తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకున్నట్టు దొంగలకో రాజులకో సమర్పించుకుంటాడు.

0: ఇప్పుడు కొన్ని సామెతలు సూక్తులు తెలుసుకుందామా?
1: పిట్ట కొంచెం కోతగణం, గురువులేని విద్య గుడ్డి విద్య, గోరు చుట్టుపై రోకటి పోటు, కోటి విద్యలు కూటి కొరకే, కాకి పిల్ల కాకికి ముద్దు, సంతోషమే సగం బలం. ఇప్పుడు కొన్ని సూక్తులు. తల్లిదండ్రులను కష్టపెట్టరాదు, జీవహింస చేయవలదు, కలనైన బొంక వద్దు, పరనింద చేయరాదు, కడచిన దానికి వగచి లాభం లేదు, చదువుకునే కాలం వృధా చెయ్యరాదు.
0: సామెతలు సూక్తులు విన్నారు కదా? ఇప్పుడు మనిషి అయినా సరే జంతువైనా సరే వాటి సహజ గుణాలు ఏవో ఈ చిన్న కథానిక ద్వారా మహతీ తెలియచేస్తుందట. సరే విందామా?
2: అనగనగా ఒక అడవిలో ఒక ఎలుక మెల్లగా పోతూ ఉన్నది. అలా పోతూ పోతూ ఉండగా ఒక పిల్లి ఎదురయ్యింది. ఆ పిల్లి ఎలుకను చూసి, నాకు చాలా ఆకలిగా ఉన్నది అని అన్నది ఎలుకతో. అప్పుడు ఎలుక పిల్లి తనని చంపేస్తుందని మనసులో గ్రహించి పిల్లిని చూసి, ఓ పిల్లి బావా పిల్లి బావా, నువ్వు గనక నన్ను గనక తినకుండా ఉన్నట్లయితే నేను నీకు మంచి బంగారు కంకణాన్ని ఇస్తాను, సరేనా అన్నది ఎలుక. బంగారు కంకణం అన్న మాట చెవిన పడగానే పిల్లికి చాలా ఆశ కలిగింది, సరేనన్నది పిల్లి. పిల్లి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక కుక్క ఎదురయింది. అప్పుడు పిల్లి కుక్కని చూసి భయపడి, ఓ కుక్క బావా నువ్వు కనుక నన్ను తినకుండా ఉన్నట్లయితే ఎలుకి ఇచ్చే బంగారు కంకణాన్ని నీకే ఇస్తాను అన్నది పిల్లి, సరేనన్నది కుక్క. కుక్క బావా అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక తోడేలు ఎదురొచ్చింది. తోడేలును చూసి కుక్క బావా భయపడి, ఓ తోడేలు బావా తోడేలు బావా, నువ్వు కనుక నన్ను తినకుండా ఉన్నట్లయితే నీకు బంగారు కంకణాన్ని ఇస్తాను అన్నది కుక్క బావా, సరేనన్నది తోడేలు. తోడేలు అలా పోతూ పోతూ ఉండగా ఒక సింహం ఎదురయింది. తోడేలు సింహాన్ని చూసి, ఓ సింహమా సింహమా, నువ్వు కనుక నన్ను కనుక తినకుండా ఉన్నట్లయితే నేను నీకు ఒక బంగారు కంకణాన్ని ఇస్తాను అని గజగజ వణికిపోతూ చెప్పింది, సరేనన్నది సింహం. తరువాత సింహం అలా వెనక్కి తిరిగి చూడగానే ఒక మనిషి బాణం గురిపెట్టి ఎదురుకుంటా నిలబడి ఉన్నాడు. అప్పుడు సింహం ఆ మానవుని చూసి, ఓ మానవోత్తమా, నువ్వు గనక నన్ను గనక చంపకుండా ఉన్నట్లయితే ఆ బంగారు కంకణాన్ని నీకే ఇచ్చేస్తాను అన్నది. ఆలోచనలో పడ్డాడు ఆ మానవుడు. ఇంతలో ఎలుక పిల్లికి బంగారు కంకణాన్ని తీసుకువచ్చి ఇచ్చింది. పిల్లి ఆ కంకణాన్ని తీసుకొని, నోటి దగ్గరకు వచ్చిన ఆహారాన్ని నేనెందుకు వదులుకోవాలి అని అనుకుంటూ దాని సహజగుణంగా ఎలుకను కాస్త తినేసింది. కుక్క పిల్లి దగ్గర బంగారు కంకణాన్ని తీసుకొని, నా దగ్గరకు వచ్చిన ఆహారాన్ని నేనెందుకు

0: కుదురుకోవాలని మనసులో అనుకుంటూ ఆ కంకణాన్ని తీసుకుని ఆ పిల్లిని కాస్త చంపి తినేసింది. తోడేలు కుక్క దగ్గర ఉన్న బంగారు కంకణాన్ని తీసుకుని దాని యొక్క సహజగుణం మానుకోకుండా కుక్కని కాస్త చంపి తినేసింది. తోడేలు దగ్గర ఉన్న బంగారు కంకణాన్ని సింహం తీసుకుని అక్కడ నిలబడి ఉన్న మనిషితో, ఓ మానవ, ఇప్పటి వరకు జరిగినంతా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అంటూ, ఓ మానవ, నీకు ఎలాగో నేను ఆహారంగా ఉపయోగపడను కదా, అందువల్ల నువ్వు ఈ బంగారు కంకణాన్ని తీసుకొని నన్ను వదిలిపెట్టు అన్నది. అందుకు ఆ వ్యక్తి, ఓ శిబెర్రి సింహమా, జంతువులు తమ ఆహారం కోసం ఇతర జంతువులను చంపి తింటాయి, కానీ మనిషి తన రక్షణ కోసం జంతువులను చంపుతూ ఉంటాడు అంటూ సింహం వైపు బాణం గురిపెట్టి వదిలాడు. ఆ సింహం కూడా చచ్చిపోయింది. కాబట్టి చూసారా బాలలు, ఎవరైనా దేని గురించి కూడా ఆశించకూడదు. అలా ఆశించినట్లయితే వీరికి పట్టిన గతే పడుతుంది. నీతి: దురాశ దుఃఖానికి చేటు, అచ్చాసకపోతే ఆపదలు ఎదురవుతాయి.
1: మహతీ చెప్పిన నీతి కథను విన్నారు కదా. మీరు ఇంతవరకు శ్రీ వినాయక కేంబ్రిడ్జ్ కాన్సెప్ట్ స్కూల్ తెనాలి వారు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు కదా. ధన్యవాదములు.
2: ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

అపరాజిత. రచన శ్రీ గరిమెల దుర్గాప్రసాదరావు. నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఇందు శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి. జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని. సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర. రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్. మాధవరావు శ్రీ పి నాగరాజారావు. రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి. కవికుమార్ శ్రీ విన్నకోట విజయరామ్. ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్. నాగభూషణం శ్రీ రెండు చిత్తుల రామచంద్రరావు. అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు. చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ. బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. నాటకం అపరాజిత.

0: అమ్మా
1: అమ్మా
0: ఏమిటి నాన్న?
1: నేను క్లాస్ ఫస్ట్ వచ్చానమ్మా. అన్ని ఆటలోను నాకే ప్రైజ్లు వచ్చాయి తెలుసా?
0: నా బంగారు కొండ, నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నానరా బాబు. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప ప్రయోజకుడివి కావాలి నాన్న. చూడు, ఆటల్లో పడి చదువు పాడు చేసుకోకూడదు నాయన. స్నానం చేసి అన్నం తిందు గాని.
1: అమ్మా రన్నింగ్లోను మ్యూజికల్ చేస్తున్నాను, నాదే ఫస్ట్. నా పెయింటింగ్ చూసి అందరూ మెచ్చుకున్నారమ్మా, దానిని

0: పోటీలకు పంపిస్తారట.
1: సర్లేరా, వాగుడు పెట్ట. పొద్దునెప్పుడు నాలుగు మెతుకులు తిన్నాం. లేలే, ఎండకు మొహం ఎంత కందిపోయిందో చూడు. లే నాన్న.
0: వస్తాలేమ్మా. విను, మా మాస్టర్ ఒక నాటకం రాశారు, అందులో పెద్ద పాత్ర ఇచ్చారు నాకు. బాగా చేయాలరా వాసు. వచ్చే నెలలో స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. నాటకంలో నీ పాత్రను చూసి అందరూ మెచ్చుకోవాలి అన్నారు అమ్మా. అబ్బా వినమ్మా, ఇల్లుడో టాపిక్.
1: అబ్బబ్బబ్బా ఉండరా, తీరిగ్గా పడుకునే ముందు చెప్పుకోవచ్చురే.
0: ఎప్పుడు ఇంతే మాయతో చెబితే మెచ్చుకుని ఎన్ని ముద్దులిస్తాడు. నీతో మాట్లాడు, నీకు నాకు పచ్చి.
1: అబ్బో, అలుగు ఎక్కువైందే చిన్ని కొండకి. సరే ఇప్పుడు చెప్పమ్మా, మామయ్య వాళ్ళు వచ్చాక తిరిగి నీ టేప్ రికార్డు వినిపిద్దు గాని.
0: వద్దులేపో, అన్ని మామయ్యకే చెబుతా.
1: మా బాబు కదూ, నా బంగారు కొండ కదూ, మా నాన్న కదూ. ఇటు తిరుగు నాన్న, వింటానన్నాను కదా.
0: నువ్వు మా పాఠశాలకే గర్వకారణమై వార్షికోత్సవానికి మీ పేరెంట్స్ ను పిలుచుకురా, చూసి సంతోషిస్తారన్నారు. అమ్మా, డాడీని చూడాలని ఉంది, ఒక్కసారి పిలిపించుకోవే.
1: బాబు, మీ డాడీ నీ పిలుపుకు అందనంత దూరంలో ఉన్నారు నాన్న. నువ్వు పెద్దవాడివి కావాలని, గొప్పవాడివి కావాలని ఎక్కడున్నా నిన్ను దీవిస్తుంటారా.
0: ఎప్పుడు ఇలానే చెబుతావు మావయ్య. అంతే, డాడీని చూపించమంటే దూరంగా ఉన్నారు, వస్తారులే బాబు అంటాడు. నేనే ఉత్తరం రాస్తాను డాడీకి.
1: ఏమని రాస్తారా?
0: డాడీ డాడీ, ఇంటనే వచ్చాయి నన్ను చూడ్డానికి, నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేస్తానని.
1: బాబు, అంత మాట అనకు నాన్న, నేను విని భరించలేను. నీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని కోరికలన్నీ చచ్చినా జీవచ్ఛవన్నా బ్రతుకుతున్నాను రా. నా చుట్టూ అలుముకున్న శూన్యంలో, నైరాస్యంలో, నీ సేదిలో నువ్వే నా సేకరణ రా, నువ్వే నా కంటి వెలుగురా.
0: అమ్మా అమ్మా, మాయ వచ్చాడే.
2: అమ్మా శిరీష, పసివాడు ముందు కాదమ్మా, మన కష్టాలు ఏకరూ పెట్టేది ఆ భగవంతుడికే నివేదించు, ఫలితం ఉంటుందేమో. కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు తల్లి.
1: ఉన్నన్ని రోజులు గుండెను తొలిచేస్తాయి కదన్నయ్య. నా జీవితమే ఒక ప్రశ్న, పరిష్కారం లేని సమస్య. మీ ఇద్దరు అమృత హృదయాలు కాబట్టి అక్కును చేర్చుకుని ఆదరిస్తున్నారు, లేకపోతే నా గతేం కాను.
3: సర్లేమ్మా, వదిలిపెట్టావు పొగడ్తలు. చూడమ్మా, ఎప్పుడూ ఆ చిన్నాడు ముందు కంట తడిపెట్టకు, గతాన్ని తవ్వుకుని బాధపడకమ్మా. రారా అన్నం తిందు గాని.
0: వస్తానులే ఆంటీ. మావయ్య, అమ్మ రోజు ఏడుస్తుంది, డాడీ ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడికి పంపించేయమని ఉత్తరం రాస్తాను దేవుడికి.
2: ఆ పని చేయరా, నీ మొర ఆలకించైనా కథలు వచ్చి కరుణిస్తాడేమి. బాబు, పొద్దుపోయింది గాని అన్నం తినపడుకో, మంచి పిల్లాడెప్పుడు పెద్దల మాట పాటిస్తాడు.
0: నాకు పెయింటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మావయ్య. రేపు డాడీ ఫోటో చూపించు, దాన్ని వేసి చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది ఈ వాసుగాడి మెరిట్ ఏంటో మీకు.
3: గడుగ్గాయ్, పొట్ట నుండే మాట్లే, పద బాబు.
1: అన్నయ్య, వాడు డాడీ ఏడని ప్రశ్నిస్తుంటే నా గుండె కలుక్కుమంటుంది అన్నయ్య. ఎన్నాడని మభ్యపెడతాం వాణ్ణి, నిజం ఏనాడైనా చెప్పక తప్పదుగా.
2: నిజమేనమ్మా, నిజాన్ని ఎంతో కాలం దాచాలి, దాచాలని ప్రయత్నించడం వ్యర్థం. కానీ ఆ నిజాన్ని భరించే శక్తి వాడికి రావద్దు. పాలబుగ్గులతో గంచులేసే వయసులో మీ నాన్న ఆ దేవుళ్ళో కలిసిపోయాడ్రా అని చెబితే ఆ పసి మనసు ఎంత గాయపడుతుందో ఊహించు. వాడు కూడా నీలానే విషాదాన్ని పంచుకొని పెంచుకొని పరిభ్రమిస్తాడు. ఇక వాడిలో ముద్దులులికే మాటలు వినలేవు, చురుకుదనాన్ని చూడలేవు. అందుకే చెప్తున్నాను శిరీష, నిజాన్ని నీలోనే దాచుకొని రావాలా, భరించాలమ్మా.
1: వారు పోయి 3 సంవత్సరాలైంది, లోకానికి ఈ నగ్న సత్యం తెలిసిన వాడికి తెలియకుండా నాటకం ఆడవలసి వస్తోంది. నలుగురు నవ్విపోతున్నా మీ మాట కాదనలేక పుని స్త్రీలా నెట్టుకొస్తున్నాను. ఎంతకాలం భరించాలన్నయ్యా ఈ రంపపు కోతను.

0: సిరి, చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయిన మనం ఒకరినొకరు ఓదార్చుకుంటూ పెరిగాం. కష్టాల కడలు దాటాం కదా అని సంతోషంతో ఊపిరి తీసే లోపల కళకళలాడుతుందని కాపురం చిన్నబోయింది. పెళ్ళైన 2 సంవత్సరాలకే చంద్రం పోవడం, వాడి తీపి గుర్తుగా బాబు మిగలడం జరిగింది. స్నేహితుడు కదా అని సంబరపడి ఆ మూడు ముళ్ళు వేయించి నీ మెడకు కురితాడు బిగించానమ్మా.
1: అన్నయ్య, నా తల రాతల వ్రాసి ఉంటే నువ్వేం చేస్తావు? విధి నన్ను వెక్కిరించింది, వేసిన మూడు ముళ్ళను విప్పింది. జీవితాంతం ఈ వేదన భరించేదానికంటే ఆనాడే మట్టిలో కలిసిపోయి ఉంటే ఎవ్వరికి ఏ బరువు ఉండేది కాదు కదన్నయ్యా.
0: అమ్మా సిరి, నువ్వు మాకేం బరువు కాదమ్మా. పిల్లలు లేని మేం వాసునే కొడుకుగా భావించి ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటున్నాం.
1: ఈ మూడు వారిని మొక్కకు నీళ్లు పోసి పాదు చేసి మళ్ళా చిగురింప చేయాలని క్షణ క్షణం నీరు పడుతున్న ఆవేదన నాకు తెలుసు. నాగరికత పెరిగిందన్న ఈ రోజుల్లో కూడా కట్టుబాట్లు, మూఢాచారాలు పడగవిప్పి నాట్యం చేస్తున్నాయి. నలుగురు నన్ను చూసి గుసగుసలాడుతూ ఉంటే తప్పు చేసిన దానిలో ఫీల్ అవుతున్నాను.
0: లోకులు కాకులని ఊరికి అనలేదు. ఒకరు అరుస్తుంటే 10 మంది కట్టగట్టుకుని కోడే కూస్తారు. విధి వంచితులను చూసి జాలిపడేది పోయి వెక్కిరిస్తూ ఆత్మసంతృప్తిని పొందుతారు సభ్యతా సంస్కారం లేని మనుషులు. వాళ్ల మాటలకు విలువకూడదమ్మా. విలువిచ్చామని తెలిస్తే మరింత విజృంభిస్తారు.
2: మీ మొగాళ్ళ సంగతి అటుంచండి. ఆడదానికి ఆడదే శత్రు. 5వ తరం కోల్పోయిన ఆడది పెళ్లిళ్లకు పేరెంటాలకి రాకూడదు. ఎదురుస్తే వెళ్ళిన పని అవదు అంటూ నిందలు మోపుతారు. సమాజం ఒక్కరోజులో మారదండి, కాలక్రమేణా మార్పులు రాక తప్పవు. పరిస్థితులను బట్టి మనమే సర్దుకుపోవాలి. బాబు అన్నం తిని పడుకున్నాడు, లేవండి. మీరు భోంచేద్దురు గానీ.

0: చూడండి శిరీష్ గారు, ఆ సూర్యాస్తమయం, ప్రశాంతమైన ఆ చల్లని సముద్రపు ఒడిలో శాత తీర్చుకోవాలని ఎలా ఒదిగిపోతున్నాడో ఆ అలసిపోయిన భాస్కరుడు. చుట్టూ ఆ అరుణవర్ణం అలలపై ఎలా ప్రతిబింబిస్తుందో, ఓహో ఎంత మనోహర దృశ్యం ఇది.
1: రామకృష్ణ గారు, మీకు ప్రశాంతమైన సముద్రం కనిపిస్తూ ఉంటే నాకు కల్లోలిత కడలు గోచరిస్తోంది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు చెలియని కట్టను చీలుస్తున్నాయి. గాఢ అంధకారం ప్రకృతి అందాలను దాచేస్తోంది, దోచేస్తోంది.
0: ప్రకృతి అందాల్లో మీరు వెలయత్వాన్ని చూస్తున్నారంటే మీ మనసు ఆందోళన భారంతో కుంగిపోతుందన్నమాట. సరే పదండి, అలా వెళ్ళి ఆ అలల దగ్గర ఇసుకలో కూర్చుందాం. పదండి. మనసులోని బాధ ఆత్మీయుడి దగ్గర విప్పి చెబితే బరువు తగ్గుతుందంటారు. రండి ఇలా కూర్చోండి.
1: మీరు సైకాలజీ బాగా స్టడీ చేస్తారనుకుంటాను.
0: చిన్నప్పటి నుంచి నాకు అదే పనండి. స్కూల్లో చేరేటప్పుడు మీ నాన్న పేరేమిటన్నారు? తెలియదన్నారు. నవ్వారు. మీ నాన్న ఏం చేస్తుంటాడు అన్నారు. అదేం పిచ్చి ప్రశ్న అండి, నాన్న పేరే తెలియదు, ఆయన ఏం చేస్తాడో నాకేం తెలుసు అన్నాను. పోనీ మీ అమ్మ పేరు చెప్పవయ్యా అన్నారు. దానికి డ్యూటోనే అన్నాను. అమ్మ నాన్న లేకపోతే నువ్వెలా ఊడిపడ్డావు అన్నారు. ఏం చేయనండి, ఓ స్త్రీ ఓ పురుషుడు ఆవేశంలో కలిశారు, ఫలితంగా నేను పుట్టాను. వీడు మాకు పనికిరాడని చెత్త కుండీలో విసిరేశారు అయ్యిద్దరు. ఓ ధర్మాత్ముడు నన్ను చూసి జాలిపడి అనాథాశ్రమంలో పడేశాడు. ఇప్పుడు పలకాబలకం పుచ్చుకుని మీ ముందు ఉన్నాను అని చెప్పాను. మరో మాట మాట్లాడకుండా నాకు రామకృష్ణ అని పేరు పెట్టి చదువుకు శ్రీకారం చుట్టారు.
1: గూడు కట్టుకున్న విషాదానికి ఆనందాన్ని జతపరిచి మెరుగులు దిద్దుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ కథ, కంటిన్యూ చేయండి.
0: ఆగండి ఆగండి, అలా త్వరపడితే ఎలా? ఇవిగో వేరుశనకాయలు కూడా వచ్చేసాయి. ఇదిగో ట్రావయ్య, ఆ చూడు, ఆవిడ గారికి 1/2 రూపాయి, నాకు 1/2 రూపాయి వేరుశనకాయలు. తినండి, కాయలు బాగా వేగి రుచిగా ఉన్నాయి.
1: అవునండి, స్కూల్లో చేరాక మీ తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలిసిందా?
0: గాలిపటం తెగిపోయిందనుకోండి, గాలి విపరీతంగా వీస్తే అది ఎక్కడికి పోయిందో ఎగరేసిన వాడికి తెలియదు. అలానే మన పని కూడా. నాలాంటి పోలికలు ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా ఎదురవుతారేమోనని కాగడా పెట్టి వెతికాను.
1: కనపడ్డారా?
0: కనపడ్డారు, కానీ వాళ్ళు కారులో తిరుగుతూ కనిపించారు.
1: ఆపి నిక్కతీసి అడకపోయారా? నాకింత ద్రోహం.

0: చేశారు అని.
1: అడిగితే చెప్పుచ్చు కొడతారండి. ఆస్తుల్లో అంతస్తుల్లో వాట అడగడానికి వచ్చావరా వెరినాగన్నని. చూడండి, పక్షి అయినా తన పిల్లలకి రెక్కలొచ్చే వరకు తను తినేది పెట్టి తన సంతానాన్ని కాపాడుకుంటుంది. మరి నా తల్లిదండ్రులు చాలా గొప్పవారండి. రక్తపు గుడ్డుగానే రోడ్డు మీదకి విసిరేసిన ధన్యజీవులు. అందుకే నేను పితృదేవోభవ మాతృదేవోభవ అని మాత్రం అనను, ఆచార్య దేవోభవాన్ని ఎలుగెత్తరుస్తాను. కాలేజీలో చదివే రోజుల్లో, వికసించని వయస్సులో విజ్ఞానాన్ని పంచిపెట్టి ఆదర్శాలకు రూపుదిద్ది నన్నెంత వాణ్ణి చేసిన మా మాస్టర్నే స్మరిస్తానండి. ఆయన్నే చెప్పిస్తాను. తినండి తినండి, తింటూ చెప్పుకుంటుంటే కథ బాగా రక్తి కడుతుంది.
0: మనసులో అగ్ని పర్వతం రగులుతున్నా నవ్వుతూ నవ్విస్తూ ఎలా కాలం గడుపుతున్నారండి మీరు?
1: అందులోనే టెక్నిక్ ఉంది శిరీష్ గారు. నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని దొర్లించేయాలి, లేకపోతే మన నేరే మనల్ని భయపెడుతుంది, కాటేస్తుంది.
0: మీతో మాట్లాడుతూ ఉంటే కాలం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదండి.
1: మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉందండి.
0: ఎందుకండి, నేనేం పాపం చేశాను?
1: మీరు నాకంటే అదృష్టవంతులు కనుక.
0: ఇది మరీ బాగుంది. ఏ విషయంలో అదృష్టవంతురాలంటారు?
1: చూడండి, మీ బాధలన్నీ విని ఊకొట్టి ఓదార్చటానికి దైవం లాంటి అన్నయ్య వదులున్నారు. లతలా అల్లుకుపోయి పెరుగుతున్న మీ అబ్బాయికి ఊతం ఇవ్వాలనే లక్ష్య సాధనతో మీరు మనుగడ సాగిస్తున్నారు. నాకెవరున్నారు చెప్పండి? ఎవరూ లేరు. నాలో రగిలే వ్యథనంతా ఈ సముద్రంతో, వీచే గాలితో, ఎగిరే పక్షులతో, నా చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో చెప్పుకొని సేద తీర్చుకుంటాను. నా కళ్ళల్లో కన్నీళ్ళేనాడో ఇంకపోయాయండి. ఏడ్చిన కన్నీళ్ళు రావు, అందుకనే నవ్వేస్తుంటాను. కానీ అప్పుడప్పుడు మాత్రం భయం వేస్తుందండి.
0: ఎందుకండి?
1: నేను చనిపోతే అనాథ సేవ అని మున్సిపాలిటీ వాళ్ళు తగలేకుండా వదిలేస్తారేమోనని.
0: తదాస్తు దేవతలు దీవించగలరు, అయినా ఒంటరిగానే మిగిలిపోతారని మీరు ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని అర్థం చేసుకునే స్త్రీ మీకు తోడవుతుందేమో.
1: అలాగన్నారు బాగుంది. చూశారు, ఇప్పుడు మీరు నన్ను వాదారుస్తున్నారన్నమాట. అంటే మీరు ఒప్పుకున్నారన్నమాట. అదే, నాకంటే మీవి తక్కువ కష్టాలని.
0: అదేం కాదు, మీరు మాటలు గారడీ చేస్తున్నారు. నా మనసులోని బాధలంతా ఎక్కడ విప్పి చెప్తానోనని ముందర కాళ్లకు బంధం వేస్తున్నారు. మీరు పురుషులు, ఏమన్నా ఏం చేసినా చెల్లుతుంది, అదే స్త్రీ చేస్తే ఈ సంఘం గగ్గోలు పెడుతుంది. మీరు అనాథగా ఉన్నా ఏకాకిగా ఉన్నా ఈ సమాజం పట్టించుకోదు, అదే స్త్రీ అయితే రాచి రంపాను పెడుతుంది. కాదంటారా రామకృష్ణ గారు?
1: ఓకే ఓకే, మీరు చెప్పింది నిజమేనండి. మీరు నేను ప్రస్తుతం ఒకే కష్టాల బోటులో ప్రయాణం చేస్తున్నాం. సరే, ఎవరెక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇప్పుడే తేల్చి పారేద్దాం.
0: ఎలా?
1: వెరీ సింపుల్. చూడండి, ఈ ఇసుకలో మన పేర్లు రాద్దామండి. ఏదో ఒక పెద్ద అలవచ్చి రాసిన పేర్లపై పడుతుంది. ఏ పేరు చెరకుండా ఉంటుందో వాళ్లకు కష్టాలు ఎక్కువని, రెండో వారు మిగిలిన వారిపై సానుభూతి చూపించి స్నేహితుడిలా ఆదుకోవాలనేది షరతు.
0: ఓకే ఓకే. అదిగో పెద్ద అల ఇటుగా వస్తోంది, తొందరగా రాయండి పేర్లను. చూసారా, మీ పేరు జరిగిపోయింది. నా పేరు నిలిచిపోయింది. ఇప్పుడైనా అర్థమైందా మీకంటే నేనే ఎక్కువ కష్టాల్లో ఉన్నానని?
1: అర్థమైంది శిరీష్ గారు. నన్ను అర్థం చేసుకోండి, నన్ను ఒక స్నేహితుళ్ళ ఆత్మీయుల భావించండి చాలు. చీకటి పడుతుంది, మీరికి ఇంటికెళ్ళండి, బాబు మీకోసం ఎదురు చూస్తుంటాడు.
0: మీరు వెళ్ళరు?
1: కాలం ఇంకా ఖర్చు కావాలండి. జనం రాత్రిని చూసి జడిసి పారిపోయినప్పుడు ఒంటరిగా ఉన్న ఈ సముద్రానికి టాటా చెప్పి కదులుతా. మీరు వెళ్ళండి.
0: అలాగేనండి, వెళ్ళొస్తానండి.
1: మంచిదండి.

0: డియర్ ఫ్రెండ్స్, కనిపెట్టేశాడు ఈ కవి కుమారుడు, కనిపెట్టేశాడు మన టైపిస్టు శిరీష చిదంబర రహస్యాన్ని గుప్పెట్లో పట్టేశాడు. పెళ్ళయిందని కొందరు, పెళ్లి కాలేదని కొందరు, పెళ్ళయి భర్త వదిలేశాడని కొందరు, భార్యాభర్తలు కీచులాడుకుని వేరయ్యారని మనలో మనం తర్జన భర్జన సాగిస్తున్నామా? ఇప్పుడు వాటన్నిటికీ పులిస్టాపు పెట్టేయాలి.
1: సర్లేరా, నువ్వు తెలుసుకున్న విషయం ఏదో సూటిగా చెప్పాడు, దానికింత ఉపోద్ఘాతం ఎందుకు?
0: పిచ్చివాడా, వెర్రివాడా, ధూత్తుడా, ధాత్తుడా, ప్రతిదాని

0: కథకి సస్పెన్స్ ఉండాలి నాన్న. జరిగిన జరగబోయే చరిత్రను కట్టే కొట్టే తెచ్చే అని కత్తిరించి కుదించి చెప్తే దాంట్లో పస ఉండదు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్లో ముంచి శ్రోతల గుండెల్లో చోటు చేసుకుని వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి నాన్న.
1: అబ్బా నాయన కవి కుమార్, నీ తల్లిదండ్రులు నీకు ఏ ముహూర్తం ఆ పేరు పెట్టారో గాని, ఆహా వాళ్ళు అమరజీవులు. నీ సాహిత్య ప్రేక్షకులకు జోహార్లు గాని నాయన, మమ్మల్ని చంపకుండా వచ్చే వారం సీరియల్లో చదువుకోండని దాటేయకుండా త్వరగా చెప్పు. అవతల బాస్ వచ్చే వేళైంది, సీట్ల ఖర్చు కూర్చోవాలి.
0: ఆ కట్టు ఆ బొట్టు కాదు కని కట్టు, పట్టు పట్టి 10 మందిని కూడా కట్టి ఆ గుట్టును రట్టు చెయ్యకపోతే ఒట్టు.
2: రే నీ పొయిట్రీతో మమ్మల్ని ఖూనీ చేయకురా. ఒంటరిగా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి తీరుబడిగా తాపీగా చదివి వినిపించు నీ కవితలు. భూతాలు ప్రేతాలు సమావేశమై నిన్ను మెచ్చుకుని ఆవహిస్తాయి.
0: రే రే నా సాహిత్యం మనుషులకు పనికిరాదు నా నీ భావం. మూర్ఖుడా నికృష్టుడా దరిద్రుడా దౌర్భాగ్యుడా, అసలు ఈ రోజుల్లో శుద్ధ సాహిత్యానికి శవ సాహిత్యానికి ఎంత విలువ ఉందో నీకేం తెలుసురా నిరక్షర కుర్చే.
2: ఒరే చెప్పైనా తిట్టు తిట్టైనా చెప్పు, అంతేగాని ఈ హింసను భరించలేం. నీ వీరశుద్ధికి మేము తలనొంచాం, మాలో సహనం చచ్చిందిరా బాబు.
0: దారికి వచ్చారు కదా. ఎప్పుడైనా నన్ను విమర్శించారో ఖబర్దార్, 4 కవితలు పదే పదే చదివేసి దారుణంగా మిమ్మల్ని హత్య చేసి నేను పైశాచిక ఆనందాన్ని పొందుతాను.
1: ఈసారి కవిత కాకరకాయలంటూ రోడ్డు మెదిపావో, ఇక్కడున్న 5 మందిని మూకుమ్మడిగా నిన్ను మద్దతు చేసి శవాన్ని రోడ్డు మీద పడుకోబెట్టి చందాలు వసూలు చేసి సమాధి కట్టిస్తాం.
0: బాబో ఆ పని మాత్రం చేయకండి రా, అసలు విషయం చెప్తాను వినని
1: చెప్పు.
0: శిరీష చిలక కొట్టిన చంపంటురా.
2: కాల్జారిందా?
1: ప్రమాణం సాగించిందా?
2: భగ్న ప్రేమికురానా?
1: భర్తృ పీడితురానా?
2: నెల తప్పిన వీరవనిత?
1: గిడ్డను కలిసి విసిరేసి నాది శిరోరత్నమా?
0: అదేం కాదురా, ఆమె పెళ్లి చేసుకుంది, 2 సంవత్సరాలు కాపురం చేసింది బిడ్డను కంది. వాడిప్పుడు కాన్వెంట్లో చదువుతున్నాడు.
2: సాదా సీదా స్టోరీ అయినా ఆమెప్పుడు సీరియస్ గా ఉంటుంటే నేనేనాడో ఊహించా, ఏవో ఫ్యామిలీ కలతలు ఉండుంటాయని.
0: అక్కడే పప్పులో కాలేశం, నీ ఊహ తప్పు. ఆవిడ భర్త కాలం చేసి 3 సంవత్సరాలైంది.
1: మరి ఆ బొట్టు
2: తల్లో ఆ పొలచుండులు
1: చేతికి గాజులు
2: ధరించే రంగురంగుల నైలెక్స్ చీరలు,
0: ఆ వేషధారనే మన్ని మోసం చేసింది. ఈవిడకు అన్నయ్య ఉన్నాళ్లే పెద్ద జర్నలిస్ట్, మూఢాచారాలకు స్వస్తి చెప్పాలని ఆదర్శాలని ఇంట్లోనే అమలుపరుస్తున్న ధీరోదాత్తుడు. దాని ఫలితమే ఈవిడ నవీన వేషధారణ.
1: అమ్మో అమ్మో ఎంత మోసం చేసింది,
2: మహాపతివ్రతలా ఫోజు పెట్టింది,
1: ఆచారాలను మంట కలుపుతోంది,
2: నారీ లోకానికే తలవంపులు తెస్తోంది.
0: కాబట్టి ఈ నగ్న సత్యాన్ని ఆఫీస్ అంతా చాటేసి ఆవిడ విప్లవ ధోరణికి అడ్డుకట్ట వేయాలి.
2: అదిగో వస్తోంది, మందస్మిత వదన హంస గమన. వెనకే వస్తున్నాడు రామకృష్ణ, దానికి దగ్గర వారిని తెగ తాపత్రయం పడిపోతున్నాడు పిచ్చి సన్నాసి.
1: పూర్ఫెలో ఈ విషయం తెలిస్తే ఆవిడ దూరం పరిగెడతాడు.
0: వాడి ఆఫీసులో రావుడు వీధిలో కృష్ణుడు, నోరెత్తితే మనకు బోధిస్తాడు భగవద్గీత. కాబట్టి సోదరులారా, వీరి చరిత్ర వచ్చే వారం సీరియల్లో విందురు గాని, పదండ్రా బాబు బాస్ వచ్చే టైం ఏంది, మనందరినీ గుంపుగా చూశాడో పిచ్చి కుక్కలా వెంటబడి కరుస్తాడు. పదండి.
3: చూడండి శిరీష గారు, ఈ జంతు ప్రదర్శనశాలలో అనేక రకాల జంతువులను చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది?
4: రకరకాల జంతు లక్షణాలు మానవుల్లో కూడా తొంగి చూస్తున్నాయి అనిపిస్తుంది. మేధస్సు పెరిగినా ఆలోచన ధోరణిలో ఆ లక్షణాలు వ్యక్తమై మేము జంతువులకేం తీసిపోవని ప్రవర్తిస్తున్నారు.
3: కరెక్ట్ గా చెప్పారు. కొందరు నాగుపాములా కాటవేయాలని చూస్తారు, మరికొందరు పొంచి పొంచి నక్కల్లా కోస్తారు, ఇంకొందరు కోతుల్లా వ్యవహరిస్తారు, దుర్మార్గులు చాటును దెబ్బతీసే చిరుతల్లా మీద పడతారు. ఒక రకంగా చెప్పాలంటే జంతువులే మనకన్నా గొప్పవండి, అవి తన జాతి నాశనానికి పూనుకో. మరి మనిషిన్నాడు చూశారు, పక్కవాడు పతనానికి గోతులు తవ్వుతాడు.
4: అంతేకాదండి, జంతువులు తన ఆహారాన్వేషణకో లేదా తన స్వరక్షణకో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే మనిషి అసూయ ద్వేషాలతో తన తోటివారి మీద రాక్షసత్వాన్ని పెంచుకుని పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు.
3: శిరీష్ గారు, మన ఆఫీసు కూడా ఓ జంతు ప్రదర్శనశాలలా కనిపిస్తుంది కదా?
4: అవునండి, కానీ ఈ జూలో సాధు జంతువులను క్రూర జంతువులను వేరు చేసి వేరు వేరు బోనుల్లో పెట్టి రక్షణ కల్పించారు. మన ఆఫీస్

0: ఆఫీసులో అన్నింటినీ కలగా పులగం చేసి మీ ఇష్ట రాజ్యమని వదిలేశారు. వాటి నుండి మాలాంటి వారికి రక్షణ లేకుండా పోయింది.
1: శిరీష్ గారు, ఈ ప్రపంచం ఉంది చూశారు? చేతులు కట్టుకుని కూర్చుంటే లేచి నించోమంటుంది, లేచి నించుంటే బస్కిలి తీయమంటుంది, ఎదిరించి నిలిస్తే మీకు దాసోహం అంటుంది. ఓ పులైనా సింహమైనా మీకు ఎదురుపడిందనుకోండి, తీక్షణంగా కళ్ళెర చేసి దాని వంక చూస్తే తోక జాడిస్తుంది. పిల్లి పులిగా మారాలి, తప్పదు. నెల రోజుల నుండి చూస్తున్నానండి, మీరెంతో మానసిక వేదన పొందుతున్నారు. ఆ క్షోభను తట్టుకోలేక ఎక్కడ ఎక్కిన కొమ్మను నరుక్కుంటారోనని భీతిల్లి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. అటు చూడండి, మన ఆఫీసులో కవికుమార్ మనల్ని నీడలో ఎలా ఫాలో అవుతున్నాడు.
0: చిచి, వాడుంటి రోగండి. ఆ పనంటూ ఈ పనంటూ నా చుట్టూ చేరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. పాప, వాడు ఆకలి చూపులు విషపు నవ్వులు చూస్తుంటే ఒళ్ళు జరదరిస్తోంది.
1: మెత్తని వాళ్ళని చూస్తే మొట్టబుద్ధి అవుతుందట. మొళ్ళును మొళ్ళుతోనే తీయాలండి. గుచ్చుకుంటుందని భావిస్తే చెప్పుతో అదిమి పెట్టి నేల రాయాలి.
2: హలో హలో, మీరు ఇక్కడ ఉన్నారా? దూరం నుంచి చూసి ఎవరో ఫ్యామిలీ అనుకుని పొరపడ్డాను. ఏమిటి ఇలా వచ్చారు?
1: ఏముందండి, ఆదివారాన్ని సద్వినియోగం చెయ్యాలిక. మీరేమిటి ఆ కోతులు వంక తదేకంగా చూస్తున్నారు?
0: బహుశా వాటి మనస్తత్వాన్ని స్టడీ చేస్తుండొచ్చు.
2: అలా పక్షుల విభాగానికి వెళ్ళానండి. అందమైన చిలకలు గోరువంకలు కనపడ్డాయి. అవి మన్ని మరిచి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి. ఇటు తిరిగితే కోతులు కనపడ్డాయి. మానవుడు కూడా ఒకప్పుడు కోతి జాతి వాడే కదా, అందుకనే నిశితంగా పరిశీలిస్తున్నా.
1: అలాగా కోతు నుండి గెరిల్లా, దాని నుండి మానవుడు ఉద్భవించినా ఇంకా కొందరిలో కోతి బుద్ధులు పొంచి పొంచి చూసే లక్షణాలు పోలేదు మరి.
2: మరే మరే అన్నట్టు మీరు జూ అంతా చూసి వచ్చినట్టున్నారు. నేను అలా వైల్డ్ యానిమల్స్ వింగ్కి వెళ్ళి వస్తాను. వస్తానండి శిరీష్ గారు. మీ ఏకాంతానికి భంగం చేయలేదు కదా.
0: 10 మంది తిరిగే ఈ జూలో ఏకాంతం ఏముంటుంది చెప్పండి. మేము అలా లేళ్లను జింకలను చూసొద్దాం అనుకుంటున్నాం. వస్తే మీరు రండి, మాకేం అభ్యంతరం లేదు.
1: వెళ్ళనియండి శిరీష్ గారు. ఆయంది సాధు జంతువులను చూసి ఆనందించే మనస్తత్వం కాదు, క్రూర మృగాలు ఎలా దొంగ దెబ్బతీస్తాయోనని పరిశీలిస్తారు. అంతే కదండి కుమార్ గారు.
2: ధైర్యస్థుడు వాటినే చూడాలని కోరుకుంటారు కదండి. వెళ్ళొస్తా.
0: తప్పు చేసిన వాడిలా ఆ తడబాటు చూడండి.
1: తప్పు చేసిన వాడెప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాడండి. మనసులో ఏ కల్మషం లేనివాడు నిండుగా నవ్వగలడు, నిర్మలంగా మాట్లాడగలడు. కాస్త ఎండ పెరిగిందే, అలా ఆ చెట్టు నీళ్ళకు వెళ్దాం పదండి.

0: ఏమండి పవిత్రమైన అమరావతి క్షేత్రంలో అమరేశ్వరుని ఏమివ్వమని కోరుకుంటున్నారు శ్రీవారు?
1: అనుభవగల భార్యను అందాల బాబును ప్రసాదించిన ఓ అమరేశ్వరుడా, నా బాబును నాలానే ఇంజనీర్ చెయ్యి అని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మరి నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు శిరీష.
0: నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు నిలుపు స్వామి అని వేడుకుంటాను. నా కొడుకు ఇంజనీర్ కాకూడదు, డాక్టరే కావాలని స్వామితో చెప్తాను.
1: ఏ ముసలితనంలో మనకు వైద్యం చేసి కాపాడతాడనా? నువ్వేనైనా చెప్పు శిరీష, బాబిగారు ఇంజనీర్ కావాల్సిందే, తండ్రికి మించిన కొడుకు అనిపించుకోవాలి.
0: పెద్దవాడయ్యాక వాడు నా మాట విని డాక్టరే అవుతాడో, నీ మాట మన్నించి ఇంజనీరే అవుతాడో చూద్దాంగా. నా వరాల తండ్రి నా మాట ఎప్పుడూ కాదండి.
1: అలాగే చూద్దాం. చూడు, నా చిన్ని కృష్ణుడు తండ్రి మాట ఎప్పుడూ జవదాటడు. పోనీ కొంచెం
0: ఏంటి,
1: ఇంకొకరిని కనేసి వాణ్ణి డాక్టర్ చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు.
2: ఎంతసేపు మీ వాదోపవాదాలు, మేమందరం ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాం, త్వరగా రండి. స్నానాలు ముగించుకుని స్వామి దర్శనానికి వెళ్ళాలి, పొద్దుకుపోతుందిరా.
3: అమ్మా జానకి, మాధవ మీరు కానివ్వండి అమ్మా స్నానాలు, వాళ్ళు ఒక పట్టాన్ని తెగులు రారు. నువ్వు చేయలేమే స్నానం, అలా నుంచున్నావే.
4: ఇదిగో వస్తున్నా. యాండి లోతుకు దిక్కండి, ఆ చెంబుతో తలారా పోసుకోండి చాలు, అసలే ఈత రాదు కూడా మీకు.
2: అలానే అలానే, నువ్వు మెట్ట మీద కూర్చొని స్నానం చేయి.
4: అలాగే రండి పిండి గారు, కృష్ణమ్మ నమ్మలేమండి, పైకి ప్రశాంతం.

0: ఇంకా కనిపిస్తూనే ఉన్నా ఎన్నో గుండాలు ఊబులు ఉన్నాయిక్కడ. లోతుకెళ్ళొద్దని చెప్పారు ఇందాక మనకు ఎదురైన వాళ్ళు.
1: యాండి, దూరంగా వెళ్ళకండి, గుండాలున్నాయట, అక్కడ చాలా ప్రమాదం.
2: వస్తున్నావు
3: నానా? ఇక లాభం లేదు, కదలాల్సిందే. చూడు ఆ బ్యాగ్ లో నా బట్టలు పట్టుకురా. గలగల బారే కృష్ణా నదిలో ఈతలాడాలి. ఎన్నాళ్ళైందో ఈత కొట్టి సిరి. చిన్నప్పుడు నేను పెద్ద ఈతగాన్ని, అలుపు సరుపు లేకుండా మైలు ఈదేవాణ్ణి. మీ అన్నయ్య మాధవ గారు ఉన్నాడు, ఎందుకు ఒడ్డును కూర్చుని కూడి రగాలు తీసేవాడు. మోకాళ్ళలోకి దాటి నీళ్ళలోకి వచ్చేవాడు కాదు.
0: రండి, మా అన్నయ్యకు జలగండ ఉందన్నారు, అందుకే నీళ్ళ తోలికి పోడు. వాళ్ళ స్నానాలు కూడా అయిపోయి బట్టలు వేసుకుంటున్నారు. మనం ఇంకా ఇక్కడే ఉంటూ నవ్విపోగలరు. బయలుదేరండి బాబు, అందరూ నన్ను ఆడిపోసుకుంటారు, మొగుళ్ళు కట్టేశారండి. ఇవన్నీ నేను సర్దొస్తానండి.
3: అలాగే రాణిగారు ఆజ్ఞ తప్పుతుందే. ఇదిగో త్వరగా వచ్చి.
2: ఏమిట్రా చంద్రం ఆలస్యం? ఒడ్డున తడిబట్టలు ఆరేస్తూ ఉంటాం, కానీ త్వరగా ముగించండి. మంగళగిరి వెళ్ళి పానకాలరాయిని దర్శించాలి, టైం కూడా లేదు.
1: బాబు, నది లోపలికి వెళ్ళాక నానా, ఊపులున్నాయట. నానా, ఒడ్డునే స్నానం చేసి వచ్చేయరా.
3: సరేనమ్మా, నీకు మరీ భయం ఎక్కువే.
0: యాండి, అది చూడండి, అన్నయ్య గారు ఈదుకుంటూ లోపలికి వెళ్తున్నారు.
4: వాడు ఈతలో పెద్ద ఎక్స్పర్ట్. చిన్నప్పటి నుంచి నువ్వేం కంగారు పడకు.
0: అయ్యో అమ్మా, సిరి నువ్వే నాకు ఆగేసి దూరంగా వెళ్ళదని హెచ్చరించమ్మా మీ ఆయన.
5: యాండి, ఇదిగో మిమ్మల్ని, వచ్చేయండి వండుకో. ఈదింది కాలికి రండి.
0: అయ్యో, వాడికి నీళ్ళు చూస్తే చాలమ్మా గొర్రె పుట్టుకొస్తుంది. మరి ఇంకా ముందుకెళ్తున్నాడు. చంద్ర రామ్మా, బయటికి రా.
5: యాండి, ఇట్రండి యాండి, మిమ్మల్ని పిలుతుంది, వినపడుతుందా? యాండి వచ్చేయండి, వచ్చేయండి వండుకో. తెలుగులాడుతున్నట్టు కనిపిస్తుంది. రమ్మని పిలువన్నయ్యా, గట్టిగా పిలువన్నయ్యా, నాకేదో
4: అనేస్తుంది అన్నయ్యా,
0: పిలువన్నయ్యా. బాబు పుణిగిపోతున్నాడు అయ్యా, కాపాడండి అయ్యా బాబు, మీకు పుణ్యం ఉంటుంది.
4: ఎంత పని జరిగింది? ఎంతటి గజీతగాడైనా ఆ వైపుకు వెళ్ళడండి, అక్కడ పెద్ద గుండం ఉంది, ఎంత మందిని పొట్టలు పెట్టుకుందో. ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు అధికం పోరు.
0: ఇంతమంది
4: జనం గుండెడారు, ఒక్కలేదా మా చంద్రుని కాపాడలేరా?
6: మా ప్రాణాలు మాకు తీపే, పోనీ ఎవరు సాహులు పని చెప్తారు కదా.
4: బాబు
6: ఏముంది ఆయన, ఆపండి, ఆ పెద్ద రక్షించండి. పోయిన ఎక్కడికి తిరిగాడు, ముందు నేను కాస్త కాపాడుకోండి. ఏ పొడవైనా ఇక్కడ ఉంటే బాగున్నాం, మనుషులు ఎవరు చెగించాయని
0: కాపాడలేదు. పోరాడుతున్నారు ఇది రాని వాళ్ళు ముందుకెడితే ప్రమాదం. కలిసిపోవడానికి
4: పిచ్చి పట్టిందా ఏమి? అందరూ కలిసి కట్ట కట్టుతో దందో దుడుతా ఉంటారు. అరే లోకాలో, అరే రత్తయ్య, అలా నదిలో దుక్కున్నా వడేసి పట్టుకోండి. ఇలా వడ్డ చూస్తుంటే అందరూ చచ్చి ఊరుకునేటట్టుగా ఉన్నారు.
7: ఎవరు చేయగలిగింది ఏం లేదు తల్లి, అంతా మన చేతులు దాటిపోయింది. మన చంద్రం మనకి ఇక లేదమ్మా, వద్దు తల్లి, నా మాట విను.
0: పట్టకూడదు.

0: చేతికి అప్పగిస్తున్నాను. ఆయనతో పాటే నేను నది గర్భంలో కలిసిపోవాలి. ఈ ఏడాది బ్రతుకు నేను
1: మురీరాణ్ణి కాపాడలేకపోయినా బతుకులో నీతో పడి చస్తానంటే చూస్తూ కూర్చోడానికి మేము మనసం అనుకున్నావా రాక్షసం అనుకున్నావా? ఆయన అత్తిగా ఆయా లోకాలు అందరినీ పట్టుకోండి ఏమైనా దొరుకుతుంది పూర్తి చేసుకోవడానికి. నేను అలా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పొస్తా నేను జరిగిన విశేషాలు ఏమయ్యా. అలా చూస్తూ మమ్మల్ని నిలబడతానండి, కాస్త సౌరవించవయ్యా.
0: పరమేశ్వర నేనేం పాపం చేశానయ్యా, నీకే అన్యాయం చేశాను. నా మీద కత్తి కట్టి నా సంసారంలో నిప్పిపోస్తావు, నిండు మనసుతో నిన్ను సేవిద్దామని వచ్చిన మమ్మల్ని చెప్పిస్తావా? నీ సన్నిధిలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే చూసి సహించే నువ్వు దేవుడువా? నిన్ను అందరూ పూజించాలా? అంజలి ఘటించి అర్థించాలా? పవిత్ర మనసుతో ఆరాధించాలా? ఉత్త మోసగాడివి, దగాకొడివి, దయాదాక్షిణ్యం లేని కఠిన పోషానుడివి. ఏ ఒక్కరినే బరి తీసుకున్నావే, నన్ను కూడా నీలో కలుపుకో. నీ రక్తదాహం తీర్చుకో, తీర్చుకో, తీర్చుకో.
2: అమ్మా సిరి, విధిరాతను ఎవరు తప్పించలేరు తల్లి. తప్పించాలనుకోవడం పుచ్చితనం. చచ్చి సాధించగలిగింది ఏం లేదు. పోయిన వాళ్లతో మనం పోలేం. వాళ్ల తీపి గుర్తులు మన మనస్సుల్లో కలకాలం చోటు చేసుకుంటే చాలు, వాళ్ళు అమరులవుతారు. మన నిమిత్త మాత్రమమ్మా. ఆ జగన్నాటక సూత్రధారుడు నిన్ను నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడమ్మా. చంద్రం కోరిన విధంగా బాబును తీర్చిదిద్దు. పద తల్లి పద, చంద్రాన్ని తీసుకెళ్తున్నారు. కళ్ళసారి చూసుకో, కన్నీటితో ఆ భౌతిక కాయానికి వీడుకోలు చెప్పమ్మా.
3: ఏంటమ్మా అలా భయంగా కాకబెట్టావు? అమ్మా అమ్మా నిన్నే మాట్లాడమ్మా.
2: ఏంటమ్మా సిరి, ఏం జరిగింది? ఎందుకు ఆ గావు కేక పెట్టావు? ఆ చెమట్లు ఏంటి? ఎందుకు నా వణికిపోతున్నా?
4: అమ్మా సిరి, ఇవిగో అమ్మా మంచినీళ్ళు తాగు. యాండి, సిరికి ఏమన్నా పేడకలు వచ్చినాయేమోనండి, వెర్రి చూపులు చూస్తుంది.
0: ఆ ఘోర సంఘటన నేను మరవలేకపోతున్నానన్నయ్య. పదే పదే నా మనసులో తొంగి చూస్తుంది. కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యం నన్ను వెంటాడి వేధిస్తుంది. మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా దాన్ని మరవలేకపోతున్నానన్నయ్యా.
4: దీనికి ఒకటే పరిష్కార మార్గం, నేను వారిలో కలిసిపోవాలి. అన్నయ్య రారమ్మని వారు నన్ను పిలుస్తున్నారన్నయ్యా. నేను వెళ్ళిపోతాను. నేను
2: జానకి, బాబుని తీసుకెళ్ళి నీ దగ్గర పడుకోబెట్టుకో. చూడు సిరి, అత్తవారింట్లో ప్రతి వస్తువు నీకు చంద్రాన్ని గుర్తుకు తెస్తుందని, వాతావరణం మారితేనైనా నీ ఆరోగ్యం కుదుటపడుతుందని భావించి ఇక్కడికి తెచ్చాను. నువ్వు ఆ సంఘటనను పదే పదే గుర్తుకు తెచ్చుకుని తలడిల్లుతున్నావు. నీ మనసుకు తగిలిన గాయం బలమైంది కాదన్ను. చూడమ్మా, నీ మనస్సు చెక్కబట్టుకోవాలి. విశ్రాంతిగా పడుకో, అన్నీ అవే సర్దుకుంటాయి.

0: రామకృష్ణ.
1: ఏమిటండి?
0: ఏదో పెద్దవాడి.
1: అయ్యో కాదని ఎవరన్నారండి?
0: కాదనలేదనుకో, పెద్దరికం వస్తున్నందుకు పక్కదోవ పట్టే యువకులకు సరైన మార్గం చూపించవలసిన బాధ్యత కూడా మాకుంటుందయ్యా.
1: నిజమేనండి, మెయిన్ రోడ్డు వదిలేసి దొంగదారులు డొంకదారులు వెతికే పెద్దలకు కూడా సరైన మార్గం చూపవలసిన కర్తవ్యం యువకుల మీద కూడా ఉంటుందండి.
0: బాలేవాడివయ్యా నువ్వు, భలే చమత్కారి. ఏదో నీ బాగోరి మన ఆఫీసు బృందం అంతా నా దగ్గరకు వచ్చి, ఇదిగో నాగభూషణం, పెద్దవాడివి, నువ్వే హెచ్చరించాలి, లేకపోతే రామకృష్ణ రొంపిలోకి కూరుకుపోతాడంటే చెప్పడానికి వచ్చాను గాని, అనవసర విషయాలు తలదూర్చే మనిషిని కాదు. ఏమనుకున్నావో ఏమిటో?
1: నేనేం అనుకోలేదండి మీ గురించి.
0: అయితే జాగ్రత్తగా విను, అది గాలం విసురుతుందో.
1: అదంటే ఎవరండి?
0: అదేనో శిరీష, ఎరేసి గాలం విసురుతోంది.
1: పాపం మీ మీదకి.
0: నా బోంద నా మీదకే విసురుతుందిలే, 50 పై పెడ్డమాని 6 బిడ్డల తండ్రిని. నాలో ఏ మిగులున్నాయి? వృద్ధాప్యపు ఛాయలు తప్పించి ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు. నిన్ను ఆకట్టుకున్నావని విసురుతోంది గాలం.
1: నేను చేపను కాదులేండి పడ్డానికి.
0: నేను ముందే ఊహించానులే తెలివేని పిండానివని. ఇంతకీ

0: బొట్లో పడేశావా?
1: అంత తేలిగ్గా బొట్లో పడ్డానికి ఆవిడే వెరిది కాదండి.
0: మరి ఏమిటా ఆ చెట్ట బట్టాలు, ఆ సరిగములు, ఆ పార్కులకి, బీచ్లకి, షికార్లకి ఇంతకీ క్రియ శూన్యం అంటావు?
1: సోషల్ గా హలో అన్న ఆడదాన్నల్లా కామంతో చూస్తే కళ్ళు పోతాయి నాగభూషణం గారు. చూడండి, వారం రోజుల కిందట నేను బీచ్ లో ఒంటరిగా కూర్చున్నానండి.
0: ఉంటే చెప్పబోయే నాంచక
1: ఉండండి, కంగారు పడతారేంటి? ఓ అమ్మాయి వచ్చి ఆప్యాయంగా హలో అని పలకరించిందండి. అది ఇది అడుగుతూ పక్కన కూర్చుందండి. ఏమేమో అడిగింది, ఎన్నెన్నో అనుమానాలు తీర్చుకుంది. చివరకు వస్తానని టాటా చెప్పెడిపోయింది.
0: గట్టిగుడి బలం బాగా విసరగలు అన్నమాట. మరి మళ్ళీ కలిసిందా?
1: లేదండి, అడ్రస్ ఇచ్చింది.
0: ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అన్నమాట.
1: చూడండి, ఆ అడ్రస్ కు వెళ్ళమంటారా?
0: వెళ్ళమంటారా అని నెమ్మది అడుగుతాడు. పిచ్చి సన్యాసి ఎగిరి గంపేసి దూక్క.
1: అయితే రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తానండి. ఎందుకంటే ఆ అమ్మాయి మీ అమ్మాయి కనుక.
0: ఒళ్ళు తిమ్మిరికి మాట్లాడుతున్నా, ఎన్ని గుండెలు ఉండాలి మా ఇంటికి వెళ్ళడానికి, మా అమ్మాయిని పలకరించడానికి.
1: గుడ్, ఇప్పుడు దారికి వచ్చారు. అదే మాట శిరీష్ గారంటే నేనేం జవాబు ఇవ్వాలో చెప్పండి. పెద్దలు అనుభవజ్ఞులు కదా, ఏ నోట మాట పడిపోయిందే? ఆవిడ మీకు చేసిన ద్రోహం ఏమిటండి? మిమ్మల్ని ఏనాడు పల్లెత్తు మాటని అనలేదే? ఇందుకలా వేట కుక్కలు ఆమె వెంటబడి తరుగుతారు. చూడండి, మసకేసిన కళ్ళజోడు ధరిస్తే లోకమంతా మసగ్గానే కనపడుతుంది. దేన్ని సరిగ్గా చూడలేరు మీరు.
0: దానికి మొగుడు పోయినా బరి తెగించి లోకాన్ని మోసగించడానికి బొట్టు పెట్టి నాటకం ఆడుతుంది తెలుసా?
1: భర్త పోతే ఆడదానికి నుదుటి కుంకుమ వద్దన్నారు. గుడ్, మరి భార్య పోయిన వాడికి కూడా మొహాన బాత పెడితే అందరికీ తెలుస్తుందిగా వాడు భార్య విహీనుడని.
0: అనాది నుంచి వచ్చే ఆచారాన్ని తారుమారు చేయకో, పెద్ద తెలివైన వాడని విర్రవెక్కో. దానికి ఒక కొడుకున్నాడు తెలుసా?
1: పాపం చాలా కష్టపడి విషయ సేకరణ జరిపారు. మీ శోధనకు పరిశోధనకు అభినందనలు. ఒక్కటి చెప్తున్నాను వినండి, శిరీష్ గారు నన్ను వివాహం చేసుకుంటానంటే నాకిట్టి అభ్యంతరం లేదు. ఒక ఇంటి వాడిని అవుతాను, వస్తానండి.
2: ఏమిటి గురు, ఏమన్నాడేమిటి?
3: ఏమంటాడు, కాలభారానికి వచ్చే ఉంటాడు.
0: నీ పెందాకుడు మనల్ని పెళ్లి పెద్దలై జరిపించండి కళ్యాణం, వెయ్యండి నాలుగు అక్షంతలు అన్నాడు.
2: బా కథ అడ్డం తిరిగిందే. ఇటు ఫెయిల్ అయితే ఆత్మించి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. చేస్తా చేస్తా, మళ్ళీ పెళ్లి చేస్తా, నలుగురు నోరు మూయిస్తా, కారు కూతలు కూస్తా, రేకు డబ్బా వాయిస్తా, అవమానానికి ప్రతీకారం తీరుస్తా, నేస్తం నేనున్నానని నీకు అభయం ఇస్తా ఇస్తా అది ఇస్తా.
3: నువ్వు కనుక మరో కవిత చదివితే చంపను వాయిస్తా, మళ్ళీ వాయిస్తా. నాగభూషణం, మనం కనుక ఇక్కడే ఉన్నామంటే ఆపరం వీరి కవిత ప్రవాహం. పోదాం పద
0: పద పద.
4: రామకృష్ణ గారు.
1: ఏమిటండి?
4: నేను విన్నది నిజమేనా?
1: మీరు విన్నదేమిటో తెలిస్తేగా అది నిజమో కాదో చెప్పడానికి.
4: మీరు ఆఫీసులో అందరితో నన్ను పెళ్లి చేసుకుంటానని చాటింపు వేశారట?
1: దానికి చిన్న అమెండ్మెంట్ అండి, చాటింపు మాత్రం వేయలేదండి. మన ఇద్దరి సఖ్యతను చూసి అపార్థం చేసుకుని మీ మీద నిందలు మోపుతుంటే సహించలేక శిరీష్ గారు ఒప్పుకుంటే నాకు పెళ్లి చేసుకోవడానికి ఎట్టి అభ్యంతరం లేదని మనసులోని మాట చెప్పానండి.
4: నా మీద నా వైభవ్యం మీద జాలిపడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
1: నో, అటువంటిదేం లేదు.
4: దారిన పోతుంటే ఓ గుడ్డివాడు కనిపిస్తే అమాంతంగా జాలిపడి వాడి జోల్లో 10 పైసలు వేస్తే లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
1: లేదండి, ఓ తీగ పందిరిపైకి పాకాలంటే దానికి ఆధారం ఉండాలి. అప్పుడే అది పాకి పందిరంతా అల్లుకుంటుంది, చల్లని నీడను ప్రసాదిస్తుంది. శిరీష్ గారు, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్లే స్వాతంత్ర్యం ఇంకా రాలేదండి. ఆ స్వాతంత్రయాన్ని ముందు తరాల వాళ్ళు చూడొచ్చేమో గాని మనం చూడలేం. ఒంటరిగా ఏ ఆధారం లేని స్త్రీని లోకులు కాకుల్లా పొడుస్తారు, రాబందుల్లా పీక్కు తింటారు. మీలాంటి సున్నిత హృదయాలు దాన్ని తట్టుకోలేరు. పసుపు తాడే ఆడదానికి శ్రీరామరక్ష కాబట్టి మీకిష్టమైతే ఆ మూడు ముళ్ళు వెయ్యాలనుకున్నాను, ఇది తప్పంటారా?
4: తప్పు మీది కాదండి, నాది. స్నేహాన్ని కోరితే దానికి తెలివిగా రంగులు పూసి మీ స్వార్థాన్ని బయటపెట్టి నన్ను నడిబజారులోకి ఈడ్చారు. వ్యంగ్యంగా ఒక్కొక్కరు నవ్వుతూ ఉంటే, వెటకారంగా చూస్తూ ఉంటే, ఆ చూపుల వెనుక ఆ నవ్వుల వెనుక దాగున్న అపహాస్యం నన్ను దహించి వేస్తోంది. ఇదేనా మీ స్నేహధర్మం? ఇదేనా మీ మానవత? చెప్పండి రామకృష్ణ గారు, ఏం చూసి నన్ను

0: చూసి నన్ను అభిమానించారు. నాలో ఏముందని కోరికలు చచ్చిన ఆడదాన్ని, ఓ బిడ్డకు తల్లిని, భర్త చావును కళ్ళారా చూసిన దాన్ని, పసుపు తాడు తెంచుకున్న దాన్ని, ఈ దరిద్రాలను కట్టుకుని ఏం సుఖం బాగుకుందామని ఈ నిర్ణయానికి వచ్చి నన్ను అల్లరిపాలు చేశారండి. చెప్పండి.
1: మీరు ఆవేశంలో ఉన్నారు శిరీష్ గారు. ఇప్పుడు ఏం చెప్పినా మీ తలకెక్కదు. నిదానంగా ఆలోచించండి. కావలసినంత వ్యవధి తీసుకోండి ప్లీజ్.
0: ఇంకేం ఆలోచించక్కర్లేదు. మీరు తేనె పోసిన కత్తులు, మీ నిజ స్వరూపం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నమ్మించి నట్టేట ముంచగలరు మీరు నయవంచకులు.
1: శిరీష్ గారు, మీలాగానే నాలోనూ ఆవేశం ఉందండి. అరవగలను. నిందలు మోపటానికి కూడా హద్దుండాలి. అందమైన మాంసపు ముద్ద కావాలని కోరుకుంటారు కొందరు, బంగారుపు తొడుగుంటే చాలు తాళి కడతామంటారు మరికొందరు. సెక్స్ దృష్టితో వివాహ విలువలను కొలవడం నా చేత కాదు. వివాహం అంటే స్నేహబంధం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టాలైనా కన్నీళ్లైనా సమంగా పంచుకుంటూ, ఒకరి చేతుల్లో మరొకరు మట్టయ్యే వరకు కొనసాగించవలసిన పవిత్ర వ్యవస్థ ఇది. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గుండెల్లో ఏదో మూల నేను చోటు చేసుకున్నానో లేదో, మీ మనసులో రవ్వంత నన్ను గురించి ఆలోచిస్తున్నారో లేదోనని తరచి తరచి ప్రశ్నించుకోండి. తగిన సమాధానం లభిస్తుంది.

0: ఓడిపోయి అవిసిపోయి ఎగిరిపోయి అలిగిపోయి కంగు తిని తలను వంచి గుండె పగిలి మనసు చెదిరి సిగ్గు విరిచి సెలవు పెట్టి అడ్రస్సు మార్చి బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్, బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్ మన రామకృష్ణ.
1: ఏమిటా, నిజమేనా?
2: నిజమేనా భార్యవాడివిరా, అక్షర సత్యం. మన దెబ్బకు బెంబేలెత్తి ఢేరా పడి సెలవు పెట్టేసి ఈ పార్వతిని వదిలేసి చెప్ప పెట్టకుండా చెక్కేశాడు.
3: ఇక వస్తాడని నమ్మకం కూడా లేదు. ఆయ కట్టి ఎదురు దెబ్బ తగిలింది కదా. సీరేశు దగ్గరకు వెళ్ళి ఏడమ్మా నీ రామకృష్ణ అని అడిగాను లేదు, కచ్చుమని నాలుగు పాముల బుస కొట్టింది.
2: నన్ను చుబాట్లు వేసింది, ఇంకా కలిపితే భద్రకాళైపోతుందని పారిపోయి ఇచ్చా.
3: వ్యవహారం ఏదో బెడిసి కొట్టినట్లుంది.
1: అయితే ఇంతకీ రామకృష్ణ ఏమయ్యారంటవరా కుమార్?
2: శంకరగిరి మాన్యాలు బట్టి ఉంటాడు. సగ్న ప్రేమికుల్లో ఆత్మహత్య మాత్రం చేసుకోలే, రూటు మార్చేసి మరో అవతారం ఇస్తాడు ఎక్కడో. మనల్ని కోతులు కొండముచ్చులు అని మిడిసిపడ్డాడుగా, చట్ట బాగా కుదరండి వేధాలకి.
3: కాబట్టి సోదరులారా, ఈ శుభ సమయంలో మనం అందరం పార్టీ చేసుకోవాలి.
2: పదండి.
1: ఓకే
3: ఓకే.

0: చిరంజీవి శిరీషకు మామగారైన రాఘవరావు దీవించి వ్రాయినది.
1: అమ్మా శిరీష, కన్న కొడుకు పోయిన శోకంతో ఉన్నవాళ్ల మంచి చెడ్డల గురించి పట్టించుకోక దారి తప్పి వ్యవహరించాను. మనిషిగా కోలుకుని కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకునేసరికి 3 సంవత్సరాలు పట్టింది. 10వ తేదీ దశమి శుక్రవారం నాడు మన చంద్రం ఆబ్దీకం. మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని నేను మీ అత్తయ్య మనసారా అమలుపరచాలని భావిస్తున్నాం. ఆ రోజు తప్పకుండా మీ అందరూ ఇక్కడికి రావాలి. బాబుకు నా ఆశీర్వచనాలు చెప్పు. మాధవరావుని, జానకిని కూడా తప్పకుండా తీసుకురావాలి. మీ రాకకే ఎదురు చూస్తున్నా.
0: మీ రాఘవరావు. అన్నయ్య, వద్దన్నయ్య, నేను అక్కడికి రాలేను అన్నయ్య. ఆ పరిసరాలను చూస్తే నేను పిచ్చిదన్నైపోతాను. ఆయన జ్ఞాపకాలే నా మనసులో మెదులుతాయి. వాటిని భరించే శక్తి నాకు లేదన్నయ్య, లేదు.
2: ఏదో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు బాబాయ్ గారు. పైగా ఆబ్దికమయ్యే, వెళ్ళకపోతే 4 ముందే పల్చనవుతారమ్మా వాళ్ళు.
3: జానకి చెప్పేది కూడా నిజమే సిరి. ఈనాడు నిన్ను వారు పల్లెత్తు మాటం లేదు, పరుషంగా మాట్లాడలేదు. మాకెవరున్నారా మాధవ? అమ్మాయిని బాబును ఇక్కడే ఉంచేసే వాళ్ళకే లోటు రాకుండా చూసుకుంటామని వాళ్ళన్నా గత స్మృతులు నిన్ను కృంగదీస్తాయని మానసిక ప్రశాంతత కోసం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వు ఏనాటికైనా వాళ్ళ సొత్తేనమ్మా. భద్రంగా వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యత మా మీదుంది.
2: చంద్రం పోయినప్పటి నుంచి వాళ్ళు ఈ గడప దాటి ఎరగరు. ఉన్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి పట్టునే ఉండిపోయారు. వారికి మటుకు ఎవరున్నారమ్మా? మనం తప్పించి వెళ్ళకపోతే 4 నిన్నే ఆడిపోసుకుంటారు. టాండీ, సిరి మాటలకేం కానీ మీరెళ్ళి ప్రయాణం

0: ఏ కూలి, సామాన్ తీసి ఆటోలో పెట్టవాయి. జానకి, నా దగ్గర చిల్లర లేదు కానీ 2 రూపాయలు అతనికి ఇవ్వు. పదమ్మ సిరి, బాబు నిద్రపోతున్నాడనుకుంటా, వాణ్ణి నాకిచ్చి నువ్వు ఆటో ఎక్కు. జానకి, ఆ బ్యాగుని పగ్గా జరిపి కూర్చో. పదవాయి, అరండేల్పేట 4వ లైన్లో ఉన్న 3వ మేట దగ్గరకు.
1: అమ్మా శిరీష, నువ్వు అన్యదా భావించకుండా ఉంటే ఆ నుదుటి మీద బొట్టు కాస్త చెరిపోయమ్మా.
0: జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా?
1: యాండి, ఇది మన ఊరు కాదు, మన పల్లె కాదు, ఇక్కడుండేది మనకు తెలిసిన జనం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం వెళ్ళకుండదండి. మీ విప్లవ భావాన్ని హర్షించేటంత స్థాయికి సమాజం ఎదగలేదండి. ఇంకా అందులో మనం వెళుతున్నది ఆబ్దీకానికి. కాసంత బొట్టు పెట్టుకుని లక్ష్యంలా కనపడుతున్న శిరీషను చూస్తే జనం విస్తుపోతారండి. 4 నానామాటలు అంటే బాబాయ్ గారు తలెత్తుకోలేరు. అపవాదులు కొని తెచ్చినట్టు అవుతుంది శిరీషకి.
2: నువ్వన్నది వాస్తవమే వదిన. శాశ్వత కుంకుమేనాడో జరిగిపోయింది. కృత్రిమమైన ఈ బొట్టు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒకటే.
0: మానవుల మనస్తత్వాలు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయే తప్ప వికసించడం లేదు. 10 మందితో పాటు గోవిందానికి తప్పట్లేదు.

0: జానకి, మనం ఏమన్నా దారి తప్పామా?
1: లేదండి, ఇదే బాబాయ్ గారిల్లు.
0: మరి ఇదేమిటో, ఇంటి ముందర పందిరి, పచ్చతోరణాలు, మంగళ వాయిద్యాలు?
1: అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ బాబాయ్ గారు ఏమన్నా ఇల్లు అద్దెకిచ్చారేమో, వాళ్లదే ఉంటుంది ఈ శుభకార్యం.
0: సర్లే, దిగండి.
2: అమ్మయ్యా, వచ్చారా? ఇప్పుడే తెలిసిందమ్మా మీరు వచ్చారని. పరిగెత్తుకొచ్చా రామ్మా కోడలా. మంగమ్మ, ఆ కుంకుమభరణ ఇటు తీసుకురా. అందమైన నీ ముఖానికి కుంకుమ లేకపోతే శోభించదమ్మా. ఇదిగో ఇప్పుడు చూడు, మహాలక్ష్మిలా ఉన్నావు.
1: అత్తయ్య, ఏమిటిదంతా? మీరేం చేస్తున్నారు?
2: అన్నీ తెలిసే చేస్తున్నానమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. నీకు నా మీద ఏమైనా గౌరవం ఉంటే ఈ రోజు నేనేం చేసినా ఏం చెప్పినా అడ్డు చెప్పనని మాట ఇవ్వాలి. మంగమ్మ, హారతికి. అమ్మా సిరి, హారతి పట్టాక కుడికాలు పెట్టమ్మా గుమ్మంలో.
1: పిన్నిగారు, అన్నయ్య గారు ఆబ్దీకం.
2: అది జరిగిపోయి 4 రోజులైందమ్మా. ఈరోజు ఇంట్లో జరిగేది మాత్రం శుభకార్యం. ఎరా పడవకానా, అమ్మ వెనకే దాక్కున్నావు. ఎరా, ఈ నాన్న మక్కర్లేదా నీకు? వీడు నా బంగారు కొండమ్మా. ఎరా, మేమంతా కొత్తగా కనిపిస్తున్నావా నీకు? బాబు మాధవ, వరండాల మామయ్య గారు అన్ని పనులు చూసుకోలేక సతమతమవుతున్నారు. కాస్త అందుకో నాయన, నువ్వు వెళ్ళి ఈ బుజ్జిగాని కూడా తీసుకెళ్ళి చూపించు. నిన్న నుంచి ఒకటే కలవరిస్తున్నారు.
3: వెళ్ళి బాబు, వెళ్ళి తాతయ్య గారిని చూడనన్నా.
4: అలాగే మమ్మీ, డాడీ కూడా ఇక్కడికి వస్తారమ్మా.
3: బాబు
2: వస్తాడ్రా, నీ డాడీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు చంకెక్కుతూ గాని ఏ
1: పిల్లాడేదో తెలియకన్నాడు పిండి గారు, వాడి మాటలు పట్టించుకోకండి.
2: బాలవాకు బ్రహ్మవాకు అవుతుందంటారు పెద్దలు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? వాడన్న మాట నిజమవుతుందేమో ఎవరు చెప్పగలరు? చూడు జానకి, అలసిపోయిచ్చారు. స్నానం చేసి ఇవిగో పట్టు చీరలు కట్టుకోండి. బుట్టిలో పూలున్నాయి. అమ్మాయి శ్రీష్ కూడా పూల జడ వేయించు. నేను వెళుతున్నా.
1: అత్తయ్య, మీరు
2: నీకేం చెప్పాను? ఈరోజు నేనేం చెప్పినా కాదనకూడదన్నానా? అన్నీ నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయండి. వస్తానమ్మా జానకి, టైం లేదు. మీరందరూ వస్తా బాబండి.
0: మామయ్య, ఏమిటిదంతా? నాకేం అర్థం కావడం లేదు.
5: ఇందులో అర్థం కాందే ఉందయ్యా. అదిగో అది వివాహ వేదిక, సన్నాయి వైద్యం వినపడుతూనే ఉంది, పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అర్థం కావటల్లా?
0: ఎవరికి మామయ్య పెళ్ళి?

0: ఉంటుందేమని ఆత్రంగా పరిగెత్తుకొచ్చాను. అక్కడ శిరీష్ ను ముస్తాబు చేయమంటున్నారు పిన్ని గారు.
1: ఏమిటో జానకి, అంతా వింతగా ఉంది. ఈ పెళ్ళేమిటో, ఈ ఏర్పాట్లేమిటో అంతుపడ్డం లేదు.
0: జనం వచ్చేస్తున్నారు పక్క నుంచి. ఈ పెళ్ళెవరిది, దీనికి మనల్ని తప్పక రమ్మని ఎందుకు పిలిచారో తెలియకుండా ఉంది.
2: అన్ని అవే తెలుస్తాయి గాని చెప్పిన పని చేసి త్వరగా తెవలండరా. నువ్వు వెళ్ళు మాధవ.
1: అలాగేనండి.
2: మాధవ, ఆ లైట్లపైనే కాకుండా ముందు వెల్కమ్ బోర్డు పెట్టించు.
1: అలాగే
2: ఊరంతా రావాలి, వాళ్ళను మనసారా దీవించాలి.
0: ఎవరిని బాబాయ్?
2: తినబోతూ రుచి అడుగుతావు ఎందుకమ్మా అన్నట్టు నువ్వు వెయ్యాలిగా అక్షంతలు. పదమ్మా పద.
3: ఈ ఇంట్లో శుభకార్యం జరిగి ఎన్నాళ్ళయిందో, ఇప్పటికి మళ్ళాకాళ్ళు వచ్చింది ఇంటికి. బాబిగాడు అప్పుడే మాతో కలిసిపోయాడమ్మా, ఇల్లంతా దున్నేస్తున్నాడనుకో. అమ్మా జానకి, శిరీష పచ్చని పాదాలకు పారాణి రాసి బుగ్గన చుక్క పెట్టమ్మా, లేకపోతే అందరి దిష్టి తగులుతుంది అమ్మాయికి.
0: అత్తయ్య, నన్ను ఇలా బలవంతం చేయడం భావ్యం కాదు, నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను, నన్ను వదిలేసేయండి.
3: పిచ్చి పిల్ల, ఇంతకాలం అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిలా శోధించావమ్మా. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా, సౌభాగ్యవతిగా నేను చూడొద్దు. అమ్మ జానకి, శ్రీష మాటికి ఏమొచ్చు కానీ త్వరగా చెప్పిన పని చేయండి. అమ్మాయి పెళ్లి కూతురులా వెలిగిపోవాలి, ఆ నగలన్నీ అలంకరించండి. వస్తాను, అన్ని వైపులా నేనే చూసుకోవాల్సి వస్తుంది.
2: మాధవ, ఇందాకటి నుంచి అడుగుతున్నావుగా ఈ పెళ్లి ఎవరిది అని. అడుగు అటు చూడు, ఆ పీటల మీద కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, వాడే నా దత్తపుత్రుడు, నా అనుగు విద్యార్థి. ఆదర్శాలను వల్లించకు పాటించమని హెచ్చరించి నిద్ర లేపిన నా మరో కొడుకు రామకృష్ణ.
1: రామకృష్ణ?
2: అవునోయ్. పెళ్లి కూతురు వివరాలు కావాలంటే జానకి నడుకు, వాళ్ళిద్దరూ ఒకటే చోట పనిచేస్తున్నారు. ఆత్మీయత అభిమానాన్ని పంచుకున్నారు, మౌనరాగాల్ని పలకలేక మోగబోతున్నారు, సమాజపు పిడికిట్లో నరిగిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నా నిర్ణయం మంచిదని నువ్వు హర్షిస్తే శిరీషను పెళ్లిపేట మీద కూర్చోబెట్టు.
1: మావయ్య, మావయ్య, నువ్వు నిజంగా మానవ రూపంలో ఉన్న దేవుడి మావయ్య. నీ గొప్ప మనసుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు పెగిన రావడం లేదు. ఇది కళ నిజమా మావయ్య? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను.
2: ఆశలున్నా అవకాశాలు లేక, కోరికలున్నా బయట పెట్టలేక, చిరుదివెలు కొండెక్కి పోతున్నాయి. సమాజానికి ఎదురు నిలిచి రొమ్ము చూపి అభాగినులకు బాసడగా నిలిచే యువత కరువు అవుతున్న ఈ రోజుల్లో రామకృష్ణ ముందుకు వచ్చి శిరీష జీవితపు బాటను మరో వలుపు తిప్పుతానన్నాడు. సంతోషంతో అంగీకరించాను. నేను చెక్కిన శిల్పం, నేను తీర్చిన ఆదర్శమూర్తి రామకృష్ణ. వాడిపోయిన శిరీష జీవితంలో వెల్లెల్ని కురిపించగలడని నా నమ్మకం. వెళ్ళు, వెళ్ళి అమ్మాయిని తీసుకో, ముహూర్తానికి టైం అయిపోతుంది.
0: వద్దన్నయ్యా, వద్దు, నాకు పెళ్ళొద్దు. నాకింకేం చెప్పొద్దు. పగిలిన అద్దాన్ని, గాయపడిన హృదయాన్ని అతికించలేమన్నయ్యా. నేను వారికి భార్యగా న్యాయం చేకూర్చలేను, మనసు చంపుకొని నటించలేను. ఈ జీర్ణ కుసుమాన్ని ఆ మహోన్నతిని పాదాల ముందు ఉంచకండి, ఆయనలోని దైవత్వానికి కళంకం తీసుకురాకండి. నన్ను ఇలా ఒంటరిగానే బ్రతకనియండి, ఇదే మిమ్మల్ని అందరినీ వేడుకునేది.
2: నవమాసాలు మోసి కని లాలించి ముద్దాడి పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాల కొడుకును కృష్ణమ్మ కర్పించిన మీ అత్తయ్య పడి ఆవేదనను అర్థం చేసుకోలేవమ్మా.
0: మావయ్య, ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అయ్యాడని, రెక్కలు వచ్చి ఎగరి కలిగాడని సంతోషించే సమయంలో విధివాడిని క్రూరంగా బలిపీసుకున్నందుకు ఈ వృత్తాప్యులు మీ మావయ్య ఎంత మాత్రం పడుతున్నారో ఆలోచించావమ్మా. అత్తయ్య,
2: కాలమే మార్పు తీసుకొస్తుందమ్మా, అన్నిటినీ మరిపిస్తుంది. శిరీష, ఎదుగుతున్న మొక్కను తుంచకూడదమ్మా, అది మహాపాపం. నీ 100 ఏళ్ల జీవితం పచ్చగా ఏపుగా పెరిగి వటవృక్షం కావాలన్న ఆశతో మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నావు. మా మాటలు తీసేయకమ్మా.
3: శిరీష, రామకృష్ణ పరాయివాడేం కాదమ్మా, కాలేజీలో చదివే రోజుల్లో మా ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడు, నోరారా అమ్మా అని పిలుస్తూ ఉండేవాడు.

0: తర్వాత పెద్దవాడై బ్రతుకు తెరువు కోసం పరుగులెత్తాడు. కాలచక్రం మమ్మల్ని తలవ దిక్కుకు విసిరేసింది. ఈరోజు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చంద్రం లేని లోటు తీరుస్తున్నాడు. వాడిలో మా చంద్రాన్ని చూసుకుంటున్నావమ్మా. ఇప్పుడు నువ్వు కాదున్నావంటే కలిసి ఉన్న పక్షులన్నీ చల్లా చెదిరైపోతాయమ్మా.
1: అతయ్య
2: చూడు సిరి, డాడీ డాడీ అని పలవరించే నీ బాబుకు అడుగో నీ డాడీ అని ఆ విశాల హృదయాన్ని చూపించు. మూఢాచారాలు ఆర్తనాదాలు చేయాలి, సాంప్రదాయాలు తల్లు వంచాలి. ఈ కుళ్ళు వ్యవస్థకు గోరి కట్టాలంటే అమ్మా సిరి, నువ్వే ముందడుగు వేయాలి.
3: మీ ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది, ఆరాధన భావం ఉంది. దాన్ని శాశ్వతం చేసుకుని బ్రతుకుపాటను పట్టించుకోండి. లేమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. లేమ్మా
1: అమ్మా సిరి, విధాత నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరమ్మా.

మీరింతవరకు అపరాజిత నాటకం విన్నారు. రచన శ్రీ గరిమెళ్ళ దుర్గాప్రసాదరావు, నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఈ నాటకంలో శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి, జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని, సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర, రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, మాధవరావు శ్రీ పి నాగరాజారావు, రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, కవికుమార్ శ్రీ విన్నకోట విజయరామ్, ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0866-2488812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ క్విజ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే వాట్సాప్ నెంబర్ తెలిసిందే 0866-2488812 ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. మరి అయితే ఇవాళ ఫస్ట్ క్వశ్చనే రాయండి పేపర్ మీద. అయితే లెక్కలకు సంబంధించింది అయితే కాదు, తెలుగుకు సంబంధించిన ఒక ప్రశ్న వేస్తున్నాను. మరి సిద్ధంగా ఉన్నారా అందరూ? ప్రశ్న అడుగుతున్నాను ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని. ఓకేనా? ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని, వీటి అర్థం ఏమిటి? క్లూ ఏంటంటే వీటన్నిటికీ ఒకటే అర్థం ఉంది, ఒకటే మీనింగ్ వస్తుంది వీటన్నిటికీ, ఈ నాలుగు పదాలకి. ఇది వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని నేను అడగటం లేదు. ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని, వీటి అర్థం ఏమిటి? వీటి అర్థం మొత్తం ఒకటి, నాలుగు పదాల అర్థం ఒకటే. ఇది ఒక తెలుగు పదానికి సంబంధించిన పర్యాయ పదం. వీటి అర్థం ఏమిటి తెలిస్తే వెంటనే పంపించండి 0866-2488812 నెంబర్కి. ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని, ఈ నాలుగు పదాల అర్థం ఏమిటి? ఓకేనా? ఇలాగా ఒక పాట వినేద్దాం మనందరి కోసం. ఇష్క్ చిత్రానికి అద్దం సమీచామీనని పాడిన పాట. ఓకేనా అండి?

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని, ఓకేనా, వీటి అర్థం ఏమిటి అని అడిగాను. అర్థమైతే ఎక్కడ సెర్చ్ చేయకండి, మీకు తెలిసిన అర్థం చెప్పండి. వీటన్నిటి అర్థము, ఈ నాలుగు పదాల అర్థము ఒకటి. ముందుగా మనకు పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని చూద్దాం. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం.

సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి అయితే ఆన్సర్ అయితే ఏం చెప్పలేదు లలిత గారు, ఆన్సర్ సెండ్ చేయండి. తర్వాత మనకి పంపించారు ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, అర్థం కాలేదు అని అంటున్నారు. ప్రశ్న అయితే అర్థం కాలేదా మీకు? ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని, ఓకేనా? ఈ నాలుగు పదాల అర్థం ఏమిటి? క్లూ ఏంటంటే ఈ నాలుగు పదాలకి ఒకటే అర్థం ఉన్నది, తెలిస్తే రాసి పంపించండి. తెలియపోతే యాజ్ యూజువల్గా నేను చెప్పేస్తా, ఏమంటారు? ఏ తర్వాత చూద్దాం. రాసి పంపించారు రాచర్ల సుబ్రహ్మణ్య సర్పల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాశారు, అయితే రాంగ్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ శైలజ రాశారు కానీ కాకపోతే అది రాంగ్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. పెడన జోగానందరావు కాలనీ చప్పల రాజు పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సరే. ఇక తర్వాత కడప నుంచి ప్రవీణ శ్రీదేవి ఓకే రాశారు, ఓకే ఇంపార్టెంట్ కానిది అని రాశారు. ఏమంటో మరి అంతే ఆన్సర్ రాసి పంపించారా మీరు? ఓకే రైట్. తర్వాత చూద్దాం. నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, అందరూ కరెక్ట్గా రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత అంజాన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చూద్దాం. రేణుకా గోపరాజు కడప నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి వెరైటీగా రాసి పంపించారు, కాకపోతే మీరు రాసిన అర్థం రాంగ్ అండి. ఓకే, తర్వాత వీరు సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ అమ్మన్ గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఘనగల్లూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. కె శ్రీనివాస్ కృష్ణనగర్ గుంటూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా మనకి పంపించారు ఎవరంటే వీరు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి రాశారు, ఓకే. కాకపోతే కొంచెం దగ్గరికి వచ్చారు కానీ రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ చూద్దాం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా మంగళగిరి నుండి దాంబర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు పంపించారు నమస్తే అండి అంటారు, మీకు కూడా నమస్తే అండి రైట్ ఆన్సర్ చేశారు వీరు. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ జరుపోతుల బుచ్చయ్య తరాలపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ వీరు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్. తరువాత చూద్దాం. బతిన రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ కొత్తగా ఉందండి బాబు అంటున్నారు వీళ్ళు. ఎవరంటే వీరు ఎవరు పేరైతే తెలియటం లేదు. ప్రశ్న విన్నారు కదా, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత సుదర్శన శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అంటున్నారు, నమస్తే అండి మీకు కూడా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాసి పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరని బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, అందరు కలిసి రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, నేను మీ అందరికీ రైట్ ఆన్సర్ ఇదేనని ఎలా తెలుస్తుంది? ఓకే, తర్వాత చూద్దాం. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి రాసి

పంపించారు రైట్ ఆన్సర్ ని. తర్వాత లతా సుహాస్ హోస్కాట్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఏనమడుగు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్. వీరేం రాశారంటే ఓకే రైట్ వీరేం రాశారు ఎక్కడి నుంచి అంటే వీరు కే సురేంద్రనాథ్ ఒడిశా జార్సుగూడ అక్కడి నుంచి రాశారు. ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారండి. ఓకే అండి, వెరీ గుడ్ పార్టిసిపేట్ చేశారు, ట్రై చేయండి రైట్ ఆన్సర్ రాయటానికి. తర్వాత నమస్తే అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి. పెన్ పేపర్ తీసుకుని చాలా రోజులైంది అంటున్నారు. ఓకేనండి, వీరు కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి. అయితే ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి, తెలియకపోతే యాజ్ యూజువల్గా నేను చెప్పేస్తాను. హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సులోచన కరీంనగర్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఐఎం ప్రకాష్ గుంటూరు అంటూ రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. క్లియర్గా చెప్పండి ప్లీజ్ అంటున్నారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని. ఓకేనా, ఈ నాలుగు పదాలకి ఒకటే అర్థం ఉన్నది, అర్థం ఏంటో తెలిస్తే రాసి పంపించండి. తెలుగు పదానికి సంబంధించిన పర్యాయపదం ఇది, తెలిస్తే రాయండి లేకపోతే నేను చెప్తాను. ఓకే, తర్వాత వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి రాసి పంపించారు డి గోవర్ధన్ బాబు ఇందిరాబాయి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు ఆన్సర్ని రైట్గా. తర్వాత వైస్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. ఎం రామ్మోహన్ రావు సత్యవతి కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు. ఆన్సర్ అయితే ఏమి రాయలేదు. ఓకే ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రాసి పంపించారు. ఓకే వీటన్నిటికీ అర్థం ఇదే అని రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి. తర్వాత పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా సాల్మన్ రాజు దేవరాజు హోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఇంకా చాలా మంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందరూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత అనంతపురం నుండి అనురాధ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే రామకృష్ణయ్య సుభాష్ని ఎనమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రేవతి రాజశేఖర్ వేదాయపాలన్ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు. భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ అండి, పార్టిసిపేట్ చేశారు. తర్వాత క్వశ్చన్ ప్లీజ్ అగైన్ ప్లీజ్ క్వశ్చన్ అంటున్నారు. దేవులపల్లి హనుమంతరావు కొనాలి తెలంగాణ నుంచి. ఓకేనండి. ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని వీటి అర్థం ఏమిటి? ఓకేనా. తర్వాత ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాసి పంపించారు. ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, ఇప్పుడే చెప్పాను. ఎస్ఆర్కే ప్రభాకర్ రెబేనా నుంచి రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి అనుకుంటున్నాను రాశారు రైట్ ఆన్సర్ని. భారతి కిషోర్ ధనలక్ష్మి అనంతపురం నుంచి. ఓకేనండి, భారతి గారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. తర్వాత చూద్దాం, ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకిర్ భాయ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ని. రిపీట్ ప్లీజ్ క్వశ్చన్ అంటున్నారు. ఓకే తర్వాత చూద్దాం, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్ శ్రీవల్లి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. తర్వాత ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత రాశారు మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకెవరైనా పంపిస్తారా? ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని వీటి అర్థం ఏమిటి అని అడిగాను. వీటన్నిటికీ ఒకటే అర్థము, తెలుగు పదానికి సంబంధించిన పర్యాయ పదంలోని అర్థాలు ఇవి. ఏంటంటే సుడిగాలి, తుఫాను. ఓకేనా.

వీటి అర్థం ఏంటి, నాలుగిటి అర్థం ఏంటంటే సుడిగాలి అనండి. సుడిగాలి లేదా గాలికి సంబంధించిన పర్యాయ పదాలు ఇవి. వాతులి అంటే గబ్బిలం అని కూడా అర్థం వస్తుంది. ఇంకో కొంచెం కొంతమంది పంపించారు, దేవులపల్లి హనుమంతరావు కొర్నాళ్ళు తెలంగాణ నుంచి రాశారు, ఓకేనండి. తర్వాత మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక హరికిషన్ రాశారు రైట్ ఆన్సర్ని, ఓకేనండి. చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, కొంతమంది అర్థం కాలేదన్నారు, ఓకేనండి. తెలుగు భాషకు తెలుగు పదానికి సంబంధించిన పర్యాయ పదం ఇది. దాని అర్థం ఏంటంటే, వీటన్నిటి అర్థం ఏంటంటే సుడిగాలి అని. ఓకే, నెక్స్ట్ వెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, అయితే ఏం పంపించిన వారి పేరు అయితే రాసి పంపించారు, ఓకేనండి. నెక్స్ట్ రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగానే ఉంది కదా, ఇంకా టైప్ చేస్తున్నారు చాలామంది, ఓకేనండి. రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాను. రెడీనా? 4, 5, 7, 11 ఓకే. 4, 5, 7, 11 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? 4, 5, 7, 11 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? ఇది ఆన్సర్ తెలిస్తే, దీనికి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. 0, 8, 6, 6, 2, 4, 8, 8, 8, 2 నెంబర్కి. ఓకే, అనంతపురం నుంచి అనురాధ పంపించారు ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ సుడిగాలని, ఓకేనండి, రైట్ ఆన్సర్. ఇహ రెండో ప్రశ్నకి ఆన్సర్స్ చాలామంది పంపిస్తున్నారు, అయితే ఎలా వచ్చిందో కూడా సెండ్ చేయండి మీకు ఈ ఆన్సర్ని. ఆకురాతి రామకృష్ణ, రాజలక్ష్మి చిన్నమీరా నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రల్ రామకృష్ణ సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్. ప్రకాష్ గుంటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, అయితే ఆన్సర్ అయితే ఏం పంపించలేదు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఎస్ రేవతి, రాజశేఖర్ వేదాయపాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా రాసి పంపించండి. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ ఇనబడుగు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం, పంపించారు మనకి కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, సుదర్శన శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే నెల్లూరు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి చాలామంది పంపిస్తున్నారు, త్వర త్వరగా పంపించేయండి ఆన్సర్ తెలిస్తే. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ వీరు ఎవరంటే ఆకురాతి రామకృష్ణ, రాజలక్ష్మి చిన్నమీరా నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పాపిలేనిపాల నుంచి సూర్యనారాయణ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే సుధారాణి సిరి సత్తుపల్లి నుంచి రాశారు, కాకపోతే నేనేం అడిగాను మీరేం రాశారో కూడా నాకు అర్థం కావట్లేదు. 4, 5, 7, 11 ఓకేనా, ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగా, ఓకేనా. మీరు రాసిన ఇక్కడ అంత ఆన్సర్ రాదు, ఇది చాలా సింపుల్ ఆన్సర్, ఓకేనా, చేసి పంపించండి. కడప నుంచి వినయ్ శైలజ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు, ఎలా వచ్చింది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దేవులపల్లి హనుమంతరావు కొర్నావళి తెలంగాణ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లలితాదేవి, ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ మీరు ఏమి చెప్పలేదు నాకు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంగర కళాధర శారద న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. సిరీస్లో మొత్తం వచ్చే అన్ని సంఖ్యలు వచ్చేవి రాసి పంపించారు, వెరీ గుడ్. తర్వాత అమ్మనగుర్తి భూమిదేవి లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, కడప నుంచి ప్రవీణ శ్రీదేవి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. శరత్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కేశవరావు అత్తిల్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఫస్ట్ ప్రశ్నకి సుడిగాలి అని ఆన్సర్, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రాశారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం,

హారిక రాజవోల్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ వీరెవరంటే నేదనూరి కళ్యాణ్ చారి, రుత్విక్ కల్వకృతి నాగర్ కర్నూలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు ఎందుకని ఎలా వచ్చింది ఆన్సర్ అనేది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు నెల్లూరు జిల్లా దగర్ధర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత ఎవరు పంపించారంటే శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి తిప్పర్తి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. పెడన జగనందరకాలను చప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు, అది అనుకుంటున్నా అన్నారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. స్వీటీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఎఫ్ఎంఎస్ సర్దార్ వీరు రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత ఇంకెవరు పంపించారంటే వెస్ట్ గోదావరి తాడేపల్లి గూడెం నుంచి సత్య శ్రీదేవి వనమారెడ్డి ప్రభాకర్ వన్నంరెడ్డి ప్రభాకర్ వీరు పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే శరత్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రగ్బీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి జవాబ్ అంటూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, సుధారాణి సిరి వీరు సత్తుపల్లి నుంచి, ఓకే అండి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. నెక్స్ట్ చూద్దాం ఎవరు రాసి పంపించారంటే పాలెంపల్లి అలగడ్డ నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, రేణుకా గోపరాజు కడప నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత ప్రకాష్ గుంటూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానం రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ని, రెండో ప్రశ్నకి కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ చేశారు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుండి కిషోర్ లక్ష్మణరావు పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత అనంతపురం నుండి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. బతిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రెండు ఆన్సర్లు రాసి పంపించారు, రెండు రాంగ్ ఆన్సర్లే. ట్రై చేయండి, ఆన్సర్ వస్తుంది ఈజీగానే. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇప్పుడు తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సిడిగాలి అంటూ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, వీరు కె సురేంద్రనాథ్ జార్గ్రామ్ ఒడిశా నుంచి, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, వెరీ గుడ్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, ఇందాకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్ రాశారు, బ్లెస్సీ రెబెన్నా నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి రైట్ ఆన్సర్ రాశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే విజయవాడ నుంచి రితిక అభిరామ్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు. హాయ్ అన్నారు కానీ మీకు కూడా హాయ్ అండి, అయితే పేరు ఊరు ఆన్సర్ అయితే ఏమీ లేవు. తర్వాత చూద్దాం, మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు రాసి పంపించారు.

రైట్ ఆన్సర్ ని నెక్స్ట్ వీరెవరంటే జరుపతుల బుచ్చయ్య తరాలపల్లి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రాంగ్ ఆన్సర్ ని. కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభావని పంపించారు రైట్ ఆన్సర్ ని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఆకాశవాణి మార్కాపూర్లో వింటున్నాను, ఆకాశవాణి విజయవాడ ఆన్లైన్లో రావటం లేదు అంటున్నారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, వీరు పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, శ్రీరామన్నారాయణ కొత్త పులుసు మర్రి, కొంచెం డిఫరెన్స్గా ఉంది పేరు కూడా నాకు అర్థం కానట్టుగా ఉంది. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత, అయితే ఆన్సర్ అయితే ఏం రాసి పంపించలేదు మీరు, త్వరగా రాసి పంపించండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధనరావు ఇందిరాబాయి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఓకే, ఇందాక పంపించారు కదా మీరు, మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, త్వరగా రాసి పంపించండి. ఎస్ఆర్కే ప్రభాకర్ అబ్బాయి నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, విజయవాడ నుంచి జయశ్రీ సీత రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి హాయ్ అన్నారు, మీకు కూడా హాయ్ అండి, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతారు. 4, 5, 7, 11 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను. స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. పాలెంపోలే అలగడ నుంచి, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్ లక్ష్మి వీళ్ళంతా పంపించారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్ రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చూద్దాం, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు రెబేనా నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకొకరు పంపించారు మనకి, చూద్దాం వీరు ఎవరంటే, నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి రాశారు, బి రాజేష్ శ్రీవల్లి రైట్ ఆన్సర్ రాశారు. ఓకేనండి, తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత వీరు ఎవరంటే రాశారు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, ఇందాక రైట్ ఆన్సర్ రాసి పంపించారు కదా. ఓకేనండి, 4, 5, 7, 11 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, ఆన్సర్ అయితే 19, 19. వ్యత్యాసం అయితే రెట్టింపు అవుతుంది. ఇంకొకరు పంపించారు, చూద్దాం, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఏం రాధిక హరికిషన్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. రైట్ ఆన్సర్ నేను చెప్పేశాను, 19 అండి ఆన్సర్. 4+1, 5, 5+2, 7, 7+4, 11, 11+8 డబుల్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది 19. ఓకే అండి, వెరీ గుడ్, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బేనా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, ఇక మూడో ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము, కొంచెం జాగ్రత్త ఇవ్వనండి, ఈజీనే ప్రశ్న, రాసుకోక్కర్లేదు ఏమి. కచారి, ఓకేనండి, కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష? కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష? ఆ ప్రాంతం పేరు రాస్తే చాలు, కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి 0866248881 నెంబర్కి. కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష? మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రాసి పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మీ షో చాలా బాగుంది అని రాసి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, వీరెవరంటే ఆన్సర్ రాసి పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, రెండో ప్రశ్నకి 19 అని ఆన్సర్ రాసి పంపించారు, హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఓకేనండి, మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని మూడో ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు, మన దేశంలో అని అడిగాను, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే ఏం కొండారెడ్డి సిద్ధవటం

కడప నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ప్రకాష్ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, శేషాద్రి రాశారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ముసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మిర్సి విజయ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరెవరంటే, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపనేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి రాసి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, చల్లపల్లి నుండి రాజేశ్వర విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు కచారి. ఓకేనా, కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష. ఓకేనా, లలిత రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత చూద్దాం, మానస విజయలక్ష్మి చీరాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ్ నుంచి రాశారు రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు. వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఆన్సర్ని. ఓకేనండి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం వీరెవరంటే, సత్య శ్రీదేవి తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి రాశారు. వన్నం రెడ్డి ప్రభాకర్ వీరు ఇద్దరు కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరంటే, రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శనం చిరువల్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇమ్మిడిశెట్టి రాఘవ అర్జున్రావు సతీ అనసూయ బాపట్ల నుంచి మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు. మొదటి రెండు ప్రశ్నలకి జాయిన్ అవ్వలేదు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. తర్వాత దాసరి గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాసి పంపించారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ 19 అని, ఓకే వెరీ గుడ్. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, అమ్మనగుర్తి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రాశారు, ఓకేనండి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, విజయవాడ కేదారేశ్వరపేట నుంచి రితికా అభిరామ్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. గణేష్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తరువాత అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ రాశారు. మూడో ప్రశ్న మీకు ఈజీగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు. నేను కచేరి అనలేదు, కచారి అని అడిగా. ఓకేనా, చాకు దీర్ఘం కచారి. ఓకే ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ముసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, అంజాన్ దేశిరెడ్డిపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత మనకి పంపించారు వీరు ఎవరంటే, ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి రాసి పంపించారు జవాబు అంటూ రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కె శ్రీనివాస్ కృష్ణనగర్ గుంటూరు నుంచి రాశారు, ఓకే అండి రైట్ ఆన్సర్ చేశారు. కాకినాడ నుంచి నూతలపాటి తులసి పురంధర్ దివ్య రాసి పంపించారు, ఓకేనండి వెరీ గుడ్ రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరందరూ రాశారు, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పాలెంపోలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి దేవరాజు గట్ట నుంచి సాల్మన్ రాజు సూర్యపల్లి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే, జరుపుతులు బుజ్జయ్య తరాలపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. శరత్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎస్ఎంఎస్ సర్దార్ మీరు రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత బ్లెస్సీ రెబ్బేనా నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత

చూద్దాం. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయశేఖర్ వీరు నంద్యాల నుంచి రాసి పంపించారు, మూడో ప్రశ్న జాయిన్ అయ్యారు, రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు వీరు రాసి పంపించారు, బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్టాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. వీరు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ రాసి పంపించారు, ఏదైనా తెలుగు కాని పదాన్ని స్పెల్లింగ్తో సహా చదివితే ఈజీగా ఉంటుందమ్మా అని రాశారు, ఓకేనండి. తర్వాత మనకి పంపించారు కే సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. నెల్లూరు జిల్లా కోవు నుంచి బి విజయకుమార్ రెడ్డి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. భోగానందని కోటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా ఇప్పుడు రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ని, మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు. తర్వాత చూద్దాం. ఎం సూర్యతేజ రాజమహేంద్రవరం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. వీరు హనుమంతు ఒంగోలు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే మంచి సాంగ్ వేయండి అని అడుగుతున్నారు వీరు సత్తుపల్లి నుంచి. దుర్గా ప్రసాద్ జోస్నా, ఓకే. తర్వాత చూద్దాం. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత మనం పంపించారు నెల్లూరు జిల్లా చెన్నూరు వన శేషయ్య వెంకటేశ్వర్లు రాశారు రైట్ ఆన్సర్. తర్వాత మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాశారు రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. కొంచెం రామ్మూర్తి పంపించారు బెంగళూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారదా రాశారు రైట్ ఆన్సర్ని. సతిరెడ్డి ఫ్రమ్ మనపర్తి రైట్ ఆన్సర్ రాశారు. ఈరోజు పెన్ను పేపర్తో ఎగ్జామ్ రాయడం జరిగిందా అని అడుగుతున్నారు. క్వశ్చన్ మీరు వేశారు, ఆన్సర్ కూడా మీరే చెప్పండి. తర్వాత వీరు రాశారు వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం నుంచి చేరాల రాంబాబు చంద్రకళ ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. తర్వాత మనకి పంపించారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాసరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. ఈరోజు మా లెక్కల మాస్టర్ గారు వచ్చారు, వారికి ధన్యవాదాలు అంటున్నారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత నవీన్ ఫ్రమ్ బెంగళూరు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. చాలామంది టైప్ చేస్తారు, త్వరగా రాసి పంపించండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఎస్ రేవతి వీరు రాసి పంపించారు, రాజశేఖర్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇంకా తర్వాత చూద్దాం. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఇంకెవరు పంపించారంటే ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ రాసి పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరు ఎవరంటే శరత్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్ రాశారు రైట్ ఆన్సర్ని, ఓకేనండి. నేను అడిగిన ప్రశ్న కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష అని మనకి రాసి పంపించారు, ఓకే. కడప నుంచి శ్రీదేవి శైలజ చెప్తున్నారు, బాయ్ అంటున్నారు, ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సునీత చెన్నై నుంచి రాశారు రైట్ ఆన్సర్ రాశారు, ఓకేనండి. కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష అంటే అస్సాంలో ఈ భాష ఎక్కువగా మాట్లాడతారని

తెలుస్తుంది. కచార్ అనేది మన దేశంలో అస్సాంలో మాట్లాడతారు ఈ భాషని. తర్వాత చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు బి రాజేష్ శ్రీవల్లి రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇది మరి ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

సమూహాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత.
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
4: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
4: బాబోయ్, బతికించింది యూపీఐ.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
2: ఫిలిం గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం దాగుడు మూతల చిత్రానికి ఘన్సాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం.

0: Veda.
1: తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం విందాం. చిత్రం అభిలాష.

అచ్చింది కాళ్ళు కోరిక మొహం సాగతాను కలుపుకో.

बनाले अन्ना तो नहीं नबिलैया गाने

Gagal.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 9 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, కెరీర్ గైడెన్స్ వింటారు. యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. అనంతరం విహారీ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కొలనుపాకలోని శ్రీ చండికాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. సినీ గీతం, జానపద గేయాలు వింటారు. ఇక 7:00 అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వింటారు. గ్రామీణ యువతకు చిరు వ్యాపార అవకాశాలు గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం. అనంతరం పొలం కబుర్లు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనస్సులో మాట హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:00 హిందీలో వార్తలు, 11:10 మా కార్యక్రమాలు సమాప్తం.

మీరు వింటున్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెచ్ పై. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు, 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పచ్చా పెంచలయ్య వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం కబుర్లు. ఇక 7:00 ప్రసార విశేషాలు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన.

ఇదర. ఇంకా సింహపురి సినిమా చరిత్ర, ఈ అంశం గురించి ఈతకోట సుబ్బారావు గారి ప్రసంగం వింటారు. మరియు కవితాగానం రచన మరియు సమర్పణ పి నాగేశ్వరరావు. ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా, 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు ఈ కార్యక్రమం వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, స్వయం ఉపాధి పథకాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. అనంతరం ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం, సమర్పణ అమరేంద్ర, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. మరియు కథానిక వింటారు, నలుగురు ఒకటైతే, రచన మరియు సమర్పణ శ్రీ అవ్వరు శ్రీధర్ బాబు గారు. 7:00 అలనాటి మధుర గీతం, 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలను వింటారు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనిత వాణి కార్యక్రమానికి స్వాగతం. ఇంకెందుకండి ఆలస్యం? మీ చేతిలో సెల్ ఫోన్స్ తీసుకుని మహిళా శ్రోతలు 0861 2333100 లేదా 0861 2333102 ఈ నెంబర్స్ కు కాల్ చేసేసి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాన్ని కోరి వినేసేయవచ్చు. మరి ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారిని పలకరించేసి వారికి ఇష్టమైనటువంటి సాంగ్ ని కూడా మనం ప్లే చేసి విందాం. సింహపురి 102.7 MHz ఫస్ట్ కాలర్ తో మనం మాట్లాడదాం. హలో హలో
1: హలో
0: హలో గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్.
0: ఎస్ గుడ్ ఈవినింగ్ సుప్రియా.
1: అవును మేడం.
0: యా యా సుప్రియా, హౌ ఆర్ యూ సుప్రియా?
1: ఫైన్ మేడం.
0: యు ఆర్ ఫైన్, ఆల్వేస్ ఫైన్, వెరీ గుడ్. అండ్ ఫస్ట్ కాలర్ కూడా నువ్వే అన్నట్టు, రైట్? బాగున్నాను సుప్రియా. నేను చెప్పాలి, ఈరోజు ఏంటి విశేషాలు? ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? నిన్న తొలి ఏకాదశి చెప్పు.
1: రిలేటెడ్ గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మేడం.
0: ఓకే సూపర్ సూపర్. నేను అదే అడగబోతున్నాను అన్నమాట, విషయాలు ఏంటి అని. అంటే నిన్న చాలా ప్రత్యేకమైన పండుగ కదా, సో చక్కగా అందరూ గుడికి వెళ్ళి చక్కగా దేవుని
1: చేసుకున్నాము.
0: వెరీ గుడ్.
1: బయటికి వెళ్ళాము,
0: చాలా
1: ఎంజాయ్ చేసాం.
0: వెరీ నైస్, వెరీ నైస్.

0: అవును మేడం.
1: ఓకే సుప్రియ, సరే ఈ రోజు ఈ చిత్రం నుంచి పాట కోరుతూ ఉన్నావు.
0: ఇంట్లో రామయ్య వీధుల కృష్ణయ్య నుండి సీతారాముల ఆదర్శం.
1: ఇంట్లో రామయ్య ఓకే, అందులో నుంచి ఏ పాట?
0: సీతారాములు మేడం.
1: ఓకే, సీతారాముల ఆదర్శం అనే సాంగ్. ఓకే ఓకే, మరి విందామా పాట?
0: ఓకే మేడం.
1: ఓకే సుప్రియ, నైస్ టాకింగ్ టు యు. మరి వినేసి
0: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

వేద మంత్రములు కలిపిన బంధం, అగ్ని సాక్షిగా వెలిగిన బంధం, వేద మంత్రములు కలిపిన బంధం.

0: మరి ఒక కాలర్ తో మాట్లాడదాం. హలో
1: హలో, బాగున్నారా?
0: బాగున్నాను.
1: వెంకటమ్మ
0: గారు బాగున్నారా? ఎక్కడి నుంచి? రాపూరు. ఎస్ ఎస్, బాగున్నారా? ఓకే, మరి మీ బిజినెస్ ఎలా సాగుతోంది? ఓకే ఓకే, బాగానే సంపాదిస్తున్నారుగా, వెరీ నైస్. ఓకే, మరి ఈరోజు ఏంటి చెప్పు.
1: పాత బస్టాండ్లో మా అంగడి బండి.
0: అవునా? ఓకే, వెరీ గుడ్. మరి నీ స్వయం కృషి తోటి నువ్వు సంపాదిస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ వెంకటమ్మ, తెలుసా? యా, వెరీ గుడ్. మరి చక్కగా పాటలు వింటూ కదా చక్కగా నీ వ్యాపారాన్ని సాగిస్తున్నావు. సరే, ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నావు?
1: తలంబ్రాల్లో.

0: దంబ్రాలు.
1: ఇది పాట కానే కాదో ఈ రాగం నాకు రాగదు.
0: నీకు చాలా ఇష్టమైన పాట లాగుంది కదా, ఎప్పుడు కాల్ చేసినా ఇదే.
1: రాజశేఖర దాంట్లో
0: అవునవును
1: బాధపడుతుంది మేడం.
0: అవునా, సరే మరి వింటావా పాట? నాకోసం కూడా. ఓకే మరి ధన్యవాదాలు వెంకటమ్మ. సరే ఇలాగే కాల్ చేస్తుండే మరి నీకోసం ఈ పాట వచ్చేసింది వినేసాయి.
1: మేడం
0: ఓకే.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వనితవాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్ తో అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం.

0: హలో
1: హలో
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్ అండి, నేను ఇక్కడ నెల్లూరు నుంచి చేస్తున్నాను.
0: ఓకే, చెప్పండి మీ పేరు.
1: విజయలక్ష్మి అండి.
0: విజయలక్ష్మి గారు, బాగున్నారా?
1: బాగున్నానమ్మా.
0: సో ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు అనుకుంటాను, రైట్?
1: దొరకవు, చాలా సేపు ట్రై చేస్తాను కానీ ప్రతిరోజు కాల్ దొరకదు.
0: ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు.
1: బాగా అంటే పాత వాళ్ళు చేస్తూ ఉంటారు.
0: అవును,
1: అదే కాక మగవాళ్ళు కూడా చేస్తారు, నేను వింటూ ఉంటాను. పాపం మీరు చెప్పినా వాళ్ళు వినిపించుకోరు.
0: అదే అదే, కానీ మాక్సిమం తగ్గింది అసలు చేయట్లేదు.
1: అది ఆంధ్రకేసరిలో వేదంలా ఘోషించే గోదావరి ఆ పాట కావాలి.
0: ఓకే, సో అసలు చక్కగా

0: మీరు ఇన్ని రోజుల నుంచి చాలా వెయిట్ చేసినట్టున్నారు, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినట్టున్నారు మీరు ఈ సాంగ్ అడగడం కోసం అనిపిస్తుంది. ఓకే అండి విజయలక్ష్మి గారు, మరి ఇంకేమైనా చెప్తారా, మాట్లాడతారా, పాట విధంగా మాట్లాడతారా చెప్పండి.
1: పొద్దుటి పూట కూడా దొరకదా? అసలు
0: దొరకదా? సరే కంపల్సరీ అంటే కాల్ చేస్తూ ఉండండి, ఒకవేళ లైన్ తగ్గితే.
1: ఎందుకంటే ఇంకా పొద్దుటి పూట ఎక్కువ చదువుకుంటూ ఉంటాను నేను, పారాయణ వైచేస్తా, విష్ణు లలిత అవన్నీ చదువుకుంటూ ఉంటాను. ఇంకా ఆపి ఇక్కడ ఇందుకులో చేయటం, అరగంట సేపు ఇస్తారు కదా, అరగంట సేపు టైం సాగదు. ఇంకా వాళ్ళే మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఆడవాళ్ళు తక్కువ పొద్దుటి పూట మగవాళ్ళే.
0: సో వనితావాణి కార్యక్రమం అయితే మహిళా శ్రోతలు కాబట్టి కంపల్సరీ మీరు చేయండి. ఓకే అండి, అయ్యా సరే అండి విజయలక్ష్మి గారు, మరి మీరు కోరినటువంటి పాట వచ్చేసింది వినేసేయండి.
1: అయిపోతుందా పాట?
0: లేదు వేస్తున్నాను, ఇప్పుడు వేస్తున్నాను, మీరు వినండి. ఓకే యా.

0: మరి ఒక కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో, ఓకే, మహిళా శ్రోతలు మీరు ఫోన్ చేసి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాన్ని కోరి వినాలి అనుకున్నట్లయితే 0861233311 లేదా 102కు కాల్ చేసేవచ్చు. మరి కాలర్తో మాట్లాడదాం. హలో
1: మేడం, గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే.

0: మేడం లంగా షిఫ్ట్ అని సయ్యద్ జాకిర్ మేడం ఏమనుకోకండి చేశానని. ఈ రోజు ముఖ్యమైన ఒక కారణం ఉంది మేడం చేయడానికి ఫోను.
1: అంటే మనం మహిళా శ్రోతల కార్యక్రమం,
0: మహిళా శ్రోతలే మేడం. ఈ రోజు మా కోహూరు నుంచి మా ఇస్మాయిల్ భాయ్ గారి పుట్టినరోజు మేడం. ఈ రోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71 సంవత్సరాలు అడుగు పెట్టారు. ఆ సందర్భంగా ఉదయం కాల్ దొరకలేదు విషయం చెప్పాలని. ఆయన ఏం చేయవద్దన్నాడు, కానీ మేఘనా మేడంతో మీకు విషయం తెలియజేస్తానని చెప్పి నేనే మాటిచ్చాను మేడం.
1: అవునండి, ఓకే, ధన్యవాదాలు. ఓకే, మరి చెప్పండి.
0: క్షేమంగా వెళ్ళి లాభంగా రాండిలో ఆడవాళ్ళ మండి మేము ఆ పాట వినిపించండి మేడం.
1: సరే అండి, ధన్యవాదాలు. మరి
0: వినిపించే కాలాన్ని తీసుకోండి మేడం. ధన్యవాదాలు మేడం.
1: ఓకే, సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం.

0: ఓకే, మనం మరి ఒక కాలర్తో అయితే ఇప్పుడు మాట్లాడదాం. హలో, హలో
1: హలో హలో
0: హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే, బాగున్నారా? చెప్పండి లక్ష్మి గారు.
2: దేవతా సినిమాలో శోభన బాపు పాట మేడం,
0: అందులో నుంచి ఏ పాట?
2: అదే బిందులు పట్ట
0: ఎల్లు వచ్చి గోదారమ్మ, అంతేనా? ఓకే ఓకే, మరి విందామా లక్ష్మి గారు? చిట్టు చివరి కాలర్ కూడా మీరే కాబట్టి సో మీ పాటను వినిపించేస్తున్నాను, వినేసేయండి. ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.

మీరింతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి విన్నారు. మరి కాల్ చేసినటువంటి సుప్రియ గారు, వెంకటమ్మ గారు, విజయలక్ష్మి గారు అండ్ చివరిగా లక్ష్మి గారు, అదేవిధంగా సయ్యద్ జాకీర్ గారు అండ్ ఇస్మాయిల్ గారు. ఓకే అండి, మరి మీరందరూ కాల్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి చక్కటి వనితావాణి కార్యక్రమంలో మరలా మీతో మాట్లాడతాను. అంతవరకు సెలవు. వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో విద్యా సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి తెలుగు మీడియంలో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులకు ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇందులో మొత్తం 300 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు యొక్క కాల వ్యవధి 2 ఏళ్ళు. ఈ కోర్సులకు దరఖాస్తు చేయాలి అంటే అభ్యర్థులు బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ వంటి డిగ్రీలలో కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. అలాగే ఎలిమెంటరీ విద్యలో ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. ఎన్సీ

ఎస్ఆర్టీ గుర్తింపు పొందిన రెగ్యులర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసిన వారు కూడా ఈ కోర్సుకు దరఖాస్తులను చేసుకోవచ్చు. అయితే వీరి యొక్క వయస్సు 21 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి ఈరోజు రాత్రి 11 గంటల వరకు సమయం ఉంది. అలాగే పరీక్షా కేంద్రాలుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి నగరాలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించడం జరిగింది. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలలో బీఈడి డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులకు మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://www.brauonline.in/ వెబ్సైట్ మరొక్కసారి www.brauonline.in/. కార్యక్రమంలో మరికొంత విద్యా ఉద్యోగ సమాచారాన్ని వినే ముందుగా బద్రీనాథ్ ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు రేవంత్, శ్రావణ భార్గవి.

శ్రోతలు యువతరంగం కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సమాచారంలో భాగంగా ఆర్ఆర్బీలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ సిగ్నల్, అలాగే గ్రేడ్ 1 గ్రేడ్ 3 విభాగాలలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 6,557 పోస్టులున్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,234 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు మెట్రిక్యులేషన్ ఎస్ఎస్ఎల్సీతో పాటు సంబంధిత ట్రేడ్స్లో ఐటీఐ యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన వారు దరఖాస్తులను చేయవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు బీఎస్సీ లేదా డిగ్రీ పాస్ అయిన వారు దరఖాస్తులను చేయవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1కు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను చేయాల్సి ఉంటుంది. గ్రేడ్ 3కు వయోపరిమితి 30 ఏళ్ళు మాత్రమే. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 30 ఈ నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.rrbapply.gov.in/. వెబ్సైట్ మరొక్కసారి www.rrbapply.gov.in/. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందుగా వారసుడు ఈ చిత్రం నుంచి పాటను వినేద్దాం. పాడినవారు అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి.

కార్యక్రమంలో ఉద్యోగ సమాచారంలో భాగంగా మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో మొత్తం రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు 1. ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలి అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ బిఈ బీటెక్ పిహెచ్డి చేసిన వారు, ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తులను చేయవచ్చు. వీరి యొక్క వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 వచ్చే నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iitjammu.ac.in/. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందు అతిథి దేవోభవ ఈ చిత్రం నుంచి పాటను వినేద్దాం. పాడినవారు సిద్ శ్రీరామ్.

0: యువతరంగం కార్యక్రమంలో మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: యువతరంగం కార్యక్రమంలో మరి యొక్క ఉద్యోగ సమాచారం. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ NCRTC సీనియర్ డిప్యూటర్ జనరల్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం పోస్టులు 3 ఉన్నాయి. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు 1, అసిస్టెంట్ మేనేజర్ ట్రాన్స్పోర్ట్ ప్లానర్ మేనేజర్ పోస్టులు 2 ఉన్నాయి. ఇందులో ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలిచిన అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి బీఈ బీటెక్ బీఆర్క్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వీరి యొక్క ఎంపిక ఇంటర్వ్యూ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 17 వచ్చే నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ncrtc.in/. వెబ్సైట్ మరొక్కసారి https://ncrtc.in/. కార్యక్రమంలో చివరిగా ఇప్పుడైతే PS2 ఈ చిత్రం నుంచి పాటను వింటారు. పాడినవారు AR రెహమాన్.

శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు.

0: Men's Cricket India have set a target of 193 runs for Zimbabwe in the third and the final T20 International of Series in Harare. Opting to bat, India posted 192 for 5 wickets in their allotted 20 overs. Vaibhav Suryavanshi starred with bat, scoring 81 of 49 balls, while Ishan Kishan contributed 29 of 26 deliveries. For Zimbabwe, Brad Evans took 2 wickets. India made 2 changes to their playing 11, with Suryansh Hegde and Ashok Kumar replacing Shivam Dubey and Prince Yadav. And with that, we end this news bulletin.
1: Platform
2: number 2 se chalne wali super fast express ki yatri.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత రెండేళ్ల ప్రభుత్వ పాలన గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రక్షణ ఉత్పత్తులు ఎగుమతుల్లో భారత్ నేడు కొత్త శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా ఒక విశ్వసనీయమైన ప్రపంచ రక్షణ భాగస్వామిగా కూడా ఎదుగుతోందని చెప్పారు. దేశం తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచికలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డిఆర్డీఓ ఇటీవల పినాక దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించిందని గుర్తు చేశారు. కొన్ని రోజుల క్రితం ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను దేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారని పేర్కొన్నారు. అలాగే నేడు యావత్ భారతదేశం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్న సందర్భంగా కార్గిల్ యుద్ధంలో శత్రువులతో వీరోచితంగా పోరాడిన భారత సైనికులకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. 1999లో పాకిస్తాన్తో జరిగిన సంఘర్షణలో కఠిన వాతావరణ పరిస్థితులు, శత్రువు నుంచి సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ సైనికులు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని నరేంద్ర మోదీ కొనియాడుతూ,
1: ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. 14 जुलाई को दिल्ली के नेशनल वॉर मेमोरियल से शुरू हुई शौर्य विजय यात्रा द्रास के करगिल वॉर मेमोरियल तक पहुंचेगी. इसका संदेश है वन राइड, वन नेशन, वन सैल्यूट.
0: గత రెండేళ్ల ప్రభుత్వ పాలన గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. రెండేళ్ల పాలనపై 45 రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచేలా ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఆక్వా రైతుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు.

0: ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆక్వా రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఇందుకుగాను ఆక్వా రైతుల ప్రతినిధి బృందం శ్రీనివాస వర్మను ఈరోజు భీమవరంలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫీడ్ ధరలు అమాంతం పెరగడం వల్ల ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కసరత్తు చేస్తోందన్నారు. సోయాబీన్ ధరలు పెరుగుదల మన ప్రాంతం నుంచి ఫిష్ మీల్ భారీగా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు అవుతుండడమే ఫీడ్ ధరలు అమాంతంగా పెరగడానికి ప్రధాన కారణమన్న అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే ఫీడ్ ధరలు తగ్గింపు, ఎగుమతుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని శ్రీనివాస వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, పలువురు ప్రజాప్రతినిధులు సభ ఏర్పాట్లను విమానాశ్రయంలో ఈరోజు సమీక్షించారు. ఉదయం 10:30 నుంచి ప్రధానమంత్రి పర్యటన ప్రారంభమవుతుందని, విమానాశ్రయంలో 13,000 మందితో అరకు ఉద్యంస గిరిజన నృత్యంతో ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలకనున్నామని వెల్లడించారు. ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. సమీక్ష అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ,
1: ఈ ఎయిర్పోర్ట్ లో 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్గో ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి ఇండస్ట్రీస్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి రావడానికి ఆసక్తిగా చూపిస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారిని ఎయిర్పోర్ట్ ఇనాగురల్కి రమ్మని ప్రత్యేకంగా వెళ్లి ఆహ్వానించడం జరిగింది. 3 జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజానీకానికి వచ్చి ఈ వైభవంగా ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది.
0: భారత్ జింబాబ్వే జట్ల మధ్య ఆఖరి T20 క్రికెట్ మ్యాచ్ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి తొలుట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అత్యధికంగా 81 పరుగులు చేసి రాణించాడు. ఇప్పటికే తొలి 2 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం నాటికి వాయుగుండంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. రేపు పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాల్లు వీస్తాయని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన అసౌకర్యకర వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాయుగుండంతో సముద్రం అలజడిగా ఉంటుందని, బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గిరి ప్రదక్షిణ ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటలకు తొలిపావంచ వద్ద ప్రారంభమై అడవ్వరం, హనుమంతువాక, జోడుగుళ్లపాలెం, అప్పూగర్, వెంకోజీపాలెం, హెచ్బీ కాలనీ, సీతమధార, మురళీనగర్, మాధవధార, ఎన్ఎస్టీఎల్ గేట్, లక్ష్మీనగర్, ప్రహ్లాదపురం, పాతగోశాల, సింహాచలం బస్టాండ్ మీదుగా తొలిపావంచకు తిరిగి చేరడంతో ముగియనుంది. మొత్తం 32 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. విశాఖ నగరం నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలు అనగా ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దిలిపాలెం నుండి విజయనగరం, శ్రీకాకుళం, కొత్త వలస, అరకు, పాడేరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు కాన్వెంట్ జంక్షన్, పోర్ట్ రోడ్, శీలానగర్, కూర్మన్నపాలెం, దువ్వాడ రైల్వే స్టేషన్, అనకాపల్లి, సబ్బవరం హైవే, పెందుర్తి, ఆనందపురం జాతీయ రహదారి మీదుగా మళ్లించబడతాయని పేర్కొంది. అలాగే ఇతర జిల్లాల నుండి విశాఖ నగరంలోకి వచ్చే వాహనాలు అదే మార్గంలో ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకుంటాయని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 2 ఏళ్ల ప్రభుత్వ పాలన గురించి ఇంటింటికే వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రిణః ఉద్బోధనం. ప్రఖ్యాపితం తేన సామూహిక సహభాగితాయాః వైశిష్ట్యం. కార్గిల్ విజయ దివసావసరే ప్రధానమంత్రి ప్రభృతయః హుతాత్మ వీరేభ్యః శ్రద్ధాంజలిం సమర్పయన్. ప్రధానమంత్రిణా అద్య కార్గిల్ విజయ దివసే రాష్ట్రస్య అతుల్య హుతాత్మ పురుషాః ససంభ్రమం సంస్మృతాః. ప్రోక్తం చయత్ దేశాయ తేషాం మహాబలిదానం సర్వాన్ గౌరవపూర్ణాన్ కరోతి. మాతృభూమేః రక్షణాయ హుతాత్మ వీరేభ్యః రాష్ట్రపత్యాదిభిః భావాంజలిః సమర్పితః. కృష్ణసాగర మార్గేషు పోత సేవాయాః పూర్వం సురక్షా సంకటం పరీక్షణాయ విదేశ మంత్రాలయస్య భారతీయానాం కృతే తీవ్ర సంచేతన. గ్లాస్కో నగరే సమాయోజితాసు రాష్ట్రమండల క్రీడాసు రిషికాంత సింహ చనంబం 60 కిలోగ్రామ్ భారోత్తోలన స్పర్ధాయాం అనుపమం కౌశలం ప్రదర్శ్య రజత పదకం సముపార్జితవాన్. అపి చ పురుష క్రికెట్ క్రీడా శృంఖలాయాం భారత జింబాబ్వే దేశయోర్మధ్యే 20-20 అంతారాష్ట్రీయ శృంఖలాయాః తృతీయా స్పర్ధా అద్య హరారే నగరె ప్రచలతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ భారతస్య సాంస్కృతిక మూల్యేషు సామూహిక సహభాగిత్వం సర్వదా బలస్య స్తోత్రో వర్తతే. శ్రీమోదీ అద్య దృశ్య శ్రవ్య మాధ్యమేన 26,000 వికసిత వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇత్యస్య ప్రతిభాగిభిః సహ వార్తాలాపావధౌ ఏతద్ ఉక్తవాన్. अद्य कारगिल विजय दिवसावसरे प्रधानमंत्री नरेंद्र मोदी राष्ट्रस्य अतुल्य पराक्रमिणः शौर्य पुरुषान् ससंभ्रमं सस्मार. तेन उद्घोषितं यत् भारतं अद्य निरंतरं नूतनान् उच्च शिखरान् आरोहति. तद्यथा सैन्य उत्पादने सैन्य निर्याते अथवा मित्र राष्ट्रैः सह राजनैतिक सहयोगे भवतु. आकाशवाण्याः मन की बात इति कार्यक्रमे देशवासिनः संबोधयन् श्रीमोदी आह यत् अद्य जुलाई मासस्य 26 दिनांको वर्तते. यो हि सा तिथिः यस्याः संस्मरणाय कस्यापि पञ्चाङ्गस्य आवश्यकता नैव वर्तते, यतो हि अद्य संपूर्णे राष्ट्रे कारगिल विजय दिवसः परिपाल्यते.
8: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
7: श्रीमोदी न्यगादीत यत् भारतम् अश्रान्तं स्वकीयस्य प्राविधिक सामर्थ्यस्य सुदृढीकरणं विदधाति. तेन भारतीय नौसेनायां INS महेन्द्रगिरि इति पोतस्य नूतन प्रवेशः विशेषतः श्लाघितः. प्रधानमन्त्रिणा प्रोक्तं यत् गत रविवासरे विक्रम 1 इति उपग्रह प्रक्षेपकस्य सफल प्रक्षेपणानन्तरं प्रत्येकं भारतीयः गौरवगौरवेण परिपूर्णो वर्तते। कैच द रेन इति वर्षा जल संग्रह अभियानम अधिकृत्य भाषमाणः श्रीमोदी सहर्षम

0: जिम्बाब्वे देशस्य सम्मुखे 93,100 धावनांकानां लक्ष्यम् उपस्थापितम्। अद्यत्वे प्रचलितासु राष्ट्रमंडल क्रीडासु भारतस्य ऋषिकांत सिंह चनम्बम इत्येषः ग्लास्को नगरे पुरुषाणां 60 किलोग्राम मितायां भारोत्तोलन स्पर्धायां रजत पदकम् अवाप्तवान्। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 6:30. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు, అనంతరం విహారీ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కొలనుపాకలోని శ్రీ చండికాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. తరువాతిగా ఒక సినీ గీతం, ఇంకా కొన్ని జానపద గేయాలు వింటారు. మరి ముందుగా కార్యక్రమంలో మనం విందాం ఒక ప్రకటన.
2: पीएम जय अब गरीबों की जय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదికలో స్థానిక వార్తలు, విశేషాలు, అదేవిధంగా వాతావరణ సమాచారం. నెల్లూరు జిల్లాలో తొలి ఏకాదశి పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలు నిన్న భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు కూడా చేశారు. స్వామివార్ల అలంకరణలు ఆకట్టుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. మరొక స్థానిక సమాచారం. నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద జాతీయ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో విఎస్యు యువతకు అప్లికేషన్ డెవలపర్ వెబ్ మొబైల్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త విజేత తెలియజేశారు. ఆసక్తి ఉన్న డిగ్రీ, డిప్లొమా, పీజీ, బీటెక్ పూర్తి చేసినటువంటి వారు వచ్చే నెల 6వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు విఎస్యులో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన తరువాత వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన ధృవీకరణ పత్రంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు తెలియజేశారు. మరి ఒక స్థానిక సమాచారం. నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా సిహెచ్ కృష్ణారెడ్డి నిన్న బాధ్యతలు స్వీకరించారు. మరి ఒక స్థానిక సమాచారం. నెల్లూరులో గ్రామ వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న 102 మందికి ఉద్యోగన్నతలు కల్పించినందున జిల్లా పంచాయతీ అధికారి ఏపీ ఎన్జిఓస్ కార్యాలయంలో వారిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రేడ్ల వారీగా ఉద్యోగన్నతలు కల్పించడంతో హర్షం కూడా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం వాతావరణ సమాచారం. నెల్లూరు నగరంలో ఈరోజు వాతావరణం చాలా వరకు మేఘావృతమై ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ వరకు మరియు కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంది.

రేపు జూలై 27 గరిష్టంగా 37 డిగ్రీ సెల్సియస్, కనిష్టంగా 29 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. రాత్రి సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖం వెల్లడి చేసింది. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు, వాతావరణ సమాచారం కూడా విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం విహారీ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కొలనుపాకలోని శ్రీ చండికాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం ఇప్పుడు మనం విందాం.

విహారి మీ యాత్రా సహాయకారి ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం.

కథలు గురించిన వివరాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది.

పిలువబడుతున్న క్షేత్రం. 18 మఠాలు ఒకే ప్రదేశంలో కొలువై ఉన్న క్షేత్రం. వీరశైవ మతాచార్యులు శ్రీ రేణుకాచార్యుల జన్మస్థలం కొలనుపాక శ్రీ సోమేశ్వరాలయం.

ఈనాటి విహారీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని కొలనుపాక గ్రామంలో కొలువైపున్న శ్రీ చండికాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ సోమేశ్వర మహాలింగం నుంచి జగద్గురువు శ్రీ రేణుకాచార్యుల వారు ఉద్భవించి 1000 సంవత్సరాల పాటు వీరశైవాన్ని బోధించి అనంతరం ఇదే కొలనుపాక శ్రీ సోమ

ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. సుమారు 1200 సంవత్సరాల క్రితం రాష్ట్ర కూటులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 8-9 శతాబ్దాల్లో రాష్ట్ర కూటులు, 10-11 శతాబ్దాల్లో కళ్యాణ చాళుక్యులు, 12-13 శతాబ్దాల్లో కాకతీయులు ఈ కొలనుపాక కేంద్రంగా పరిపాలించారు. మధ్యయుగానికి ముందే ఈ కొలనుపాక పుణ్యక్షేత్రంగా భాసిలినట్టు చాళుక్య, కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో ఉన్న సహస్రలింగేశ్వర స్వామివారిని కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సోదరి మైల

ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రంలోని శ్రీ సోమేశ్వర స్వామివారు లింగాకారంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ లింగం నుంచి జగద్గురువు శ్రీ రేణుకాచార్యుల వారు ఉద్భవించినట్లు వీరశైవ మతాన్ని

నడుస్తోంది. ప్రధాన ఆలయంలోని శ్రీ చండికాంబ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆరాధ్య దైవంగా ఉన్నారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం ఇక్కడి భక్తుల సాంప్రదాయం. ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు కోటొక్క లింగం రూపంలో అత్యంత రమణీయంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. దేవదేవుని ప్రతిరూపమైన ఆ లింగాకారానికి ఖర్జూరపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్న చిన్న లింగాలన్నింటినీ కలుపుకుంటే కోటి ఒక్కటి ఉంటాయని భక్తులు చెప్తారు. ఈ కోటి ఒక్క లింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని

ఈ క్షేత్రంలో శ్రీ వినాయకుడు, శ్రీ కుమారస్వామి, నాగదేవతలు, శ్రీ ఆంజనేయులు, నందులు, శ్రీ చాముండేశ్వరి, ఏకాదశ రుద్రులు, శ్రీ కోటిలింగేశ్వరుడు, శ్రీ మల్లికార్జునులు, జగద్గురువు శ్రీ రేణుకాచార్యులు, కాలభైరవ స్వామివార్లకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో అష్టాదశ మఠాలను కూడా మనం దర్శించవచ్చు. ఈ క్షేత్రంలో 18 మఠాలున్నాయి. పూర్వం ఈ క్షేత్రాన్ని కొత్తిపాక, కొలయపాక, కొల్లిపాకగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ క్షేత్రం కొలనుపాకగా నామాంతరం చెందింది. ఈ ఆలయానికి ముందు భాగంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం ఉంది. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. వార్షికోత్సవాలలో భాగంగా ఈ ఆలయంలో మహాశివరాత్రి, మాస శివరాత్రి పర్వదినాలలో, కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసు.

ప్రయాణానికి ప్రధాన రైల్వే స్టేషన్, ప్రధాన బస్టాండ్ ఆలేరు. అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఆలేరు రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. ఆలేరు నుంచి ఈ క్షేత్రం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, కనుక సులభంగా చేరుకోవచ్చు.

శ్రీ సోమేశ్వర స్వామివారి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు

మీరింతవరకు విహారీ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కొలనుపాకలోని శ్రీ చండికాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో

ఇప్పుడు విందాం ఒక సినీ భక్తి గీతం. అమ్మోరు చిత్రం నుంచి వి రామకృష్ణ ఆలపించినటువంటి ఈ గీతం, సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి. ఈ పాట విందాం.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గేయాలు.

ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమాలు సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు వింటారు అలనాటి మధుర గీతం. విందాం.

మీరింతవరకు అలనాటి మధురగీతం శీర్షికన మూగ మనస్సులు ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన అలనాటి మధురగీతం విన్నారు. సంగీతం కెవి మహదేవన్. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో

0: స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనపం పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం గెలుచుకున్నారు. భారతీయ సాంస్కృతిక విశిష్టతలో సమిష్టి భాగస్వామ్యం ఎప్పుడూ మూలంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 భాగస్వాములతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ మాటలు చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా యువ భాగస్వాములు తమ అనుభవాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పంచుకున్నారు. దేశంలోని సమాజాలు పాటలు పాడుతూ కలిసి పనిచేసే ఆచారం చాలా కాలంగా ఉందన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ అలవాటు ఐక్యతను పెంపొందించడమే కాకుండా సమిష్టి ప్రయత్నాలను ఒత్తిడి తక్కువగా మరింత సంతోషకరంగా ఉండేలా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ధి ప్రస్థానానికి దూరంగా ఉన్న వారికి ప్రాధాన్యమిస్తూ వారిని సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మోదీ చెప్పారు.
2: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है.
1: మై భారత్ కార్యక్రమం ద్వారా అనేక మంది భాగస్వాములు మొదట ఒంటరిగా తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ చివరకు ఒక కుటుంబంగా సమైక్యమయ్యారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మార్పును ఈ కార్యక్రమం సాధించిన ప్రధాన విజయాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ జాతీయ ఐక్యతగా మార్చడంలో ఈ కార్యక్రమం తోడ్పడిందన్నారు. స్వతంత్రంగా ప్రయాణించిన యువతుల గురించి ప్రస్తావిస్తూ వారి భాగస్వామ్యం మన దేశంలో ఆడపిల్లల ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు అద్దం పడుతోందని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి యువజనులు, ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం నిశ్చయత్వంతో ముందుకు సాగేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
2: Solo traveling is a way of discovering the world while discovering yourself. Ek tarike se aap log bhi solo gaye the, magar My Bharat ne sabko parivar bana diya hoga. Aapne puri yatra akele hi ki hai. Ye Bharat ki betiyon ke badhte aatmavishwas ka prateek hai. Hamari koshish hai ki hamara har yuva, har beti isi bharose aur aatmavishwas se aage badhe.
1: దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర్ జవాన్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసంగం చేస్తూ ఆయన ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఐక్యత, ధైర్యం, సంకల్పానికి మన దేశంలో నిదర్శనమని ఆయన అన్నారు. ఈనాటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకిత భావాన్ని పెంచుకోవాలని కూడా మోదీ సూచించారు.
2: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों श्रद्धापूर्वक नमन करता हूँ.
1: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీహార్లోని సీతామఢీలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
2: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.
1: आत्मनिर्भर भारत, मेक इन इंडिया द्वारा रक्षण రంగంలో కొత్త శకానికి నాంది పలికామన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. యుద్ధ నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థల పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని మోదీ గుర్తు చేశారు.
2: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है। इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है। दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है।
1: వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా కొనియాడారు.
2: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है। पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं। आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं।
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగం తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక శక్తి శాఖల మంత్రిత్వ శాఖ బాధ్యతల్లో ఉన్న ప్రహ్లాద్ జోషి ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ వెంటనే ఆయన విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నియామకానికి గాను కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిత్వ శాఖ పనితీరు, విధి విధానాలు, కొనసాగుతున్న కార్యక్రమాలపై సమగ్ర అవగాహన పొందడం అనేది మొదటి ప్రాధాన్యతగా తాను పరిగణిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు పార్లమెంట్ హౌస్లో ఎన్డీఏకు చెందిన నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభను ఉద్దేశించి ప్రసంగించారు. శాఖపరమైన పార్లమెంటరీ స్థాయి సంఘాలోని అంశంపై మంత్రి తన ఆలోచనలను సభ్యులతో పంచుకున్నారు. అర్థవంతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, శాసన నిర్మాణ ప్రక్రియలను బలపరచడంలో నూతన సభ్యులందరూ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ భారతీయ తపాలా ఉద్యోగుల సంఘానికి చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలుసుకుంది. ఉద్యోగుల సమస్యలపై వారు ప్రధానంగా చర్చించారు. బీహార్, మహారాష్ట, మధ్యప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్లో వర్షాలు, రుతుపవనాల ప్రభావం వల్ల జరిగిన సంఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 97 చేరుకుంది. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అందించిన వివరాల ప్రకారం తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో 7 మరణాలు, 20 గాయాలు నమోదు కాగా సింధ్ ప్రాంతంలో 2, ఖైబర్ పంక్తుంక్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో 1 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గత నెల 26 తేదీన రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో 297 మంది గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ జరిగిన పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనంబం వెండి పతకాన్ని సాధించారు. స్నాచ్ విభాగంలో 121 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా మలేషియాకు చెందిన మొహమ్మద్ అనీక్ కాస్తాన్ కూడా రికార్డును సమన్ చేశారు. ఈ సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది 2వ పతకం. హరారిలో జింబాబేతో జరుగుతున్న 3వ చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ జింబాబేకి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపటి వార్తలందేసరికి జింబాబే 9.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. విశేషాలు మరొకసారి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం గెలుచుకున్నారు. జింబాబేతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత్ జింబాబేకి 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. నిలయంలో సమయం 7:15 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు గ్రామీణ యువతకు చిరు వ్యాపార అవకాశాల గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా ఒక ప్రకటన విందాం.

0: కార్యక్రమంలో ప్రకటించిన అంశం గ్రామీణ యువతకు చిరు వ్యాపార అవకాశాలు. ఈ అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం వింటారు, విందాం.
1: నమస్కారం అండి.
2: మీరు గుంటూరు జిల్లా బాపట్లలో ఉన్న బాపట్ల వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నారు కదండి, అయితే ఏ విభాగం మీరు చూస్తున్నారు?
1: విస్తరణ విభాగం అండి, ఎక్స్టెన్షన్ వింగ్ అంటాము.
2: అంటే ఏమేం చేస్తుంటారు?
1: అంటే ఇప్పుడు రైతులకు మనము ఎన్నో మనం రీసెర్చ్ ల్యాబ్స్ లోనే ప్రయోగశాలల్లోనే ఎన్నో తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. అవి రైతులకు చేరవేసే కార్యక్రమంలో మేము బాగా పనిచేస్తూ ఉంటాం, అది విస్తరణ విభాగం అంటారు.
2: అయితే ప్రస్తుతం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో యువతకండి చాలా మంది నిరుద్యోగం బారిన పడి ఉన్నారు కదండి, ఇటువంటి వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు, దీని ప్రాధాన్యత ఏంటంటారు?
1: అంటే ముందుగా మనం చెప్పుకోవాలంటే అసలు ఎందుకు ఈ ఆవశ్యకత ఎందుకు వస్తుంది అనేది మనం ముందు అర్థం చేసుకోవాలండి. ముఖ్యంగా మనం భారతదేశంలో చూసుకున్నట్లయితే వ్యవసాయం ప్రధాన వృత్తిగా సుమారు 60% ప్రజలు మన గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఎక్కువ చూసుకున్నట్లయితే 1% మంది ప్రజలు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని ఉంటున్నారు. మన రాష్ట్రం మొత్తంలో చూసుకున్నట్లయితే వ్యవసాయ పరిస్థితులను మనం గమనించినప్పుడు రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటుగా వాణిజ్య మరియు తోట పంటలను కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో ధరల స్థిరత్వం సరిగ్గా లేకపోవడం వలన మరియు ఇతర సమస్యల కారణంగా వ్యవసాయంలో లాభాలు సరిగ్గా లేకపోవడం వ్యవసాయ రంగ స్తబ్దతకు ముఖ్య కారణం అండి.
2: అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకి వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని ఎలాంటి చిరు వ్యాపార అవకాశాలు ఉన్నాయంటారు?
1: ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు రైతులు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 4 నుండి 6 నెలల వ్యవధిలో వచ్చే పంటలను ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని వ్యవసాయం చేయడం వలన ఒడిదుడుగుల వలయంలో చిక్కుకుంటున్నారు. రైతుతో పాటుగా ఆ రైతు కుటుంబంలోని మహిళలు, యువత వివిధ ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుని రైతుకు చేయుతగా నిలబడితేనే గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి సాధ్యపడుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామంలో పండే పంటల ఆధారంగా మరియు ఆయా ప్రాంతాల్లోని అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలను నెలకొల్పుకుని ఆదాయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అనగా రోజువారీగా, వారానికి, పక్షం రోజులకు, నెలవారీగా 2 నెలలు లేదా 3 నెలలకు ఒకసారి మరియు 6 నెలలకు సంవత్సరానికి వచ్చే వివిధ ఆదాయ మార్గాలను ఏర్పరచుకుని తద్వారా వచ్చే ఆదాయాన్ని అటు వ్యవసాయానికి మరియు కుటుంబ అవసరాలకు

0: వరకు వినియోగించుకుంటూ ఆర్థిక స్వావలంబన పొందవచ్చు.
1: ఈ విధంగానండి, మరి ఈ అవకాశాలని పొందుకోవాలంటే ఎలాంటి అవకాశాలు ఏ ఏ రంగాల్లో ఉన్నాయంటారు? కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదండి, గ్రామీణ ప్రాంతాల్లో.
0: ముందుగా మనం చూసుకున్నట్లయితే ఒక అవకాశం పుట్టగొడుగుల పెంపకం, ఇంకా చూసుకున్నట్లయితే అభివృద్ధి పరిచిన పెరటికోళ్ల పెంపకం, మరియు ఇంట్లో ఉండే గ్రామీణ యువత కానీ మహిళలు కానీ పెరట్లోను మరియు డాబాలపై కూరగాయలు సాగు కూడా ఒక మంచి అవకాశం. వేరుశనగ పచ్చికాయలను అమ్మడం కూడా, మార్కెట్ చేయడం కూడా, అది కూడా మనము ఒక చిరు వ్యాపారంగా మనం మలుచుకోవచ్చు. అంతేకాకుండా శాస్త్రీయ పద్ధతులతో పాడి యాజమాన్యం, వానపాముల ఎరువు తయారీ, వేప పిండి వేప చెక్క తయారు చేయుట, మరియు గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందటానికి వీలుగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో బిస్కెట్లు మొదలగు బేకరీ ఐటమ్స్ ను తయారు చేయుట, అలాగా వస్త్రాలపై రంగుల అద్దకము, కొవ్వొత్తుల తయారీ, సర్ఫ్ పౌడర్ తయారీ, సోప్ ఆయిల్ తయారీ, హెన్నా పౌడర్ తయారీ, ఫినాయిల్ తయారీ, ఇవన్నీ కూడా చిరు పరిశ్రమలుగా మనము చేపట్టవచ్చు.
1: ఇందాక మీరు అన్నారు పుట్టగొడుగుల పెంపకం కూడా చేపట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదండి, ఇది ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు?
0: ముఖ్యంగా పుట్టగొడుగుల పెంపకం మరియు పెరటకోళ్ల పెంపకం, ఈ పెరటి తోటల పెంపకం, పాడి యాజమాని నేను చెప్పినట్టుగా గొర్రెల పెంపకం కానీ, వానపాముల ఎరువుల తయారీ కానీ, వస్త్రాలపై రంగుల అద్దకం కానీ, లేకపోతే కుటుంబ అవసరాలైన మరి కొవ్వొత్తులు, బేకరీ పదార్థాలు, మల్టీగ్రెయిన్ ఆట, జామ్లు, స్క్వాష్లు, ఫినాయిల్ తయారీ, పెయిన్ బాముల తయారీ, సర్ఫ్ పౌడర్ తయారీతో పాటుగా వ్యవసాయానికి అనువైన వేప పిండి, వేప చెక్క తయారీ మొదలైనవి స్వయం ఉపాధి అవకాశాలుగా మనం ఎంచుకోవచ్చని మనం ముందే అనుకున్నాం. అందులో ముందుగా మనం చూసుకున్నట్లయితే పుట్టగొడుగుల పెంపకానికి వస్తే, ప్రస్తుతం పుట్టగొడుగుల్లో ఉండే పోషకాల రీత్యా వీటి వినియోగం కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉండడం వలన పుట్టగొడుగులను పెంచి విక్రయించడం లాభదాయకంగా ఉంది. పుట్టగొడుగుల్లో వరి గడ్డి పుట్టగొడుగులు, తెల్లగుండి అంటే వైట్ బటన్ పుట్టగొడుగులు, పాల మీగడ లాంటి అంటే మిల్కీ మష్రూమ్స్ అని పుట్టగొడుగులకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. గ్రామీణ యువత కేవలం వారి ఇంటి దగ్గరే దొరికే ముడి పదార్థాలతోనే ఎక్కువగా వీటిని పెంచుకోవచ్చు. కేవలం స్పాన్ మరియు ఒకటి లేదా రెండు ముడి పదార్థాలను మాత్రమే బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ స్పాన్ తయారీని కూడా ఆసక్తిగల యువత నేర్చుకుని ఇంట్లోనే ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు. పుట్టగొడుగుల పెంపకంలో గ్రామీణ యువత 5,000 రూపాయల పెట్టుబడిని ప్రథమంగా వెచ్చించి 10,000 రూపాయల వరకు ఆదాయాన్ని కేవలం 50 నుంచి 60 రోజుల్లో పొందే అవకాశం ఉంది. ఆ తర్వాత డిమాండ్ను బట్టి, లాభాన్ని బట్టి ఉత్పత్తి పెంచుకుని ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
1: ఇక అదే విధంగా ఇందాక మీరు అన్నారు ఇంటి దగ్గర పెరటి కోళ్ల పెంపకం ద్వారా కూడా ఇది కూడా స్థాపించవచ్చు అని చెప్పేసి అన్నారు కదండి, ఇందులో అవకాశాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా చేసుకోవాలంటారు?
0: గ్రామీణ యువత ఇంటి దగ్గరే ఆదాయాన్ని పెంచుకునే ఒక మరో మార్గం అభివృద్ధి పరిచిన పెరటికోళ్ల పెంపకం. ఇందులో ముఖ్యంగా మామూలు నాటుకోళ్లు కన్నా కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అభివృద్ధి పరిచిన రాజశ్రీ, గ్రామప్రియ, శ్రీనిధిలతో ఏదైనా జాతిని పెరటిలో పెంచినప్పుడు అధిక గుడ్లు ఉత్పత్తిని, మాంస ఉత్పత్తిని ఇచ్చి మంచి ఆదాయాన్ని ఇస్తాయి. సాధారణంగా ప్రతి ఇంట్లో 20 కోళ్ల వరకు పెంచుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ విధంగా టీకాలు వేసిన 6 వారాల వయసు ఉన్న 20 కోళ్ల ధర సుమారు 2,400 రూపాయల నుంచి 2,600 రూపాయల వరకు ఉంటుంది. ఇవి నాటు కోళ్లను పోలి ఉండడం వలన వీటి మాంసానికి మంచి గిరాకీ ఉంది. ఇవి సంవత్సర కాలంలో 120 నుంచి 180 గుడ్లు పెట్టే సామర్థ్యం ఉంది. వీటి గుడ్లు లావుగా ఎక్కువ బరువును కలిగి ఉండటంతో మార్కెట్ లో కూడా మంచి ధర రావడానికి అవకాశం. గ్రామీణ యువత పెరటికోళ్ల ద్వారా సాలిన 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఇటీవల కాలంలో మార్కెట్ లో మంచి గిరాకీ ఉండటం వల్ల కడక్నాథ్ కోళ్లు పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని పొందినట్లు ఎక్కువ మంది రైతులు తెలియజేస్తూ ఉన్నారు.
1: వీటితో పాటు అండి, మరి మనకి ఇంటి దగ్గర ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో, ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలాల్లో కూడా కూరగాయలు అది పెంచుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా, అది ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు?
0: పెరుగుతున్న నిత్యావసరాల ధరలు గ్రామీణ కుటుంబంలో ఎక్కువ శాతం ఆదాయాన్ని వెచ్చింప చేస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ పోషక ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో గ్రామీణ యువత పెరటిలోను, డాబాల మీద కూడా కూరగాయల్ని సాగు చేసుకుని కుటుంబ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. సాధారణంగా సీజన్ వారీగా పెరట్లో ఆకుకూరలు, పందిళ్లు, చిక్కుళ్లు, ఇతరితర కూరగాయలను ఒక ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు కోసుకుని మార్కెట్ చేసుకోవడానికి వీలుగా పెంచు. ఉన్న కొద్దిపాటి స్థలంలో వీలైనన్ని కూరగాయలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తే 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల పెట్టుబడితో 3 నుంచి

0: నాలుగు నెలల వ్యవధిలో సుమారు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఆదాయాన్ని పొందవచ్చు. వీలును బట్టి ఎక్కువ విస్తీర్ణంలో ఆకుకూరలు, గోంగూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, కూరదోస, సొరకాయి, బీరకాయి, కొత్తిమీర, వంకాయి, బెండకాయి, పచ్చిమిర్చి మొదలైనవి ఒక క్రమ పద్ధతిలో పెంచుకుని మార్కెట్ కు అనుగుణంగా వ్యాపారం చేసుకోగలిగితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంకా అంతేకాకుండా వేరుశనగ పచ్చికాయల మార్కెట్ చేసుకుని కూడా మంచి లాభం పొందవచ్చు. అది ఎలా అంటే, ఇటీవల కాలంలో ఎక్కువగా మనం గమనిస్తున్నాం అన్నమాట. దీనిని దృష్టిలో ఉంచుకుని సంవత్సరం పొడుగుతా పచ్చి వేరుశనగ కాయలను అందించే వీలుగా కదిరి 7 లావు అనే రకాన్ని ప్రతి వారం కోసుకునే వీలుగా ఒక ప్రణాళిక బద్ధంగా తోట ఏర్పాటు చేసుకుని సాలీనా 80,000 నుంచి 150,000 వరకు కూడా మనము నికర ఆదాయాన్ని ఒక ఎకరం నుంచి పొందడానికి కొంతమంది యువత దీన్ని వ్యాపారంగా చేపట్టి కూడా చేస్తున్నట్టుగా ఇటీవల కాలంలో మనం గమనించడమే.
1: సాధారణంగా గ్రామీణ ప్రాంతాలు అనేసరికి వ్యవసాయానికి అనుబంధంగా ఈ పాడి పరిశ్రమ కూడా చేస్తూ ఉంటారు కదండి, మరి ఇందులో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు?
0: ప్రస్తుతం మనము పాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా గ్రామీణ యువతకు శాస్త్రీయ పద్ధతులతో పాడి యాజమాన్యం వలన సాలీనా 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయ భూమి కలిగిన గ్రామీణ యువత సాలీనా 50,000 రూపాయలు వరకు 4 గొర్రెలు మరియు 1 గొర్రెపోతు పెంచడం వలన పొందవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి పెరుగుతున్న డిమాండ్లు దృష్టిలో పెట్టుకుని వానపాముల ఎరువు తయారీని కూడా మనం చేపట్టవచ్చు. ఇది కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే వివిధ రకాల వ్యర్థాల నుంచి వానపాములను ఉపయోగించి మంచి నాణ్యమైన ఎరువుగా తయారు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో దీని వినియోగం ఎక్కువగా ఉండడంతో కిలో సుమారు 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు కూడా ఉంటుంది. వ్యర్థాల నుంచి 6 నుంచి 8 వారాల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. 3 టన్నుల సేంద్రీయ వ్యర్థాల నుంచి 1 టన్ను వానపాముల ఎరువును పొందవచ్చు. 1 టన్ను వానపాముల ఎరువు తయారు చేయడానికి సుమారు 1,200 రూపాయలు ఖర్చు అవుతుంది. టన్ను వానపాముల ఎరువు మార్కెట్ లో సుమారు 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఉంది. ఈ విధంగా కేవలం వానపాముల ఎరువునే కాకుండా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వానపాముల ఎరువుల్లో జీవన ఎరువులైన ఎజోస్పైరులం, ఎసెటోబాక్టర్, ఫాస్ఫరస్ సాల్యుబుల్ ైజింగ్ బాక్టీరియా, జీవ శిలీంద్ర నాశకాలైన ట్రైకోడర్మా విరుడి, జీవ కీటక నాశనాలైన బవేరియా, మెటారైజియం మొదలైనవి కలిపి వానపాముల ఎరువుకు విలువ జోడించి మనము మార్కెట్ చేసుకున్నట్లయితే ఎక్కువ లాభం పొందవచ్చు. ఇంకంతేకాకుండా ఇటీవల కాలంలో వేప పిండి ప్రాధాన్యత కూడా మనము సేంద్రీయ వ్యవసాయంలో మామూలు వ్యవసాయంలో ఎక్కువగా ఉంది. ప్రకృతి వ్యవసాయంలో కూడా విలువ ఎక్కువగా ఉంది కాబట్టి గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి కింద వేప పిండిని తయారు చేసి కూడా విక్రయించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 50 కిలోల వేపకాయల నుంచి 30 కిలోల విత్తనాలు తీయవచ్చు. 1 కిలో విత్తనాల నుండి 800 గ్రాముల చెక్కను మరియు 200 గ్రాముల నూనెను తీయవచ్చు. సో ప్రస్తుతం మార్కెట్ లో వేప పిండి కిలో 13 రూపాయల నుంచి 16 రూపాయల వరకు ఉంది.
1: అయితే ఇందాక మీరు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్వయం ఉపాధిగా కొన్ని రకాల చిరుధాన్యాలను ఉపయోగించి కొన్ని బిస్కెట్లు అవి కూడా తయారు చేయొచ్చు అన్నారు కదండి, ఇందులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
0: గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందడానికి వీలుగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో బిస్కెట్లను తయారు చేసి విక్రయించవచ్చు. ఇటీవల కాలంలో చిరుధాన్యాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటం వల్ల బేకరీ ఉత్పత్తులను సులభ పద్ధతిలో తయారు చేయడానికి అనువుగా ఉండి ఖర్చు పోను రోజుకు సుమారు 700 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా సాధారణ గోధుమ పిండి కన్నా మల్టీగ్రెయిన్ ఆటా తయారు చేయడానికి గోధుమలతో పాటుగా రాగులు, సజ్జలు, జొన్నలు, బార్లీ, సోయా మొదలైన వాటిని తగిన నిష్పత్తిలో వాడి తయారు చేయడం వల్ల ఈ మల్టీగ్రెయిన్ ఆటాకు మంచి ధరతో పాటు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. చిరుధాన్యాలతో అధిక మొత్తంలో ఇనుము, కాల్షియం, జింక్ లాంటి ఖనిజ లవణాలతో పాటు మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్లతో పాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లు మరియు పిల్లల్లో పెరుగుతున్న పోషక లోపాలు మరియు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో పోషక విలువలు ఉన్న జొన్న, రాగి, సజ్జ, కొర్రలు, సామలు మొదలగు చిరుధాన్యాలతో వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి అమ్మవచ్చు.

0: మరియు కూరగాయలతో వివిధ నిలువ పదార్థాలైన జాము, జెల్లీ, స్క్వాష్, కెచ్చప్ మరియు రసాల తయారీ, మామిడి తాండ్ర తయారీని చిరు వ్యాపారం లేదా కుటీర పరిశ్రమగా కూడా చేపట్టవచ్చు.
1: అయితే ఇందాక మీరు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా వస్త్రాలపైన రంగుల అద్దకం కూడా చేయొచ్చు అన్నారు కదండి, ఇందులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
0: గ్రామీణ యువత కుటీర పరిశ్రమగా వస్త్రాలపై రంగుల అద్దకం ఎంతో లాభదాయకంగా ఉంది. ఇటీవల కాలంలో వస్త్రాల వ్యాపారంలో వచ్చే విప్లవాత్మక మార్పులకు రంగుల అద్దకం నైపుణ్యంతో పాటుగా వస్త్రాల డిజైనింగ్ కూడా నైపుణ్యం చాలా లాభదాయకంగా ఉంటుంది. గ్రామీణ మహిళలు ఇంటి దగ్గరే వస్త్రాలపై రంగుల అద్దకానికి సంబంధించి రంగులు, ఇతర ముడి పదార్థాలను సేకరించుకుని వివిధ రకాల డిజైన్లో బట్టలకు అనువుగా చీరలకు, ఇతర డ్రెస్ మెటీరియల్స్ పై రంగులను అద్ది టైలరింగ్ నైపుణ్యంతో చక్కటి డ్రెస్సులను తయారు చేసి విక్రయించుకుని స్వయం ఉపాధి పొందవచ్చు. దీనికి పెట్టుబడి చాలా తక్కువగా ఉండి గిరాకీ మరియు నైపుణ్యంతో చక్కటి సంపాదనను ప్రతి నెలా పొందవచ్చు. ఇంతేకాకుండా ఈ విధంగానే కొవ్వొత్తుల తయారీ, సర్ఫ్ పౌడరు, సోప్ ఆయిల్, హెన్నా పౌడరు, ఫెనాయిల్ తయారీ చిరు వ్యాపారం లేక కుటీర పరిశ్రమగా కూడా చేపట్టవచ్చు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా గృహ అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదాయాన్ని పొందడానికి వీలుంటుంది.
1: కాబట్టి డాక్టర్ వి జ్యోతి గారు, మీరు ఇప్పుడు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి వివిధ రంగాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకుని వారు వారి నిరుద్యోగాన్ని ఏ విధంగా పారద్రోలవచ్చు, అంతేకాకుండా ఈ అవకాశాల్లో ఎంత పెట్టుబడి పెడితే మనకి తిరిగి ఎంత కాలంలో వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది అనే అవకాశాలు కూడా చాలా చక్కగా వివరించారండి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రజలందరూ కూడా సేంద్రియ పదార్థాల మీద దృష్టి పెడుతూ ఉండటం వల్ల వాటికి కావాల్సిన ముడి పదార్థాలైన ఈ వానపాముల ఎరువు గానీ, వేపపిండి తయారు చేయడం గానీ, ఇలాంటి కొత్త కొత్త అవకాశాలని మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత మీరు చెప్పినట్లుగా ఉపయోగించుకుని మంచి ఆదాయాలు పొందుతారని ఆశిద్దామండి. ధన్యవాదాలు, నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ యువతకు చిరు వ్యాపార అవకాశాలు ఈ అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

భూమిలో సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరంల స్థాయి పూర్తిగా అడుగంటిందని ఇటీవల రూపొందించిన ఇక్రిసాట్ భూసార పటాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఆశించిన దిగుబడులను పొందాలంటే నేలలో సేంద్రియ కర్బన శాతం పెంచడం, క్షేత్రంలో సూక్ష్మజీవుల సంపదను పునరుద్ధరించడం దిశగా చర్యలు చేపట్టాలి. పొలంలో సేంద్రియ కర్బన శాతం పెరగాలంటే వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి పొలంలో కలియదున్నాలి. సాంప్రదాయకంగా సాగు చేసే జనుము, జీలుగ అపరాల వలన పాక్షిక ఫలితం మాత్రమే కలుగుతుంది. విత్తన ఎంపికలో దేశీ వంగడాలను ఎంపిక చేసుకోవాలి. అవి లభించకపోతే సూటి రకాలను ఎంపిక చేసుకోవచ్చు. బెరుకలు ఉంటే ఏరు వేయాలి. ఒక డ్రమ్ములో నీరు తీసుకుని అందులో ఒక కోడిగుడ్డును వేయాలి. అది పూర్తిగా అడుక్కు మునిగిపోతుంది. ఆ తర్వాత ఆ నీటిలో క్రమంగా ఉప్పు లేదా ఉప్పు నీటిని కలుపుతూ పోవాలి. నీటి సాంద్రత పెరిగే కొద్దీ గుడ్డు నీటిపైకి తేలుతుంది. ఆ గుడ్డును తీసివేసి పక్కన పెట్టి ఆ నీటిలో వరి విత్తనాలను వేయాలి. మంచి విత్తనం అడుగుకు చేరి తాలు గింజలు పైకి తేలుతాయి. తాలును ఏరువేసి ఆ తర్వాత నీటిని పంపేసి వడ్లను తీసి

మంచి నీటితో కడగాలి. సాగు చేసే రకాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. నీటి వసతి గల ప్రాంతాలలో ఎకరం నేలలో విత్తడానికి వివిధ పంట కాలాలున్న రకాల్లో విత్తన మోతాదును ఎంచుకోవాలి. తక్కువ కాల పరిమితి గల రకాలైతే 24 నుంచి 35 కిలోలు అవసరమవుతుంది. మధ్యకాలిక రకాలు గనక అయితే 16 నుంచి 24 కిలోలు, దీర్ఘకాలిక రకాలు గనక అయితే 12 నుంచి 24 కిలోలు, మెట్ట ప్రాంతాలలో వర్షాధార సాగు రకాలైతే 34 నుంచి 40 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తన శుద్ధి మొలక శక్తిని దృఢంగా పెరగడానికి, పురుగులు తెగుళ్లకు నిరోధక శక్తిని పెంచుతుంది. విత్తన శుద్ధిలో అనేక రకాల పద్ధతులున్నాయి. విత్తనాలను చిన్న గోనె సంచిలో గాని లేదా గుడ్డ సంచిలో గాని కట్టి నీటిలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత సంచిని నీటి నుంచి తొలగించి తడి గోనె సంచితో కప్పాలి. మరుసటి రోజు విత్తనాలను మరల 8 గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత విత్తనాలను నీటి నుంచి తొలగించి నారుమడిలో విత్తుకోవాలి. ఈ పద్ధతి విత్తనాల మొలక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వరి విత్తనాలను ఆవు పేడ ద్రావణంలో శుద్ధి చేయడం వలన మొలక శాతం పెరుగుతుంది. 1/2 కిలో తాజా ఆవు పేడను 2 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకుని 5 లీటర్ల నీటితో కలపాలి. ఆ తర్వాత 10 నుంచి 15 కిలోల విత్తనాన్ని ముందుగా నీటిలో 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టి తరువాత 5 నుంచి 6 గంటల పాటు ఆవు పేడ ద్రావణంలో నానబెట్టాలి. ఈ విత్తనాలను నీడలో ఆరబెట్టి నారుమడిలో విత్తుకోవాలి. విత్తనాలను ఒక్కరోజు మేకపేడ ద్రావణంలో నానబెడితే మొలక శాతం బాగా పెరుగుతుంది. 500 మిల్లీలీటర్ల ఆవు మూత్రాన్ని 2.5 లీటర్ల నీటిలో కలపాలి. విత్తనాలను చిన్న సంచుల్లో కట్టి 1/2 గంట సమయం పాటు ఆవు మూత్రం ద్రావణంలో నానబెట్టాలి. విత్తే ముందు విత్తనాలను తప్పకుండా నీడలో ఆరబెట్టాలి. 1.25 కిలోల వసదుంపల పొడిని 6 లీటర్ల నీటిలో కరిగించి విత్తనాలను చిన్న సంచుల్లో కట్టి ఈ ద్రావణంలో 1/2 గంట పాటు నానబెట్టాలి. విత్తే ముందు విత్తనాలను నీడలో ఆరబెట్టాలి. గున్నంగి, దీన్ని సాల్వడోరా పెర్సికా అని కూడా పిలుస్తారు, దీన్ని ఉపయోగించి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. సాల్వడోరా పెర్సికా ఆకులను దగ్గరగా అల్లిన వెదురు బుట్టల్లో పరిచి ఆ తర్వాత బుట్టని విత్తనాలతో నింపి సుమారు 10 నుంచి 12 లీటర్ల నీటిని బుట్టపై పోసుకోవాలి. బుట్టని గున్నంగి ఆకులతో కప్పి దానిపై బరువును ఉంచాలి. విత్తనాలను 24 గంటలు కదలించకుండా అలాగే ఉంచాలి. విత్తనాలు నారుమడిలో విత్తడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ పద్ధతి వల్ల విత్తనాలు త్వరగా దృఢంగా కూడా మొలకెత్తుతాయి. వరి విత్తనాలను అమృతపాణి లేదా పంచగవ్య లేదా జీవామృతంతో కూడా శుద్ధి చేసుకోవచ్చు. అజోస్పైరిల్లం లేదా అజటోబాక్టర్ లేదా సూడోమోనాస్ జీవన ఎరువులను ఎకరానికి 0.5 కిలోల చొప్పున ముందుగా 1 లీటరు చల్లార్చిన అన్నం గంజితో కలపాలి. మొలకలొచ్చిన విత్తనాలను శుభ్రమైన నేలపై పరిచి జీవన ఎరువులు స్లర్రీలో బాగా కలపాలి. విత్తనాలను జీవన ఎరువుల స్లర్రీలో కుండలో వేసి కూడా కలపవచ్చు. విత్తే ముందు 1/2 గంట పాటు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. విత్తనాలను 1/2 గంట సేపు విత్తే ముందు ఎండలో ఆరబెట్టడం వల్ల మొలక శాతం, నారు మొక్క దృఢత్వం పెరుగుతుంది. నారుమడి తయారీ విషయానికొస్తే సుమారు 320 చదరపు అడుగుల నారుమడి 1 ఎకరానికి సరిపోయే నారు పెంచడానికి అవసరమవుతుంది. నారుమడి ప్రదేశాన్ని 2 సార్లు దున్నిన తర్వాత భూమిపై వేప ఆకులను చల్లాలి. ఆకులను నీటిలో 6 నుంచి 7 రోజులు కుళ్ళనివ్వాలి. ఆకులు పూర్తిగా కుళ్ళిన తర్వాత భూమిని మరల 2 సార్లు దున్నుకోవాలి. వేప ఆకులు దొరక్కపోతే 3.2 నుంచి 4 కిలోల వేప పిండి అలాగే 4 నుంచి 6 కిలోల వర్మి కంపోస్టు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తర్వాత భూమిని చదును చేసి విత్తనాలను విత్తాలి. పచ్చిరొట్ట కలియదున్నిన తర్వాత 10 రోజులకు కుళ్ళుతుంది. అవకాశం ఉంటే తొలి దుక్కిలోనే వేప, సీతాఫలం, జిల్లేడు, వెంపలి, అడ్డసారం తదితర ఆకులను కలియదున్నుకోవాలి. దీని వలన నారుమడికి సహజ సస్యరక్షణ లభిస్తుంది. నారుమడి నుంచి మురుగునీరు బయటకు వెళ్లే ఏర్పాటు ఉండాలి. సంప్రదాయ పద్ధతిలో వరి సాగుకు 320 చదరపు అడుగుల నారుమడి సరిపోతుంది. అయితే ప్రాకృతిక సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో విత్తన వినియోగం చాలా తగ్గుతుంది. వరుసల మధ్య దూరం పెరిగి కుదురుకు ఒక్కటే మొక్కను పెంచడం వలన విత్తన అవసరం, నారుమడి విస్తీర్ణం తగ్గుతుంది. అనుసరించే విధానాన్ని బట్టి నారుమడి విస్తీర్ణం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నారుమడి

లో పురుగులు తెగుళ్ల యాజమాన్యం విషయానికి వస్తే పచ్చదీపపు పురుగులు, పచ్చకొమ్ము ఉన్న లార్వాలు, గోధుమ రంగు ఆకుమచ్చ అగ్గి తెగులు నారు మొక్కలను ఆశిస్తాయి. అందువలన పంట తొలి దశలో నష్టం కలుగుతుంది. వీటి నివారణకు గాను 1% ఆవుమూత్రం ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మొక్కలపై తెగులు మొదటి లక్షణాలు కనిపించగానే పిచికారీ చేయాలి. వెంటనే పురుగు తెగుళ్ల యాజమాన్య పద్ధతులను ఆచరించాలి. నారుమడి అంకురాలు ఎత్తు అంగుళం పెరిగిన తర్వాత బాగా చివికిన పశువుల ఎరువులో అజోస్పైరిల్లంను కలిపి వృద్ధి చేసి చల్లుకోవాలి. నారుమడికి పలుచగా నీరు పెట్టి అందులోని ఇంకేటట్లు చేయాలి. సూడోమోనాస్ను విత్తనాలకు పట్టించి చల్లాలి. నారును ప్రధాన పొలంలో నాటడానికి ముందు శుద్ధి చేసుకోవాలి. నారు శుద్ధికి ప్రకృతి వ్యవసాయదారులు, సేంద్రియ వ్యవసాయదారులు పలు పద్ధతులను వాడుతారు. వరి నారు మొక్కలను నాటే ముందు బూడిద వేపగింజల పొడి మిశ్రమంతో శుద్ధి చేయాలి. దీని కొరకు నారు మొక్కల కట్టలను బూడిద వేపగింజల పొడి కలిపిన నీరు నిలిచి ఉన్న చిన్న మడుల్లో 30 నిమిషాల నుండి 1 గంట పాటు ఉంచి ఆ తర్వాత నాటుకోవాలి. 50 నారుకట్టలను శుద్ధి చేయడానికి 1 కిలో బూడిద, 500 గ్రాముల వేప విత్తనాలు సరిపోతాయి. శుద్ధి చేసిన నారు మొక్కలు పురుగులు తెగుళ్లు ఆశించని పంటను ఇస్తాయి. పొలంలో 1 చోట 10 అడుగుల వైశాల్యంలో చుట్టూరా 4 నుంచి 6 అంగుళాల మేర గట్లు వేసి అందులో నీరు నిల్వ కట్టాలి. అందులో 5% పంచగవ్య కలిపి నారు కట్టలు 1/2 గంట పాటు నానబెట్టాలి. దీనికోసం బీజామృతం అమృతపాణి కూడా వాడుకోవచ్చు. వేరుశనగ పిండి వేప పిండిని నీటిలో రాత్రంతా నానబెట్టి వడపోయాలి. ఈ ద్రావణంలో నారు మొక్కలను శుద్ధి చేసి నాటుకోవాలి. శుద్ధి చేసి నాటిన నారు మొక్కలను పురుగులు ఆశించవు. సంప్రదాయ పద్ధతిలో వరి నాట్లు కుదురుకు 4-5 మొక్కలు నాటుతారు. మొక్కకు మొక్కకు మధ్య దూరం కూడా తగ్గుతుంది. నీటి యాజమాన్యంలో ఒడిదొడుకులు వచ్చినా ఏదో మొక్క బతుకుతుందనే ఆలోచనలతో ఈ విధంగా చేస్తారు.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలను వింటారు. చిత్రసీమలో సినీ గీతాలు వినబోయే ముందు కార్యక్రమంలో ఒక ప్రకటన.
2: కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సినీ గీతాలను. మరి ముందుగా వినబోయే ఈ పాట దేవరా. ఈ చిత్రం నుంచి శిల్పారావు ఆలపించినటువంటి ఈ సినీ గీతం.

0: మీరు విన్న ఈ పాట చెన్నకేశవరెడ్డి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించిన గీతం విన్నారు. సంగీతం మణిశర్మ. చిత్రసీమ కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీస్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా. సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: చిత్రసీమలో చివరిగా వినబోయే ఈ పాట రాధే శ్యామ్ ఈ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి శ్రేయా ఘోషల్ ఆలపించిన సినీ గీతం.

0: చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన కార్యక్రమానికి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనస్సులో మాట హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు.

వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి 14వ తేదీన ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశాక్ క్షిపణిని కూడా DRDO విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతుంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను

తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్తు ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ, 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మిత్రులారా, భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలి.

అని భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు ఇద్దరు కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది, పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది, కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజ

ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకీనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశ ప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. నీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామణిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు
ఆ చర్చ వారి

వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూండీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులు అందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళల్ని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కుథంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి

అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్ నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కళలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాల్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

0: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. పరీక్షల సంస్కరణలపై నందన్ నీలేఖన్ నేతృత్వంలోని అత్యున్నత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని యుద్దంలో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరులను యావత్తు దేశమంతా ఈరోజు స్మరించుకుంది. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, ఒకవేళ చర్చలు జరిగినా అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంశంపైనే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జింబాబ్వేతో జరిగిన ఆఖరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. జాతీయ పరీక్షల సంస్థ NTA నిర్వహించే పరీక్షల్లో సమగ్ర సంస్కరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని బలోపేతం చేయడంతో పాటు పరీక్షల నిర్వహణ వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావడంలో ఆ నిపుణుల బృందం ప్రభుత్వానికి సూచనలు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా సురక్షితమైన పరీక్షా విధానాన్ని తీసుకువస్తామని చెబుతూ ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రశ్నాపత్రం లీకేజ్ కేసు దర్యాప్తునకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీలను అరికట్టేందుకు పార్లమెంటులో కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నామని, అందుకు సంబంధించిన బిల్లును లోక్సభలో రేపు ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి విశ్వసనీయమైన పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేస్తామని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
2: విద్యార్థియోకి భవిష్య కే లియే భారత్ సర్కార్ లగాతార్ అనేక విధ కదం ఉఠా రహీ హై. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ బనా చుకే. హమారీ పరీక్షా పద్ధతి విశ్వస్త హో, హమారీ పరీక్షా పద్ధతి మే సబ్సే జ్యాదా టెక్నాలజీ కా ఉపయోగ హో, ఇన్ సారీ బాతో కో ధ్యాన్ మే రఖతే హుయే టెక్నాలజీ ఎక్స్పర్ట్ శ్రీమాన్ నందన్ నీలేకని జీ కే నేతృత్వ మే ఏక్ హై పవర్ టాస్క్ ఫోర్స్ బనానే కా నిర్ణయ కియా హై. ఆనే వాలీ పరీక్షాఓ కి విశ్వసనీయత కో సునిశ్చిత్ కర్నే కా కామ్ ఇస్కే రిపోర్ట్ కే ఆధార్ పర్ కర్ దియా జాయేగా.
1: ఈ టాస్క్ ఫోర్స్ లో ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని, మాజీ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కల్వాల్, లాజిస్టిక్ నిపుణుడు అమృతలాల్ మీనా సభ్యులుగా ఉన్నారు. 1999 కార్గిల్ యుద్దంలో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకున్నారు. 27వ కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భారత సైనికులు ప్రదర్శించిన అసమాన శౌర్యం, అచంచల సంకల్పం, అత్యున్నత దేశభక్తి భారత సాయుధ దళాల అత్యుత్తమ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. రక్షణ ఉత్పత్తి, రక్షణ ఎగుమతులు, మిత్ర దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకుంటోందని తెలిపారు. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన స్వదేశీ స్టెల్త్ యుద్ద నౌక INS మహేంద్రగిరి ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత ఆదివారం చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం అవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. అదేవిధంగా క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ July 4 నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రజా ఉద్యమం కొనసాగుతోందన్నారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా దేశీయ మట్టితో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 7 జరుపుకోనున్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను ప్రోత్సహించాలని, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.
3: 7 అగస్త్ కు హమారా దేశ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే మనాయేగా.

0: वोकल फॉर लोकल की भावना को और सशक्त करें। आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है। पोचमपल्ली इकत की सुंदर परंपरा को आगे बढ़ा रहा है, तो कोई महिला बुनकरों को जोड़कर वूल प्रोडक्ट्स बना रहा है। आने वाले त्योहार में हैंडलूम का कोई न कोई, हैंडीक्राफ्ट का कोई न कोई प्रोडक्ट जरूर खरीदे।
1: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు। ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం ద్వారా పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా భారత్ ఊహించని స్థాయిలో బదులిస్తుందని ఆ దేశానికి స్పష్టమైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, ఒకవేళ చర్చలు జరిగినా అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంశంపైనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పీఓకే భారతదేశంలో అంతర్భాగమని, దానిని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందన్నారు. లడాక్లోని ద్రాస్ కార్గిల్ యుద్ధ స్మారక స్తూపం వద్ద ఈరోజు జరిగిన 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధం కేవలం భారతదేశ సైనిక దౌత్య విజయమే కాకుండా భారత సైనికుల అజేయ సాహసాన్ని, అసమాన పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలను కర్తవ్య భవన్లో ఈరోజు అధికారికంగా స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి విద్యా మంత్రిత్వ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం 2026లో పాల్గొంటున్న యువతతో ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో సంభాషించారు. దేశంలోని ప్రతి రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. వికసిత వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం ద్వారా భారత సరిహద్దు గ్రామాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ది ఆకాంక్షలను యువత ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. భారత్ జింబాబ్వే జట్ల మధ్య ఆఖరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థికి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, యష్ ఠాగూర్ 2 వికెట్లు తీయగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరం వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను స్వర్ణ పథకం సాధించింది. 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె ఈ పథకాన్ని దక్కించుకున్నారు. భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. వెయిట్ లిఫ్టర్ రిషికాంత సింగ్ చనంబం పురుషుల 60 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. స్నాచ్ విభాగంలో రిషికాంత 121 కిలోల బరువును ఎత్తి కొత్త కామన్వెల్త్ క్రీడల రికార్డును నెలకొల్పారు. అంతకుముందు పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో ఝండు కుమార్ కాంస్య పథకం సాధించి ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో భారత పథకాల ఖాతాను ప్రారంభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షల సంస్కరణలపై నందన్ నీలేఖన్ నేతృత్వంలో అత్యున్నత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరులను యావత్తు దేశమంతా ఈరోజు స్మరించుకుంది. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, ఒకవేళ చర్చలు జరిగినా అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంశంపైనే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: తీరినట్లే బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది,
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఆలాపన. ఈ చిత్రానికి ఇళయరాజా స్వీయ సంగీత సారథ్యంలో ఎస్ జానకితో ఆలపించిన గీతం. గీత రచన వేటూరి.

0: మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.